ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 15వ తేదీ మంగళవారం. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు నిన్న అన్నారు మాతృమూర్తి మదర్ థెరిస్సా. శ్రోతలందరికీ శుభోదయం.

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ ఆంజనేయం భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు సమర్పణ శ్రీమతి ఎస్ భాగ్యలక్ష్మి.
1: ప్రజాకవి వేమన పద్యాలు. అంతరంగమందున పరాధములు చేసి మంచివాణి వలెను మనుజుడుండు, ఇతరులెరుగకున్న నీశ్వరుడుండెరుగడా విశ్వధాభిరామ వినురవేమ. మనసులో అనేక అపరాధములు చేసి పైకి మంచివాణి వలె కనిపించుచుండును. ఆ విషయం మనుషులు తెలుసుకునలేకపోయినను భగవంతుడు తెలుసుకొనును అని ప్రజాకవి వేమన వివరించిన భావం. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినకలెస్స దాచుకునగా, తేనెటీగ గూర్చి తెరువరికీయదా విశ్వదావిరామ వినురవేమ. ధనము సంపాదించి వాటిని దానమియ్యక తాను తినక దాచుకోవడం అనేది తేనెటీగ తేనెను ప్రోగుచేసి బాటసారికి ఇచ్చినట్లుగానే ఇతరుల పాలు అగునని మహాకవి వేమన వివరించెను. తనువదెవరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా, బ్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్వ విశ్వధాభిరామ వినురవేమ. తనదని పోషింప తనువు శరీరం ఎవరిది, దాచుకొనుటకు ధనం ఎవరిది, చనిపోకుండా ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండుటకు ప్రాణం ఎవరిది. ఏదీ ఈ ప్రపంచంలో శాశ్వతం కాదని మహాకవి వేమన వివరించిన తాత్పర్యం. పెట్టిపోయలేని వట్టివనురుల భూమి, బుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వధాభిరామ వినురవేమ. ఇతరులకు దానం ధర్మం చేయని వారు, ధర్మగుణం లేనివారు పుట్టినను చనిపోయినను ఒకటి, పెద్ద తేడా ఏమీ ఉండదు, ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. పుట్టలోని చెదలు పుట్టి చనిపోయినట్టే అగును. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీటగలిసే, భ్రాప్తి గలుగు చోట ఫిలమేల తప్పురా విశ్వధాభిరామ వినురవేమ. స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో పడిన చినుకు ముత్యమగును, నీటిలో పడినది నీటిలో కలిసిపోవును, ప్రాప్తించు చోటును బట్టి ఫలం తప్పదు అని భావం. బ్రతుకులన్నీ మాయ భవబంధములు మాయా, తెలివి మాయ తన్ను తెలియ మాయా, మాయ తెలియువాడే మర్మాజ్ఞుడగు యోగి విశ్వధాభిరామ వినురవేమ. బ్రతుకు మాయ, చావు పుట్టుకలు మాయ, తెలివి మాయ, తన్ను తాను తెలుసుకున్నప్పుడే ఈ మాయ మర్మమేమిటో విషదమవుతుంది. మాయను తెలుసుకున్నవాడే మర్మం తెలిసిన యోగి. మనసులోని ముక్తి మరి ఒక చోటను వెదకబోవువాడు వెర్రివాడు, గొర్రె చంకబెట్టి గొల్ల వెదికినట్టు విశ్వధాభిరామ వినురవేమ. గొర్రె పిల్లను చంకలో పెట్టుకొని గొల్లవాడు వెతికినట్టు మోక్షం కోసం వెర్రివాణి వలె మనసుకు అవతల వెతుకుతున్నాడు ఈ మనుష్యుడు. వ్యాధి గలగనేని వైద్యుని చేతను మందు దినక మానదెందు, చెంత దీపమడక చీకటి పాయున విశ్వధాభిరామ వినురవేమ. రోగం వస్తే వైద్యుడు ఇచ్చిన మందు పుచ్చుకుంటే రోగం పోతుంది. చీకటి ముసురుకున్నప్పుడు దీపం వెలిగించకుండా చీకటి పోదు కదా. హృదయం

0: ఏమా, హృదయంలోనున్న శివుని దర్శించలేక జీవులందుండే శివుని తెలుసుకోలేరు. రాళ్లల్లో శివుడు ఉన్నాడని రాళ్లకు మొక్కే జీవులు నిజాన్ని కనలేరు.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి ఎస్ భాగ్యలక్ష్మి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం. ఈనాటి రైతు సమాచారం కార్యక్రమంలో జీవాల పెంపకంలో పోషకాహార లోపాలు నివారణ గురించి వింటారు.

ఆరోగ్యవంతమైన గొర్రెల మంద కావాలంటే వాటికి సరైన పోషక ఆహారం అలాగే మంచి యాజమాన్య పద్ధతులను విధిగా పాటించాలి. గొర్రెలు పుట్టినప్పటి నుండి జాగ్రత్తగా పోషకాహారాలు సరైన మోతాదులో సక్రమంగా ఇస్తే తక్కువ కాలంలో జీవాలు బరువు పెరిగి అధిక మాంసం ఉత్పత్తిని ఇస్తాయి. ఆరోగ్యంగా బలంగా ఉన్న గొర్రెలను పెంచాలంటే వాటికిచ్చే ఆహారంలో సరిపడా పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు అలాగే విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే చిన్న జీవాల పెంపకంలో మంచి లాభాలు పొందవచ్చు. గొర్రెలకు మనము పెట్టే ఆహారం గడ్డిలో తగిన మోతాదులో పిండి పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. శారీరక కార్యక్రమాల నిర్వహణకు కావలసిన శక్తి 50% వరకు ఈ పిండి పదార్థాల ద్వారా లభిస్తోంది. 1 గ్రాము పిండి పదార్థం 4 కిలోకేలరీల శక్తిని ఉత్పత్తి చేస్తోంది. గొర్రెల ఆహారంలో ముఖ్యంగా పచ్చగడ్డి, ఎండుగడ్డి, చెట్ల ఆకులతో పాటు గింజధాన్యాలైన జొన్న, మొక్కజొన్న, రాగి, సజ్జలు ఇవన్నీ కూడా పొడి చేసుకుని వరి తౌడు లేక గోధుమ తౌడుతో పాటు ఇవ్వడం వల్ల శక్తి లోపాన్ని నివారించవచ్చు. ఈ ధాన్యాలను గొర్రెల బరువునకు తగినట్లుగా 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు ఇవ్వాలి. దీనినే సమీకృత దాన అంటారు. ఈ విధంగా తయారు చేసుకున్న దానాను ప్రతిరోజు పచ్చగడ్డితో పాటు 1 జీవానికి 300 గ్రాములు తొట్టెలో తీసుకుని నీటితో తడిపి సాయంత్రం ఉదయం ఇవ్వడం వల్ల గొర్రెల ఆహారంలో శక్తిని సరైన పాలలో అందించగలుగుతాము. ఇక మాంసకృత్తుల విషయానికి వస్తే జీవాల శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, రోగ నిరోధక శక్తికి, హిమోగ్లోబిన్ రవాణాకు ఇవి ఎక్కువగా తోడ్పడుతూ ఉంటాయి. శరీర కణాలలో మాంసకృత్తుల లోపాల వల్ల చిన్న జీవాలలో బరువు తగ్గడం, రక్తహీనత, శరీరంలో నీరు చేరడం అలాగే వ్యాధి నిరోధక శక్తి అంటే రెసిస్టెన్స్ తగ్గడం, కండరాల బలహీనతల వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి మాంసకృత్తులు అధికంగా లభ్యమయ్యే పచ్చిమేతలైన బొబ్బర్లు, జనుము, పిల్లిపెసర, ఉలువలు గాని, సుబాబులు గాని అలాగే అవిసె చెట్ల ఆకులను గాని గొర్రెల ఆహారంలో ఇస్తే మాంసకృత్తుల లోపాన్ని నివారించవచ్చు. పెద్దగా ఉన్న ఎదిగిన గొర్రెల ఆహారంలో కొద్దిగా యూరియాను ఇస్తే గొర్రెలు తమ అరల పొట్టలో ఉన్న సూక్ష్మజీవులు యూరియాను అమోనియాగా మార్చి తమ శరీరంలో మాంసకృత్తుల నిర్మాణానికి వాడుకుంటాయి. ఖనిజ లవణాల విషయానికి వస్తే గొర్రెల శరీరంలో ముఖ్యంగా 22 రకాల ఖనిజ లవణాలు అవసరం ఉంటుంది. వీటిలో అతి ముఖ్యమైనవిగా 8 ఖనిజాలను గుర్తించారు. విటమిన్లు, ఖనిజ లవణాలు కలిసి కూడా పనిచేస్తాయి. గొర్రెల ఆహారంలో ముఖ్యంగా సోడియం క్లోరైడ్, కాల్షియం సమృద్ధిగా అందుతాయి. ఎముకల పొడిని అంటే మినరల్ మిక్చర్ దానాలో కలిపి ఇవ్వడం వలన భాస్వరం లోపంను నివారించవచ్చు. అప్పుడప్పుడు రాళ్ల ఉప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ ని 3 నెలలకొకసారి బండల మీద చల్లితే గొర్రెలు, మేకలు నాలుకతో నాక్కొని తింటాయి. దీనివల్ల సోడియం క్లోరైడ్ లోపాల వల్ల కలిగే వ్యాధులను అరికట్టవచ్చు. మార్కెట్లో ఖనిజ లవణాల మిశ్రమాల పొడి రూపంగాను, ఇటుకల రూపంగాను లభ్యమవుతున్నాయి. ఇవి 99% కాల్షియం, 80% భాస్వరం శరీరంలోని ఎముకలు, దంతాల్లోనే ఉంటాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న గొర్రెలకు ఒకే విధమైన ఖనిజ లవణ మిశ్రమం తయారు చేయడం కష్టం. కొన్ని భూములలో లవణాలు లోపిస్తే మరికొన్ని చోట్ల అధికంగా ఉండి విష ప్రభావాలు ఉండడమే కాక వాటిని బట్టి గొర్రెల పెరుగుదల, ఆరోగ్యం అలాగే వ్యాధి నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటాయి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు 100.1 మెగాహెర్ట్స్ పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:15 రోగం కుదిరింది నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి సంబరాజు లీల. 7:45 అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రసంగం ప్రసారమవుతుంది. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 శుభాకాంక్షలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0804429538 2950389. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:00 విజ్ఞాన స్వరూపుడు విఘ్నేశ్వరుడు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:00 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం వింటారు.

1:20 వనితాలోకం కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 2:30 కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4:00 విఘ్నేష్ ద్వారా నవరాత్రి వైభవం కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి డి సౌజన్య. 5:00 చిత్రగీతాలు. 5:45 జానపద గేయాలు. 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో క్లీన్ ఎనర్జీ కెరీర్ అవకాశాల గురించి వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాజెక్ట్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ అట్ 9. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెదశేష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 హరికథ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇవి ఈరోజు 100.1 మెగాహెర్ట్స్పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. కార్యక్రమ వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్తాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచ కప్ లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. విజయవాడ గ్రౌండ్ నుంచి ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం కొనసాగిందని, రాష్టంలోని యువ క్రీడాకారులకు స్పూర్తిగా నిలిచాడని వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ పద్దతిలో అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారిని 4 మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. ఇక ఈరోజు సాయంకాలం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్తాలు సమర్పిస్తారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొంటారు. రేపు ఉదయం తిరుమలలోని పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను, ఈవీ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఒక వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ప్రజలందరూ పెన్షన్లకు అవసరమైనటువంటి ధ్రువపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా జత చేసి సచివాలయాన్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మంచానికే పరిమితమైన వారు నడవలేని వృద్ధులు కూడా ఆందోళన చెందవద్దు. సచివాలయ సిబ్బంది నేరుగా మీ ఇంటికి వచ్చి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ నెల 16వ తారీఖు లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
0: దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఇనందలో ఉన్న ఫీనిక్స్ సెటిల్మెంట్లో మహాత్మాగాంధీ, కస్తూర్బా గాంధీల నివాసమైన సర్వోదయ హౌస్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించి నివాళులర్పించారు. అలాగే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి వేదికగా నిలిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రికను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ను కూడా శాసనసభాపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఫీనిక్స్ సెటిల్మెంట్, పీటర్ మార్జెట్బర్గ్ రైల్వే స్టేషన్ పరిరక్షణ పనులు, భారత్ దక్షిణాఫ్రికా మధ్య విద్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఫీనిక్స్ సెటిల్మెంట్ సత్యాగ్రహ జన్మస్థలానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలను మహాత్మాగాంధీ ఇక్కడే మానవాళికి అందించారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళల బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి

0: కిషన్ రెడ్డి ఈరోజు జెండా ఊపి ప్రారంభిస్తారు. మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలిస్తారు. అధికారులతో సమావేశమై భద్రత, వేదిక, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: సర్వ విఘ్నాలు తొలగించే దైవం విఘ్నేశ్వరుడు, భవిష్యత్తులో ఇక్కడ రాబోతున్నటువంటి పోర్టు గాని, పరిశ్రమలు గాని, మన అమరావతి పనులు గాని, రాష్ట అభివృద్ది గాని ఎక్కడా కూడా ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలనే ఉద్దేశంతో లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైంది. కర్ణాటక నుంచి ఒక ప్రత్యేక బృందం కూడా వచ్చి వారు ఈ తీర ప్రాంతంలో అభివృద్ది కోసం కావాల్సినటువంటి యాగాలు కూడా, ఇక్కడ సౌరయాగం ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మరి సిద్దమవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ 10 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఆస్వాదిస్తూ స్వామివారి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతాను.
0: మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడిలో ఏర్పాటు చేసిన మహాగణపతిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులతో పాటు పంట నిల్వ గిడ్డంగుల నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో ప్రజలు భాగస్వాములు కావాలని తెలంగాణ బీజేపీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ సేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17వ తేదీన సాయంకాలం ప్రతి ఇంట్లో ఆశీసుల దీపం వెలిగించాలని కోరారు. సేవాభావంతో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో వినాయక చవితి సందర్భంగా 16,000 మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని గవర్నర్ ఆలయ కమిటీకి అందజేశారు. తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడంతో పాటు ఒడిషా, బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్తాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం.
0: ప్రవాచిక

0: ప్రభుత్వం శ్రీనిధి రుణాలు మంజూరు చేస్తున్నందున అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. గ్రామీణాభివృద్ది శాఖ సేఫ్ సహకారంతో శ్రీనిధి రుణాలు 3 లక్షల రూపాయలు మంజూరైన ఇద్దరు లబ్దిదారులు ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేయగా వాటిని కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ప్రారంభించారు. గట్టు మండలంలో రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న చోట సభ్యులకు అధిక సంఖ్యలో ఆటోలు ఇప్పించడంతో లాభసాటిగా ఉండడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినట్టవుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఐడీఓసీ సమాపేశం హాలులో గ్రామీణాభివృద్ది శాఖకు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు, వన మహోత్సవం, వీబీ జీరాంజీ పనులు, స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామ పంచాయతీ ప్రణాళిక తదితర అంశాలపై అధికారులతో సమాపేశం నిర్వహించారు. ఇందిరమ్మ బిల్లులు పెండింగ్ లో ఉంచరాదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జలశ్రీ కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పంట కుంటలు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ శానిటరీ ఫీట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఎంపీడీఓలకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందుతున్న కొద్దీ సైబర్ నేరాల రూపాలు కూడా మారుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు సూచించారు. సైబర్ నేరాల నివారణలో భాగంగా సైబర్ జాగ్రత్త దివస్ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలియని లింకులు, ఆకర్షణీయమైన ఆఫర్లు, నకిలీ వెబ్సైట్లు, ఫేక్ యాప్లు, మోసపూరిత కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్, ఆన్లైన్ చాటింగ్ లో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది టీకాల వివరాలను యువిన్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్ మయి ఒక ప్రకటనలో సూచించారు. జాతీయ స్థాయిలో టీకా కార్యక్రమం అమలు తీరును పర్యవేక్షించేందుకు పోర్టల్లో నమోదు చేయడం ఎంతో అవసరమని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జోగులాంబ గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప అన్నారు. ఇటిక్యాల మండలంలోని తిమ్మాపురం గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి ప్రారంభించారు. అనంతరం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో కలిసి క్షేత్ర పర్యటన నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులను ప్రోత్సహించి రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని జిల్లా యువజన క్రీడా శాఖాధికారి రామలింగేశ్వర్ గౌడ్ అన్నారు. ఉండవెల్లి మండలం అల్లంపూర్ చౌరస్తాలోని వైష్ణవి పాఠశాలలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన జిల్లా స్థాయి వ్యాయామ ఉపాధ్యాయుల సమాపేశం నిర్వహించి మాట్లాడారు. 2026-27 విద్యా సంవత్సరంలో జరిగే మండల జిల్లా స్థాయి క్రీడలను ఐక్యతతో నిర్వహించాలని తెలిపారు. సెప్టెంబర్ 15 లోపు మండల, 30 లోపు జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని చిన్నచింతకుంట గ్రామంలో ఓటరు జాబితాపై తహసీల్దార్ కరుణాకర్ అవగాహన కల్పించారు. జాబితాలో పేర్లు లేని అర్హులు 1 అక్టోబర్ నాటికి 18 ఏళ్లు నిండే యువత ఫారం 6 డిక్లరేషన్ అవసరమైన పత్రాలను బీఎల్ఓలకు సమర్పించి ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. జాబితాలో తప్పులుంటే ఫారం 8 అనర్హుల పేర్లపై ఫారం 7 ద్వారా అభ్యంతరాలు తెలపాలని అవగాహన కల్పించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నది అగ్రహారంతో పాటు ఎర్రవల్లి మండలం బీచ్పల్లి NH 44 రోడ్డులోని పుష్కర ఘాట్ వద్ద వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పగడబందీగా చేపట్టేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ నరసింగారావు సంబంధిత అధికారులకు సూచించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మత్స్యశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్ మయి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రత్యేక వైద్య నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. శిశు మరణాలను కేసుల వారీగా పరిశీలించి వైద్య, సామాజిక, కుటుంబ, గర్భధారణ, ప్రసవం తదితర కారణాలను వివరించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రసూనారాణి, రాజు, ఎస్ఓ తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1: జోగులాంబ గద్వాల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ మహాసాగర్ ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమీ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఒకే వేదికపై తీసుకురావడానికి ఆవిష్కరణలు, తయారీ, పెట్టుబడులు, ప్రతిభను పెంపొందించేందుకు ఇది ఒక ప్రధాన వేదికగా నిలుస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కీలక ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, వ్యూహాత్మక సమావేశాలు ఉంటాయని తెలిపింది. సెమీకండక్టర్ తయారీ, ఆధునిక సాంకేతికతలతో పాటుగా ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారని ఆ శాఖ పేర్కొంది. గ్లోబల్ సెమీకండక్టర్ భాగస్వామిగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు భారతీయ అంతర్జాతీయ కంపెనీలకు ఈ సదస్సు ఒక అద్భుత అవకాశం అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్ పట్టణ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ది విధానాలకు రాజస్థాన్ ప్రజలు మరోసారి పూర్తి మద్దతిస్తున్నారని స్పష్టమైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు చేర్చడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావడానికి ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని బలపరుస్తుందని తెలిపారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట పార్టీ అధ్యకులు రామచంద్రరావు పాల్గొంటారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ మహాసాగర్ ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ 19వ సమాపేశానికి సహ అధ్యక్షత వహిస్తూ ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో వియత్నాం ముఖ్యమైన భాగస్వామిని పేర్కొన్నారు. గత 3 ఏళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపారు. వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రుంగ్ తో జరిగిన సమాపేశంలో రక్షణ రంగ సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, అంతరిక్ష రంగం వంటి వివిధ అంశాలపై చర్చించారు. భారత్ వియత్నాం దౌత్య సంబంధాల స్వర్ణోత్సవాల సందర్భంగా వచ్చే ఏడాదిని భారత్ వియత్నాం స్నేహ సంవత్సరంగా పాటించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సదస్సు విజయవంతమైందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాల అధినేతలు స్వయంగా హాజరుకావడం ద్వారా భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద చర్య ఏదైనా అది ఒక నేరపూరి చర్యనని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయని, అంతేకాకుండా పెహల్గాం దాడిని ఖండించాయని మంత్రి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అవలంబించాలని, ఉగ్రవాదం ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరిని బ్రిక్స్ తిరస్కరించిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు.
1: The BRICS was very clear that any act of terrorism is criminal, and they in fact explicitly recognized Pahalgam attack. They condemned terrorism in all its forms and manifestations, including cross-border terrorism, and emphasized the zero tolerance for terrorism, rejected double standards in countering it.
0: Akashvani Vartalu Vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులు

ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్స్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజెట్ నోటిఫికేషన్ లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నయాభారత్ నషా ముక్త్ భారత్ ఉద్యమం ఇప్పటి వరకు 34,54,00,000 పైగా పౌరులకు చేరుకుందని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 13,70,00,000 మందికి పైగా యువత, 10,64,00,000 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 1,67,000 పైగా నషా ముక్తి మిత్రులు ఈ ప్రచారంలో పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాస్ పంత్ తెలిపారు. దేశవ్యాప్తంగా 31,40,000 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టుగా వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా 10,00,000 పైగా పౌరులు భాగస్వాములుగా చేయడమే మంత్రిత్వ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల చివరి నాటికి జాతీయ స్థాయి సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 1033 హెల్ప్ లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు అత్యవసర సమయాల్లో ఆపరేటర్లు కూడా తమ సేవలు కొనసాగిస్తారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2018లో ప్రారంభించిన ఈ హెల్ప్ లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వైద్య అత్యవసరాలు, అంబులెన్సులు, క్రేన్లు, పెట్రోలింగ్ వాహనాల సమయం, అలాగే ఫాస్టాగ్ సమస్యలకు ఇది సహాయపడుతుంది. ఒమన్ తీరంలో హర్ముజ్ జలసంధి సమీపంలో పనామా జెండా కలిగిన చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చట్టవిరుద్దమైన మార్గాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ముప్పుపై ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్జీసీ పేర్కొనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. గత నెలలో ఇరాన్ క్షిపణి దాడి వల్ల ఈ ట్యాంకర్ నిరుపయోగంగా మారిందని, ఒమెన్ తీరంలోని సమయంలో ఇరాన్ డ్రోన్ మరోసారి దాడి చేసిందని వెల్లడించింది. మరోవైపు ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో ఒక నావికుడు గల్లంతైనట్టుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ అధ్యక్షతన జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతమైందిగా యుఎస్ విశ్లేషకులు మైకేల్ కుగెల్మాన్ అభివర్ణించారు. భిన్నాభిప్రాయాలు గల దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో భారత్ సమర్థత న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని బ్రిక్స్ కూటమి చాటుతోందన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యకుడు పుతిన్, చైనా అధ్యకుడు జిన్పింగ్ సహా పలువురు దేశాల నేతలు పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో సగం, జీడీపీలో 40% ప్రాతినిధ్యం వహించే 11 దేశాలు ఈ సదస్సులో ఏకగ్రీవంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదించాయి. ప్రపంచ వాణిజ్యం దెబ్బతీస్తే ఏకపక్ష సుంకాలపై ఈ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరు, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంశాలపై సహకారం అందించాలని కోరింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ ను బలోపేతం చేయడంతో పాటుగా సభ్య దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించడం ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశమని కుగెల్మాన్ పేర్కొన్నారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూ కశ్మీర్, లడాక్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్ లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామ్యం భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు

0: జరిగే మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: రోగం కుదిరింది నాటిక వింటారు. రచన శ్రీమతి సంబరాజు లీల. ఇందలి పాత్రలు, పాత్రధారులు కామేశ్వరరావు మరియు బస్సు కండక్టర్ జి శేఖర్ బాబు. అనసూయ శ్రీమతి టి రమాశ్రీదేవి. జగతి శ్రీమతి ఎస్ సౌదామిని. మాలతి మరియు అమ్మాయి తల్లి శ్రీమతి కె రమాసుబ్రహ్మణ్యం. ఉమారాణి శ్రీమతి జ్యోతిలక్ష్మి దేశ్పాండే. ముక్తి మరియు పనిమనిషి కుమారి పాలేటి లక్ష్మి. నల్ల కళ్ళద్దాల వ్యక్తి శ్రీ సిఎస్ రాంబాబు. నిర్వహణ శ్రీ నక్కా సుధాకరరావు. సహకారం శ్రీ జె అనిల్ కుమార్. వినండి రోగం కుదిరింది నాటిక.
3: చెప్పు,
4: నీకేమైనా బయటకెళ్లే పనుందా?
3: ఏ, తమరెక్కడికైనా బయలుదేరుతున్నారా? ఇంత వివరంగా నా ప్రయాణం గురించి అడుగుతున్నావు?
4: అబ్బే, అదేం లేదండి. కాసేపు అలా వెళ్ళొద్దామని ఉమారాణి, జగతి, మాలతి అంతా అక్కడ కూర్చుంటామన్నారు, అందుకని.
3: రోజు ఉండేదేగా, దానికన్నా ప్రశ్నలేమిటి? ఓ వంక ప్రయాణానికి సర్దుకుంటుంటే సహాయం చేసేది పోయి నీ సోదేమిటి?
4: దానికి ఇంకా సమయం ఉంది కదండి, కాసేపు బయట కూర్చుంటే హాయిగా ఉంటుంది, రిలాక్స్ అయి వద్దామని.
3: అవునవును, ఇంట్లో ఉంటే అలసిపోతావు కదా, వెళ్ళు వెళ్ళు, నా తిప్పలేవో నేను పడతానులే.
4: అది కాదండి, మేమంతా పెద్దవాళ్ళమైపోయాం కదా, కింద కూర్చోలేకపోతున్నాం, అందుకే మన 5 ఫ్లాట్ల వాళ్ళం కలిసి ఓ 2 పెద్ద సోఫాల్ని, అసలే వేసవి కూడా వస్తోందిగా, ఓ ఫ్యాను తెప్పించుకున్నాం, అవి ఈరోజే వస్తున్నాయి, అందుకని చూసొస్తాను బయటకు వెళ్ళి.
3: అంటే ఇల్లు విడిచి కారిడార్ లోనే కాపురం పెడదాం అనుకుంటున్నారా? అతవిది ఇన్ని రోజులు ఓ 2 గంటలన్నా ఇంట్లోకి వచ్చేవాళ్ళు, ఇక సోఫాలు ఫ్యాన్లు ఉంటే అక్కడే సెటిల్ అయిపోతారన్నమాట. ఎందుకైనా మంచిది, కారిడార్ లో కూర్చోవడం, అందరినీ డిస్టర్బ్ చేయడం మంచిది కాదేమోనే. అసోసియేషన్ వాళ్ళు ఎవరైనా కేసులు పెడితే ఆలక నేను తిరగలేను పోలీస్ స్టేషన్ చుట్టూ.
4: నీకు ఆ భయం అక్కర్లేదు, మా జగతి భర్త పోలీస్ ఎస్ఐలండి, అయినా అలాంటివేమీ జరగవులేండి, మేమంతా పతివ్రతలం కదా, భర్తలకన్నీ చేశాకే అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. నాకు సెలవిస్తారా? వెళ్ళొచ్చా ఇంక నేను?
3: వెళ్ళు వెళ్ళు, వెళ్ళు వెళ్ళు. ఇంత ఖచ్చితంగా నిర్ణయించుకున్నాక నిన్ను ఆపేదెవరు? అయినా నా పిచ్చి గాని ఆపిన ఆగుతావా? కాని కాస్త రాత్రికి మన బెంగళూరు ప్రయాణం ఉందని చెప్పిన సమయానికి రాకుంటే అమ్మాయి కషాయవాడి కత్తి లేకుండానే ముక్కలుగా నరుగుతుందని గుర్తుంచుకో. 1 గంట ముందుగానే బస్టాండ్ లో ఉండాలి మనం.
4: మహానుభావ, అయ్యిందా మీ జ్ఞానబోధ? మీరు చెప్పిన సమయానికి రాగలను. రత్నా,
5: అమ్మగారు
4: బయట ఎవరైనా అమ్మ వాళ్ళు కూర్చున్నారేమిటే? అదేనే జగతమ్మ, మాలతమ్మ, ఉమమ్మ.
5: లేదమ్మా, ఇంకా ఎవరు కూర్చోలేదు, అంట్లేస్తారా?
4: అబ్బా, జడేసుకుంటున్నాను ఉండవే, అయినా అన్ని వేసేశానులే. ఎందుకబ్బా ఇంత ఆలస్యమైంది, ఈ పాటికి అందరూ వచ్చి కూర్చుని ఉండాలే.
5: అంతగా ఆలోచించకండమ్మా, పనోళ్ళు వచ్చే టైం అయింది కదా, అందరూ ఇంట్లోనే ఉండి చాయ్ తాగి కాస్త మెల్లగా బయటకు వస్తారు.
3: అనసూయ,
4: ఏమిటండి?
3: ఈ ఐరన్ బాక్స్ వేడయ్యే లోపల కాస్త టీ పెట్టిస్తావా? అనసూయ
4: చెప్పండి.
3: మనది అపార్ట్మెంట్, అంటే అందులో ఉండేవారి స్వేచ్ఛ గిరిగీసుకుని నియంత్రించబడుతుంది. మీరేమో ప్రపంచంలోని కబుర్లన్నీ రెచ్చిపోయి చెప్పుకుంటూ ఎవరి గురించి పట్టించుకోరు.
4: అవునండి, దాన్ని అధిగమించడానికే మా ఈ కలయిక. ఇందా టీ తీసుకోండి.
3: సరే సరేలే, వెళ్ళు, వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు, నీ ప్రాణమిత్రుడు.
4: మీరన్నా అనుకున్నా అలాంటి వాళ్ళమే, ఇరుగు పొరుగు అన్నప్పుడు కాస్త దగ్గరతనం లేకపోతే ఎలా? వెళ్తా, రత్న వెళ్ళగానే తలుపేసుకోండి.
3: అలాగేలే, ఆగాగు. అనసూయ ఒక మాట
4: చెప్పండి.
3: ఆ సోఫాల్లో మీరు తప్ప ఇంకెవరిని కూర్చోనేరా? కర్మ కొద్దీ ఎవరైనా కూర్చుంటే దెబ్బలాడతారా? నీకసలే సర్దుబాటుతనం తక్కువ.

0: బస్సులో సీట్లే పక్క వాళ్ళతో సర్దుకొని కూర్చోవా.
1: అది నిజమే అనుకోండి, కొన్నాం గాని అధికారం అంతా మీకే ఉంటుంది. ఎప్పుడైనా లిఫ్ట్ ఆగిపోయి కాళ్ళు నొప్పి పుడితే ఓ 2 నిమిషాలు అదే నా పక్కన పావు గజం చోటిస్తాలండి.
0: సొమ్మునాది సోకునిదనమాట.
1: వస్తాను మహాన్ బావా, వచ్చాక చూపిద్దురు గాని మీ పౌరుషం.

0: ఏమిటి ఇంత ఆలస్యం? రారా.
1: వస్తున్నా వస్తున్నా.
0: మన సోఫాలొచ్చాయి అనసూయ. బాగున్నాయా సోఫాలు?
1: బాగున్నాయి జగతి. మీరేమంటారు మాలతి?
2: ఇక మన సీట్లు పర్మనెంట్, రాజకీయ నాయకుల సీట్లల్లా. జగతి, ఇది విన్నారా? అని నీకు తెలుసుండచ్చు అనసూయ, వెంకటమ్మేగా మీకు పాలు పోసేది.
0: మనకు పాలు పోసే వెంకటమ్మ సంగతేనా? పేరుకు పాల వ్యాపారమే గాని కొడుకుల్ని అమెరికా పంపింది. చిన్న కోడలేదో ఫ్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిందని, ఈ 4-5 రోజుల్లో తిరిగి వెళ్తుందని మొన్న ఉమారాని చెబితే విన్నాను. ఆ విషయమేనా?
3: ట్రంప్ తిరిగి రారిస్తే వెళుతుంది, లేదంటే వెళ్లిన విమానంలోనే పీచేముడు చెబుతుంది.
2: ప్రస్తుతం పీచేముడు చేసింది ఆవిడ కాదు, వాళ్ళ అత్తగారు వెంకటమ్మ. ఆవిడ గారు నిన్న ఉదయం పోయారట. ఇద్దరు కొడుకులు, ఇంకో కోడలు, మనుములిద్దరూ వచ్చే వరకు ఐస్ బాక్స్ లో పెట్టించారట ఉమారాణి.
3: అందులో విశేషమేముంటది? ఇంచుమించు ఇప్పుడు అందరూ చేస్తున్న పనే. అయితే ఇందులో వింతేంటంటే, ఆవిడ గారు వెంకటమ్మను చూడటానికి వచ్చే వారందరి ముందు వారి పనమ్మాయితో ఏడిపిస్తుందట.
2: ఏంటేంటి, పనులకు మనుషుల్ని పెట్టుకున్నట్లు ఏడవడానికి మనుషులా? పనావితో ఏడిపించడం ఏమిటి? అయితే గీతే ఆమె కొడుకును కట్టుకున్నందుకు కోడలుగా తనే ఏడవాలి, లేదా మానుకోవాలి. ఆమె ఏడవకుంటే ఎవరేం కొట్టరు కదా.
0: మీరు మరీను విడ్డూరం. అదే ఆ అత్తగారి కోడల్ని నానా యాతన పెట్టిందిట. ఇంట్లో ఎన్ని పాలు పెరుగు నెయ్యి ఉన్నా ముట్టుకొనిచ్చేది కాదుట. అందుకే కోపంతో ఆవిడ చస్తే అస్సలు ఏడవనని శపథం చేసుకుందిట. అయితే అత్తగారు పోతే ఏడవని కోడలంటే అందరూ నవ్వుతారని ఈ ఉపాయం చేసి పనేమ ఏడుస్తుంటే ఆ ఏడుపులో శృతి కలుపుతోందిట.
1: ఏ కాలం ఇది? కలికాలం అంటే ఇదే కాబోలు. కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా అని ఎదుటివారి బాధ చూసి మనసు ఆధ్రత చెంది కన్నీళ్లు రావాలే కాని, ఎలాంటి అనుబంధం లేని పనివాళ్ల చేత ఏడిపిస్తే ఏడుపొస్తుందా?
0: అంతగా ఆశ్చర్యపోకండి అనసూయ, అసలే రాత్రికి బెంగళూరు ప్రయాణం ఉంది, గుర్తుందా? అసలు జరిగిందేంటంటే.
1: చెప్పండి చెప్పండి జగతి, మేము నవ్వుకుంటాం.
0: అలాగే.
1: నేను ఈ టెన్షన్తో వెంకటమ్మకు సాయంగా వెళ్లాల్సి వస్తుంది మీరు చెప్పకపోతే.
0: అలాగే చెప్తున్నాను. అందరూ వచ్చినప్పుడు నువ్వేడు, నేను శృతి కలుపుతానని కాంట్రాక్ట్ కుదుర్చుకుందా కోడలు. అయితే ఆ ఒప్పందం డబ్బుతో కాదుట.
1: మరి
2: మధ్యలో ఆపకండి జగతి, విషయం ఏదో బయటికి రాని. డబ్బు ఇవ్వక మరేమిస్తుంది, డాలర్లో బంగారం అడుగుతుంది.
0: అది కాదు మాలతి, తనకు పొయ్యని పాలు పెరుగు నెయ్యి మొత్తం పనామే జంగమ్మకిచ్చి అత్తగారి మీద కసి తీర్చుకుంటుందిట.
1: అవ్వా.
0: కాని ఆ జంగమ్మకు దుఃఖం రాక
1: అంతగా నవ్వుతున్నారేమిటి? అందులో విచిత్రమేముంది?
0: విచిత్రం అంటే విచిత్రమే మరి, జంగమ్మకు ఏడ్పు రాలేదు. అందరు వచ్చిపోతున్నారు, ఏం చేయాలో తెలియక ఇలా ఏడ్చుదిట. కమ్మంగా కాయాలి, కారంగా వయ్యాలి, తక్కువైతే నేనున్నాను.
1: అదేమిటి జగతి, కమ్మంగా కాయటం ఏమిటి, కారంగా పొయ్యటం ఏమిటి?
2: అసలు విషయం, అత్తకు ప్రాణమైన పాలన్నీ మొత్తం పోస్తానందిగా, అందుకే జంగమ్మకు ఏడుపు రాలేదు. గాని తనకు పోస్తానన్న పాలు కమ్మగా కాయాలని, నెయ్యి చేతుల్లోంచి కారిపోయేలా పొయ్యాలని, తక్కువైతే నేను తీసుకోనని హెచ్చరికతో ఏడ్చిందట.
1: బాగుంది బాగుంది. సరేలేండర్రా, నేను ఇంక వెళ్ళొస్తాను. కడుపు చెక్కలయిందనుకోండి, ఏం తమాషానుబంధాలు ఏమిటో. వస్తానిక, ఆలస్యమైతే మా కామేశ్వరరావు ఉన్నారు, ఉన్నదాన్ని ఉన్నట్లుగానే బస్ ఎక్కిచ్చేస్తారు. మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చాక కలుస్తాను మీ అందరినీ, సరేనా?

0: మంచిది.
1: ఏమండి ఇదేనా మనం ఎక్కే బెంగళూరు బస్సు?
0: హైదరాబాద్ హైటెక్ గరుడా బస్సు. అబ్బా చూడగానే ఎంత బాగుందో.
1: మన సీట్ ఏదండి? ఆ కిటికీ పక్కదేనా?
2: అబ్బాబ్బా నీ సందేహం తగలడా, క్షణం కూడా ఊరుకో కదా. ఫ్రంట్ లో డోర్ పక్కదే, ఆ పక్క సీటే మంది. ముందు బస్ ఎక్కు.
1: అబ్బా అలా చిరాకు పడకండి, జన్మానుకో శివరాత్రిలా నాకిష్టమైన సీట్లు మనిద్దరికే. నాకు అసలే ఇలా స్వతంత్రంగా మీ పక్కన కూర్చుని ప్రయాణం చేయటం అంటే మహా ఇష్టం అనుకోండి. నేను ఎర్ర బస్ ఎక్కినా రెండు సీట్లుండాలి, అది కూడా కిటికీ పక్కనే కూర్చోవాలని తెలుసు కదా.
2: నువ్వు బడా బిజినెస్ మ్యాన్ కూతురువి, కాస్త సీట్లలోనన్నా ఇంకొకరితో సర్దుకో కదా. ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సమానత్వం అంటూ మాటలు పోజులు. నీ మాటలు ఎవడు నమ్ముతాడో గాని వాడు బొక్కబర్లా పడి చచ్చూరుకుంటాడు.
1: ప్రియమైన శ్రీవారు, అవి మాటలే గాని చేతలుగావు. రాజకీయ నాయకుల్ని చూస్తున్నారుగా, ఒకటి చెప్తారు మరొకటి చేస్తారు.
2: నీవో కాబోయే రాజకీయ నాయకురాలేవి కాబోలు. ఇంతవరకు ప్రజలు నాయకుల మాటలు విని మోసపోయారు, ఇక ముందు నీ మాటలు విని నమ్మకమన్న మాట మర్చిపోయి ఊరుకుంటారు.
1: మై డియర్ కావేశ్వరరావు గారు, ప్రజాస్వామ్య సమానత్వం అంటే ఇష్టపడినా నాకు సంబంధించింది ఏదైనా దాన్ని ఇతరులతో పంచుకోవటానికి ఇష్టపడని నేటి భారతీయురాల్ని, అందులోనూ మొగుణ్ణి.
2: ఆ సామ్యవాదంలో నన్ను కలిపేద్దామని ఊరుకుంటే నన్ను ఏ అమెరికాకు అమ్మేసేలా ఉన్నావే. పద పద బస్ ఎక్కి నిలబట్టం ఎందుకు? అదిగో అందరు వచ్చేస్తున్నారు, పద పద ఎక్కు.
1: అలాగే అలాగే. అమ్మయ్యా కిటికీ పక్కన సీటు ఎంత హాయిగా ఉందో. ఏమండి అదిగో ఆ ముందు సింగిల్ సీట్లో ఆ నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఒక్కడే కూర్చున్నాడు చూడండి, పాపం నడివయస్కుల్లా ఉన్నాడు, పెళ్ళం పోయినట్లుంది. ఒక్కటే సీటు, ఎవరితోనూ సర్దుకోనవసరం లేదు, ఒంటరి పక్షిలా ఉన్నాడు వాడు. ఆ కళ్ళద్దాల్లోంచి నన్ను కాని దొంగచూపులు చూడలేదు కదా వెధవా.
2: పోవే, పొద్దున్నే చూస్తే రాత్రి కళ్ళకొచ్చి జడుచుకుచొస్తాడు, నీకెక్కడా సర్దుబాట్లేదు. ఇప్పుడైనా రెండు సీట్లలో మనిద్దరమే. అటు చూడు, సీట్లు లేక నిలబడున్నారా తల్లి కూతుళ్ళు. నీకు హాయిగా కిటికీ పక్క సీటు దొరికింది. ఈ 10 గంటలు ఏదైనా నవలు చదువుకో, తెచ్చుకున్నావుగా.
1: అవును మరి, పండగ సీజన్గా సీట్లు లేక నిలబడి వేళ్లాడుతున్నారంతా. అయినా ఈ బస్సువాడు మరో 4 బస్సులు ఇయ్యొచ్చుగా, ఎలాగో పెంచిన రేట్లకే బుక్ చేసుకుంటున్నారంతా.
2: అలాగేలే, పొద్దున్నే ఫోన్ చేసి చెప్దాంలే, కూర్చో.
1: అబ్బా సంతోషం శ్రీవారు, ఎక్కడైనా దొరికితే కాస్త వేడివేడి టీ తెచ్చిచ్చి ఈ భార్యమ్మడికి సేవ చేసుకోండి.
2: నీ నోటికి నీకు విశ్రాంతి అనేదే ఉండదు కదా. ఈ రాత్రిలా ఈ జనం మధ్య ఇంత ఇరుకులో కూడా నీ బోర్డు ఎంజాయ్మెంట్ ఒకటి. అటు చూడు, పండగ సీజన్ అని ఎక్స్ప్రెస్ కుదుపులకు తుళ్ళి తుళ్ళి పడుతూ పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా పట్టుకు వేలాడుతున్నారో. ఇంతింత డబ్బు పోసి కూడా 10 మంది వరకు సీట్లు లేక అవస్థపడుతూ గమ్యం చేరితే చాలన్నట్లు వెళ్తున్నారు. నీకేమో హాయిగా సీట్లున్నా సింగిల్ సీట్ లేదనో వేడి కాఫీ అనో ఇంకా సనుగుడు అది. ఆగినప్పుడు అలాగే తెచ్చిస్తానులే, చస్తానా నీ వెంట వచ్చాక.
1: ఏమిటండి అటుపక్కకు చూస్తున్నారే, నా వైపు చూస్తే మళ్ళీ ఏదైనా అడుగుతానని భయమా? మీకే ఆ భయం అక్కర్లేదు, బుద్ధిమంత్రాల్లా చదువుకుంటాను. ఆగినప్పుడు నిద్రపోకుండా కాఫీ తెచ్చిపెట్టాలి మరి.
2: అలాగేలే తెస్తాను, ఈ చమత్కారాలకి ఏం తక్కువ లేదు.
3: ఇక్కడ బస్సు ఆగుతుందండి, భోజనాలు చేసేవాళ్ళు కాఫీలు తాగేవాళ్ళు ఉంటే దిగి తాగండి. ఆ పక్కనే రెస్ట్ రూమ్లు కూడా ఉన్నాయి, చూసుకోండి.
2: అలా చూడకు, దిగుతున్నాలే తెస్తాను. ఇదిగో ఇది కాఫీ, ఇవి బిస్కెట్లు, కొంచెం ఎక్కువ సంతోషిస్తావని.
1: థ్యాంక్ యూ శ్రీవారు.
2: దీనికేం తక్కువ లేదు.
1: అవునండి, ఆ నల్ల కళ్ళద్దాల నడివయస్సు సింగిల్ సీట్ అయినా సీట్ లేక వేళ్లాడుతున్న ఆ అమ్మాయినే చూస్తున్నాడు అనే కన్నా నల్ల కళ్ళద్దాల్లోంచి ఆ పిల్ల చక్కదనాన్ని తాకుతున్నాడంటే బాగుంటుందేమో. పెళ్లం పక్కన లేకపోయింది.

0: చేసరికి వేధవ చూపులు వీడును. ఆ పిల్ల కాస్త పక్కకి తిరిగి కళ్లతో బెదిరించో నాలుగు జుడిపేస్తేనో బావుంటుంది.
1: కాస్త నోరు మూసుకుంటావా? వాడెవడిని చూస్తే నీకెందుకు? ప్రతిదీ నీకే కావాలి.
0: జరిగే అన్యాయం గమనించకుండా నన్నంటారేంటి? అయినా మన పెళ్ళయి ఇన్నేళ్లైనా మన మధ్య మాటల కన్నా పోట్లాట్లే ఎక్కువ, విసుక్కోటం చికాకు పట్టం ఎక్కువ. బహుశా భగవంతుడు బద్ధశత్రువుల్ని వెతికి మన ఇద్దరినీ కలిపి ఒకటిగా చేసి వదిలాడనుకుంటాను. ఏమండి ఏమండి, అటు చూడండి, అతగాడికి ఇప్పుడు టైం చూసుకోవాల్సిన అవసరం ఏమిటిటా? ఆ నెపంతో ఆ పిల్ల చేతి మీద తగిలేస్తున్నాడు చూడండి. పాపం ఆ పడుచు ఏం చేయలేక ఒళ్ళు ముడుచుకుని చున్నీ కప్పుకుంటోంది. పాపం ఎలా సర్దుకు నిలబడిందో.
1: నీ బుర్రా పాదరసమే అనసూయ, క్షణంలో ఎన్ని గమనించావు?
0: అదే తెలివంటే, అదే కనుక నా దగ్గరకు వచ్చి తాకుంటే ఫెడీమని ఒక్కటిచ్చుకునేదాని వేధవని.
1: నీకొచ్చిందేగా?
0: నేను చూడలేదు గాని ఆ పిల్ల పక్కన తల్లో లేకపోతే అత్తగారు భారీ ఖాయమే కూర్చుంది. ఆవిడ అమ్మాయిలా కాక నల్లగా బలిష్టంగా ఈ నల్ల పిల్లిగాడికి తగ్గట్టే ఉంది. ఏమండి, ఆవిడ ఇటొచ్చి ఆ పిల్ల ఇటొస్తే బావుండు, నే చెప్పిరానా?
1: నోరు మూసుకొని కూర్చుంటావా కాస్త? నీకంత కష్టంగా ఉంటే పిలిచి నీ పక్కన కూర్చోబెట్టుకో, లేదా నేను వెళ్ళి లేచి నిలబడి ఆ పిల్లని ఇక్కడికి పంపిస్తాను.
0: వద్దొద్దు, కూర్చోండి. పిల్లకి బదులుగా తల్లొస్తే నే భరించలేను. నాకసలే నా జీవితం మా వారితో తప్ప ఎవరితోనూ పంచుకోవటం అస్సలు ఇష్టం ఉండదు. అది బస్సులో సీటైనా బతుకులో బాటైనా.
1: అయినా అదే ఉపమానం?
0: అదంతేలేండి, ఎక్కువ ఆలోచిస్తే మీ చిన్న మెదడు చితికిపోగలదు. నీకు అసలే బుర్ర తక్కువయే.
1: అవునేమోలే, నాలా పడే అమ్మాయి అక్కడ ఉండుంటాడు నీతో వేగటానికి. అయినా నా కర్మకాలి నువ్వు నా భార్యవయ్యావని నా నిశ్చిత అభిప్రాయం.
0: బాగా సెలవిచ్చారు. ఈనాళ్ళకు మీ బుర్ర పనిచేస్తోందన్నమాట. ఏమో బాబు, మీతో పడలేను గాని నేను ఆ వృద్ధరసకుణ్ణి పరిశీలిస్తాను. సందేహం లేదు, ఉద్దేశపూర్వకంగానే వాడు ఆ పిల్లను నవ్వులేస్తున్నాడు.
1: మళ్ళీ ఏదన్నా తాటొచ్చిందా? లోపల ఏదో సనుక్కుంటున్నావు.
0: ఏం లేదండి, బస్సు సడన్ బ్రేక్ పడి వాడు ముందుకు పడి మూతి పళ్ళు రాలగొట్టించుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను.
1: అనుకుంటున్నావు, శుభశశీఘ్రం అలాగే జరుగుతుందిలే. నీవలా దొంగ చూపులు చూస్తూ ఉండు.
0: చెప్పరు గాని మీకు అలానే అనిపించి ఉంటుంది. ఆ మధురమైన ఘట్టం వచ్చినప్పుడు నన్ను లేపుదురు, అంతవరకు నేను ఇలా నిద్రపోతాను.
1: అనసూయ, లేస్తావా? తెల్లారిపోతుంది. మనం వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడే దిగుదామా, బస్టాండ్ లో దిగుదామా?
0: బస్టాండ్ లోనే దిగుదానులేండి, ఇంకా రాలేదుగా. ఏమండి ఆ నల్ల కళ్ళద్దాలతను అలాగే చూస్తున్నాడు. చివరి స్టేషన్ లో అయినా వాడు ముందుకు పడతాడో లేదో.
1: నువ్వు ఎక్కడా ఊరుకుండవుగా, నీ కుతూహలం నువ్వు తగలయ్యా. దాన్ని కాస్త ఆపి ప్రశాంతంగా ఉండు.
0: నీకు మాత్రం బాగుంది ఏమిటి, అతను అలా పిల్లను కళ్ళతో నంచుకు తింటాం.
1: బహుశా గుడ్డివాడేమోనే, నీ అనుమానంతో నన్ను చంపేస్తున్నావుంది అక్కడ నుంచి.
0: లేదండి, చక్కగా కళ్ళున్నాయి. ఎదుటి వాళ్ళని పరిశీలించడానికే వాటిని తగిలించుకున్నాడు.
2: అమ్మాయి ముక్త, మనం దిగాల్సిన స్టాప్ దగ్గరకు వస్తోందమ్మా, ఇలా ముందుకు వచ్చా బ్యాగులు అవి అందిస్తావా?
3: అలాగేనమ్మా, నువ్వు ఇలా ముందుకురా, నేను వెనక్కి వచ్చి ఆ సామాన్ తీసుకొస్తాను.
2: నువ్వు రావే, నేను లేస్తున్నాను.
3: జాగ్రత్త అమ్మా, ఇక్కడ టర్నింగ్ ఉంది, ఆ సీట్ అటు గట్టిగా పట్టుకో.
2: సరేలేమ్మా, ఆ మాత్రం తెలియదే ఏమిటి నాకు.
4: బస్టాండ్ దగ్గరకు వస్తుందమ్మా, దిగేవాళ్ళుంటే తొందరగా దిగండి, లగేజ్ సర్దుకొని తయారుగా ఉండండి.
2: వస్తున్నాను లేవయ్యా, నువ్వు చెబుతూనే ఉన్నావు, మేము లేస్తూనే ఉన్నాం.
4: అమ్మో చస్తి ద్రోహి, ఏంటమ్మా కాస్త చూసుకుని నిలబడొచ్చుగా, ఉప్పు సంచిలా మీద పడ్డావు. కాస్త లేపి కూర్చోబెట్టమ్మా మీ అమ్మని. రాత్రి నుంచి హాయిగా కూర్చున్నవాడిని, ఇసగ తొక్కేసేటి తొక్కేసింది ఇప్పుడు.
5: అదేంటయ్యా అలా అరుస్తావు ఆమె మీద? పాపం పెద్దావిడ నిలదొక్కుకోలేక మీద పడిందే.
4: అవునవును, ఆ బట్టం మీ మీద పడి ఉంటే తెలిసేది. చింతపండు బస్తాలా పడి ఒళ్ళో ఊపిరి తీసేసేది. కొంచెం ఆలోచించుకుంటే పోయేది, మలుపు తిరుగుతున్నప్పుడు లేకపోతే పడి పళ్ళిన కొట్టుకుంటానేమోనని.
2: పోనీ లేవయ్యా, ఏదో పెద్ద ఆవిడ, నిలబడలేక తూడి పడింది అనుకో.

0: అదే అనుకుంటున్నా. నల్ల సర్పగుండు తెచ్చి ఒళ్ళో ఎత్తేసిన ఇంత బాధపడేవాడిని కాదేమో. అయ్యో, ఏం విరిగి తెచ్చాయో ఒంట్లో భాగాలు.
1: ఏమయ్యా డ్రైవరు మలుపు తిప్పుతూ అంత వేగమేంటి? ప్రయాణికులు కూర్చుని ఉన్న పడంగా బోర్లా పడిపోరు. పాపం పెద్దావిడ లేవబోయి ఆయన ఒళ్ళో కూచున్నట్లు పడింది గాని, లేకుంటే ఆవిడ ఒళ్ళు హూనమయ్యేది కాదు.
2: ఆ ఏంటమ్మా మీకేం, మీరు అలాగే అంటారు. మలుపు, ఆ సడన్ బ్రేక్ వేయకుంటే ఆ బైక్ మీద పోతున్న ముగ్గురు బస్ కింద పడి చచ్చేవాళ్ళు. ఆవిడ పెద్దావిడ ఈయన అంతే, ఇద్దరికి సమానంగానే ప్రమాదం. కానీ ప్రమాదం జరిగింది.
3: ఓహో, ఏమండోయ్, ఇందాక డబ్బు మని చప్పుడొచ్చింది కదా, అదే సంగతి. పడితే పడింది కాని వాడికి రోగం కుదిరింది. తల్లికి బదులుగా పిల్ల పడుంటే సంతోషించేవాడేమో. బాగా అయింది వేధవకి.
4: ఏమండి,
3: బాగా నొప్పి పెడుతోందా? ఇంటికెళ్లి వేణీళ్ళ కాపడం పెట్టుకుని కాస్త రెస్ట్ తీసుకోండి. రోగం కుదిరింది వేధవకి, నెల రోజుల దాకా ఇక లేవలేడు. బా, ఏమిటలా గిల్లుతారు? రాత్రంతా వాడి వెకిలి చేష్టలతో చచ్చాం అనుకోని చూడలేక.
5: మీరింతవరకు రోగం కుదిరింది నాటిక విన్నారు. రచన శ్రీమతి సంబరాజు లీల. ఇందలి పాత్రలు, పాత్రధారులు కామేశ్వరరావు మరియు బస్సు కండక్టర్ జి శేఖర్ బాబు, అనసూయ శ్రీమతి టి రమాశ్రీదేవి, జగతి శ్రీమతి ఎస్ సౌదామిని, మాలతి మరియు అమ్మాయి తల్లి శ్రీమతి కె రమాసుబ్రహ్మణ్యం, ఉమారాణి శ్రీమతి జ్యోతిలక్ష్మి దేశ్పాండే, ముక్తి మరియు పనిమనిషి కుమారి పాలేటి లక్ష్మి, నల్ల కళ్ళద్దాల వ్యక్తి శ్రీ సిఎస్ రాంబాబు, నిర్వహణ శ్రీ నక్కా సుధాకరరావు, సహకారం శ్రీ జె అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
8: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాసింది.
9: ఇంకా ఇందులో రాసింది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
10: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
11: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
12: ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు అష్టాచమ్మ చిత్రం నుంచి.

0: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 29503.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రసంగం ఇప్పుడు వింటారు.
3: భారతదేశంలో ఎన్నో ఎకరాలకు నీరు అందించిన అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య శ్రీనివాస శాస్త్రి వెంకట లక్ష్మమ్మలకు 1861 సెప్టెంబర్ 15 విశ్వేశ్వరయ్య జన్మించారు. తల్లిదండ్రులు మోక్షగుండం గ్రామం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని

కోలార్ జిల్లా చిక్బల్లాపూర్ సమీపంలోని మద్దెనహల్లికి వెళ్లి స్థిరపడ్డారు. ఆయన ప్రాథమిక విద్య చిక్బల్లాపూర్లో సాగింది. తన 15వ ఏటనే తండ్రిని కోల్పోయిన విశ్వేశ్వరయ్య మేనమామ రామయ్య ప్రోత్సాహంతో బెంగుళూరు సెంట్రల్ కాలేజీలో 1880లో MA ప్రథమ స్థానంలో పాసయ్యారు.

నియమించారు. దీంతో సింధు నది నీరు సుద్నోరుకు చేరేలా చేశాడు. ఆ నది నీరు వడగట్టడానికి ఒక వినూత్న విధానం రూపొందించారు. దాహరి దగ్గర నంబ నది మీద సైఫన్ పద్ధతిన కట్ట నిర్మించారు. అక్కడ విశ్వేశ్వరయ్య మేధాశక్తితో ఆటోమేటిక్ గేట్లు నిర్మించి సమస్య తొలగించి అందరినీ ఆశ్చర్యపరచారు. 1909లో మైసూర్ ప్రభుత్వం ఆయనను చీఫ్ ఇంజనీర్ గా నియమించింది. కృష్ణరాజసాగర్ డ్యాం డిజైన్ ఆయన ఆధ్వర్యంలోనే నిర్మాణం జరిగింది. దేశంలోనే తొలిసారిగా నీటి వృధాని అరికట్టేందుకు నూతన చర్యలను చేపట్టారు. వర్షపు నీటిని ప్రాజెక్టుల ద్వారా నిలుపుదల చేయడం, ప్రవహించే నీటిని ఆనకట్టలు ఉక్కు తలుపుల ద్వారా అరికట్టడానికి రూపకల్పన చేసి తన ఆధ్వర్యంలోనే నిర్మాణాలు చేపట్టారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ డ్రైనేజీ పద్ధతులకు రూపకల్పన చేసింది కూడా ఆయనే. ప్రముఖ ఇంజనీర్లు అయిన కెఎల్ రావు, జాఫర్ అలీలు కూడా ఆయన సహకారాలు తీసుకున్నవారే. విశ్వేశ్వరయ్యకు 1848లో మైసూర్ ప్రభుత్వం డాక్టర్ ఎల్ఎల్డి ఇచ్చి సత్కరించింది. అలాగే బాంబే, కలకత్తా, బెనారస్, అలహాబాద్ తదితర యూనివర్సిటీలు డాక్టరేట్ పురస్కారాలను అందజేశాయి. భారత ప్రభుత్వం 1955లో భారతరత్న అవార్డు ప్రదానం చేసి ఘనంగా సన్మానించింది. ఆయన ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ సభ్యులుగా, కర్ణాటకలో చీఫ్ ఇంజనీర్గా అనేక బాధ్యతలను నిర్వహించి అప్పట్లోనే సివిల్ ఇంజనీరింగ్ లో నూతన వరవడులను సృష్టించి ప్రపంచ స్థాయిలో రికార్డులు సాధించారు. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 15వ తేదీన ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాము. విశ్వేశ్వరయ్య 102 సంవత్సరాలు జీవించి ఇంజనీరింగ్ రంగానికే పితామహుడయ్యారు. ప్రజల సంపాదనా శక్తిని, కార్యదక్షతను, నైపుణ్యాన్ని వివిధ చేతి పనుల ద్వారా పెంపొందించాలి. చేతనైన వారందరూ కష్టించి పనిచేసే వీలు కల్పించాలి. యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని దేశ పారిశ్రామిక ప్రగతికి ముందంజ వేయాలి. భారతీయులలో ప్రబలంగా ఉన్న అంతా తలరాత అన్న అలసభావం రూపుమాపి నిరంతర కృషి ద్వారా సంపదను సాధించే దీక్షను, కర్తవ్య పాలనను ప్రజలలో రేకెత్తించుట ప్రభుత్వ కర్తవ్యం. మైసూరు సంస్థాన దివానుగా అధికారాన్ని చేపడుతూ శ్రీ విశ్వేశ్వరయ్య చేసిన ప్రసంగం నుండి ఈ వాక్యాలు ఉటంకింపబడినాయి. విశ్వవిఖ్యాత ఇంజనీర్గా, పాలనాదక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా, నిష్కామ దేశభక్తుడిగా అఖండ కీర్తిని ఆర్జించిన మహానీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. విశ్వేశ్వరయ్య గారి విద్యార్థి జీవితం, విద్యాభ్యాసం సాగించే వారందరికీ దిక్సూచి. మేనమామ ఇంట్లో ఉంటూ కాలేజీ ఫీజుల కోసం ప్రైవేట్ ట్యూషన్ చెబుతూ 1881లో పట్టభద్రులయ్యారు. సెంట్రల్ కాలేజీ ప్రిన్సిపల్ చార్లెస్ వాటర్స్ విశ్వేశ్వరయ్యనెంతగానో ప్రోత్సహించాడు. గణితంలో అసామాన్య ప్రతిభ గల విశ్వేశ్వరయ్య గారి నుండి అధ్యాపకులే తమ సంశయాలను పరిష్కరించుకునేవారు. శిష్యుని కుశాగ్ర బుద్ధికి ముగ్ధుడైన ప్రిన్సిపల్ తాను ఉపయోగించుకునే వెబ్స్టర్ డిక్షనరీని బహుమానంగా ఇచ్చాడు. తన కోటుకున్న బంగారు బొత్తాములను భార్య ద్వారా శిష్యుడు విశ్వేశ్వరయ్యకు పంపారు. అది ఆనాటి గురు శిష్యుల అనుబంధం, శిష్య వాత్సల్యం. ఇటువంటి పెద్దలు ఆదరించినందువల్లనే బాలుడైన విశ్వేశ్వరయ్య ఆ తర్వాత డాక్టర్ ఎంవి, సర్ ఎంవి, భారతరత్న ఎంవి అంటూ ప్రస్తుతింపబడినారు. ఆంగ్ల పాలకులు విశ్వేశ్వరయ్య గారి కార్యదీక్షను గుర్తించి ప్రపంచ జలాశయాలలో ఒకటిగా పెద్దదైన బ్యారేజ్ నిర్మాణానికి ప్రత్యేక ఇంజనీర్గా నియమించారు. బ్రహ్మాండమైన ఈ జలాశయ నిర్మాణం 4 ఏళ్లలో పూర్తి అయింది. 1901లో భారత ప్రభుత్వ ప్రతినిధిగా విశ్వేశ్వరయ్య గారు జపాన్ దేశం వెళ్లి అచట కుటీర పరిశ్రమల తీరుతెన్నులను అవలోకించారు. ఆ పద్ధతిలో కుటీర పరిశ్రమల అభివృద్ధికి బృహత్ పథకాన్ని స్థిరపరిచి ప్రభుత్వానికి అందించారు. జపాన్ పర్యటనానంతరం విశ్వేశ్వరయ్య గారు పూనా నగర నీటి సరఫరా పథకాన్ని రూపొందించారు. ఆ నిర్మాణ కాలంలోనే ఆటోమేటిక్ స్లూస్ గేట్ రూపొందించారు. ఈ స్లూస్ గేట్ నిర్మాణం ప్రపంచ ఇంజనీర్ల మన్ననలందుకుంది. ఈ కొత్త పరిశోధనను తన పేరు మీద పేటెంట్ చేసుకోవాల్సిందిగా మిత్రులు సూచించారు. తన కార్యనిర్వహణలో భాగంగా సాగినది కాన పేటెంట్ తీసుకోవడం సముచితం కాదన్నాడు. లార్డ్ కిచ్నర్ స్లూస్ గేట్ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య ప్రతిభను కొనియాడారు. 1906లో ఏడెన్ నగరం నీటి సరఫరా ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వం విశ్వేశ్వరయ్య గారిని సూపరింటెండెంట్ ఇంజనీర్ గా నియమించింది. అప్పుడే కొల్లాపూర్, ధార్వాడ, బీజాపూర్ మొదలగు పట్టణాలలో మంచినీటి పథకాలను స్థిరపరిచారు. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వోద్యోగాన్ని స్వయంగా వదులుకున్నారు. 2 సంస్థానాల నుండి చీఫ్ ఇంజనీర్ పదవులు చేపట్టమని ఆహ్వానాలు వచ్చాయి. అన్నింటినీ తిరస్కరించి ఇటలీ, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ మొదలగు దేశాలలో గృహ నిర్మాణాలను పరిశీలించి ఆయా దేశ శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి 1909లో స్వదేశం వచ్చారు. ఇటలీ పర్యటనలో ఉన్నప్పుడే హైదరాబాద్ నగర రక్షణ పథకం నిర్మించుటకు స్పెషల్ చీఫ్ ఇంజనీర్ గా ఆహ్వానించారు నిజాం. విశ్వేశ్వరయ్య గారి నేతృత్వంలో సాగినవే హుస్సేన్ సాగర్, హైదరాబాద్ నగర విస్తృత పథకాలు.
స్వరాష్ట్రమైన మైసూరు సంస్థ

0: స్థానాన్ని ఆదర్శ సంస్థానంగా తీర్చిదిద్దిన వారు ఆయన. చీఫ్ ఇంజనీర్గా, ఆ తర్వాత దివాన్గా పనిచేసిన 6 ఏళ్లలో 60 ఏళ్ల అభివృద్ధిని సాధించారు. హెబ్బాల్ వ్యవసాయ కళాశాల, మైసూర్ విశ్వవిద్యాలయం, ఛాంబర్ ఆఫ్ కామర్స్, సోప్ ఫ్యాక్టరీ, కన్నడ సాహిత్య పరిషత్ మున్నగు వాటిని నెలకొల్పారు. బృందావన్ ఉద్యానవనం వారి ప్రకృతి ప్రేమకు నిదర్శనం. భారత సంస్థానాలలో మొదటి ఉక్కు కర్మాగారం నెలకొల్పినది మైసూర్లో. మైసూర్ మహారాజా గారితో అభిప్రాయ భేదం రాగా రాజీనామా చేసి బొంబాయి వెళ్లిపోయారు. విదేశీ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ప్రారంభింపబడిన భద్రావతి కర్మాగార నిర్మాణ కార్యక్రమం దెబ్బతిన్నది. మహారాజా గత్యంతరం లేక బొంబాయిలోని విశ్వేశ్వరయ్య గారిని ఆహ్వానిస్తూ, ఈ కర్మాగార పథకం మీదే, అది ఇప్పుడు రోగగ్రస్తమైంది, మీరు ప్రారంభించిన ప్రజాప్రతినిధి సభ సభ్యులు దీన్ని తెల్ల ఏనుగు అంటూ ఎగతాళి చేస్తున్నారు, మీరు వచ్చి దీన్ని పునరుద్ధరించాలి అని వ్రాశారు. కర్మాగార పర్యవేక్షణ, వ్యయం, మున్నగు వాటిపై అన్ని అధికారాలు విశ్వేశ్వరయ్య గారు చేపట్టారు. కార్మికులకు కొద్దిగా కూలీ పెంచారు. అవినీతి పరులైన విదేశీ ఇంజనీర్లను తొలగించారు. రేయిం బవళ్లు కార్మికులను ప్రోత్సహిస్తూ నష్టాల ఉబిలో నుండి లేవనెత్తి 2 ఏళ్లలో లాభాలు చూపించారు. పెద్ద కర్మాగారాల్లో సుశిక్షితులైన భారతీయులనే నియమించాలని, అందుకు శిక్షణావకాశాలు పెంచాలన్నారు. భద్రావతి కర్మాగారం పర్యవేక్షకులుగా మహారాజా గారి నుండి లభించిన 150,000 రూపాయలను తిప్పిపంపుతూ ఆ పైకంతో పారిశ్రామిక శిక్షణ సంస్థను నెలకొల్పమని రాజాగారిని కోరారు విశ్వేశ్వరయ్య. ఆ సంస్థకు తన పేరు పెట్టుటకు సమ్మతింపలేదు. ఆ విధంగా వెలిసిందే జయచామ రాజేంద్ర ఆక్యుపేషనల్ ఇన్స్టిట్యూట్. విశ్వేశ్వరయ్య గారు 1921లో భారత ఉత్పత్తిదారుల సమాఖ్యను నెలకొల్పి జీవితాంతం ఆ సమాఖ్య అధ్యక్షులుగా పనిచేశారు. 1922లో అఖిలపక్ష రాజకీయ సమ్మేళనానికి, 1923లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించారు. విశ్వేశ్వరయ్య స్వదేశీ సంస్థాన ప్రజలు బ్రిటిష్ ఇండియాలోని ప్రజల కంటే ఎక్కువ బాధలు పడుతున్నారని గ్రహించి వారి స్వేచ్ఛ కోసం గొప్ప కృషి చేశారు. మైసూరు సంస్థానంలో ప్రజాప్రతినిధి సభను ప్రారంభించారు. కర్తవ్య నిర్వహణలో, నిజాయితీలో అటువంటి వారు అరుదు. దివాన్ పదవి స్వీకరించే ముందు బంధుమిత్రులను ఆహ్వానించారు. నేను దివాన్ పదవిలో ఉండగా ఎటువంటి ఉద్యోగాలు కోరమని, సిఫార్సులు చేయమని వాగ్దానం చేయమన్నారు. తన బంధువులను ప్రభుత్వోద్యోగాల నుండి తప్పించి ఇతర వృత్తులను చేపట్టుటకు సొంత పైకం ఇచ్చారు. మైసూరు సంస్థానంలో మోటార్ కార్ల నిర్మాణం ప్రారంభించాలనుకున్నారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తిరస్కరించింది. 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇండియాలో విమాన నిర్మాణం అత్యవసరమైంది. విశ్వేశ్వరయ్య గారి సలహా మేరకు బెంగళూరులో భారత ప్రభుత్వం విమాన కార్ఖానా నెలకొల్పింది. విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ పథకాన్ని రూపొందించి వాల్చెన్ హీరాచెన్ గారిచే ప్రారంభింపచేసింది ఆయనే. భారతదేశంలోని పెద్ద జలాశయాలు, ఆనకట్టలు నిర్మించుటలో విశ్వేశ్వరయ్య గారి సలహాలను ప్రభుత్వం గొప్పగా భావించేది. 90 ఏళ్ల వయసులో ప్రధాని నెహ్రూ ఆహ్వానాన్ని మన్నించి పాట్నా వద్ద గంగానదిపై వంతెన నిర్మాణ పథకాన్ని కొందరు ఇంజనీర్ల బృందంతో రూపొందించారు. తుంగభద్ర ప్రాజెక్టు పథక శిల్పి వారే. విశ్వేశ్వరయ్య వ్యక్తిగత జీవితం అతి క్రమశిక్షణతో ఉండేది. కాల నియమాన్ని, ఆహార విహార నియమాలను ఖచ్చితంగా పాటించిన విశ్వేశ్వరయ్య 100 సంవత్సరాల వయసులో కూడా కలద్దాలు లేకుండా చదివేవారు. గంధపు చెక్కవలే సేవలో అరిగిపో, కాని ఇనుములా తుప్పు పట్టవద్దు అనేది వారి జీవన ధ్యేయం. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాలు వారిని సత్కరించాయి. 1961లో విశ్వేశ్వరయ్య గారి శత జయంతి ఉత్సవాలకు భారత ప్రధాని నెహ్రూ విచ్చేశారు, "మేము మాటలతో కాలయాపన చేశాం, మీరు నిరంతర క్రియాశూరులై నవభారత నిర్మాణానికి కృషి చేసిన మహానీయులంటూ నివాళులర్పించారు ప్రధాని నెహ్రూ." భారత ప్రభుత్వం విశ్వేశ్వరయ్య గారిని భారతరత్న బిరుదుతో సత్కరించింది. విశ్వేశ్వరయ్య ప్లాన్డ్ ఎకనామీ ఆఫ్ ఇండియా, రీకన్స్ట్రక్టింగ్ ఇండియా, మెమోయర్స్ ఆఫ్ మై వర్కింగ్ లైఫ్ ఆత్మకథ రచించారు. జీవితాంతం దేశ ప్రగతికి, ప్రజాశ్రేయస్సుకు కృషి చేసిన విశ్వేశ్వరయ్య గారు 1962 ఏప్రిల్ 12న దివంగతులయ్యారు. 102 సంవత్సరాలు జీవించి ఇంజనీరింగ్ రంగానికే విశ్వేశ్వరయ్య పితామహుడయ్యారు. ఆయన జన్మదినం అయిన ఈ రోజు ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం మనందరి అదృష్టం. మన దేశానికి ఇంతటి సేవలందించిన ఆ మహనీయులు విశ్వేశ్వరయ్య గారిని ఈరోజు స్మరించుకోవడం అంటే వారికి మనం అర్పించే ఘనమైన నివాళిగా చెప్పవచ్చు.
1: మీరు ఇంతవరకు అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం అతడు చిత్రం నుంచి.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

0: లేదా డిప్లొమా పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. స్టైఫండ్గా డిప్లొమా అప్రెంటిసులకు 10,900, బీఎస్సీ అప్రెంటిసులకు 12,300 లభిస్తుంది. విద్యార్హతల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://nrcb.org.in https://nrcb.org.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్ లో పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 19, 2026. మరొక ప్రకటన. గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా శ్రీ గోవింద్ గురు యూనివర్సిటీ వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 31 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువరించారు. విభాగాల విషయానికి వస్తే ఎకనామిక్స్, సైకాలజీ, హిందీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సాంస్క్రిట్, లైబ్రరీ సైన్స్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, లా, బాటనీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఫైర్ ఆర్ట్స్ ఈ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంబీఏ, ఎంకామ్ పాస్ అయి ఉండాలి. వీటితో పాటు నెట్, సెట్ లేదా పీహెచ్డీ పాస్ అయి ఉండాలి. కనీసం 2 సంవత్సరాల ఉద్యోగ అనుభవం కూడా కలిగి ఉండాలి. వీరికి నెలకు 57,700 రూపాయల నుంచి 182,400 రూపాయల వేతన శ్రేణి లభిస్తుంది. విద్యార్హతలు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 17, 2026. ఆఫ్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 25, 2026. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం www.sggscc.ac.in అనే వెబ్సైట్ చూడవచ్చు. వెబ్సైట్ చిరునామా మరొకసారి www.sggscc.ac.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 17, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఆనందమానందమాయే మదిరాశల నందనమాయే శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం
1: ప్రపంచం గర్వించే నీటి ఆయకట్టు రూపశిల్పి మేధావి అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభాశాలి అనేక సాంకేతిక విద్యాలయాల వ్యవస్థాపకులు అందరి మన్ననలు అందుకున్న సాంకేతిక దార్శనికుడు మన తెలుగు బిడ్డ భారతరత్న డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా అద్వితీయ సృజనాత్మక శక్తికి కోటి కోటి ప్రణామాలు. ఇంజనీర్స్ డే సందర్భంగా ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర ఇంజనీర్లు శ్రీయుతులు మాలిబాబు సింగ్, పాలేటి ప్రభాకర్రావు, పోతరాజు ఆనందరావు, సుమన్ మాళ్లోత్, బాణోత్ సుగ్రీవ, మద్దినాల కోటేశ్వరరావు గార్లు శ్రోతలందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

0: ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం శ్రోతలు గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
0: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.
1: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989670706.
1: మరొక నెంబర్ 7989701158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429538 2950389 2950539. ఈనాటి కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ ఎం సుమన్ గారు. మీరు కోరిన పాటను వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ రేడియో నేస్తం చింతకింది శ్రీధర్.

0: ఈనాటి కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: స్వీటీ గారు,
0: చెప్పండి.

0: సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: హ్యాపీ వెడ్డింగ్ మూవీ నుంచి
0: వినిపిస్తామండి.
1: కోరుతున్న చోటలు
0: చెప్పండి. ఓకే అండి, వింటున్న శ్రోతలందరి కోసం మీకోసం ధన్యవాదాలు కాల్ చేసి.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాధాపాసి గారు, సెకండ్ కాల్ కలిసింది మీకు. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: తప్పకుండా
0: వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ,
0: ధన్యవాదాలు.

0: 10 లక్షల లాటరీ నాకు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
5: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
4: 9989679076.
5: మరొక నెంబర్
6: 7989701158. తర్వాత శ్రోత మాట్లాడదాం. హలో.
7: హలో,
6: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి మంగయ్య గారు, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
7: సినిమా నుంచి
6: తప్పకుండా వినిపిస్తున్నాం, వినండి.
7: ఓకే.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నామండి, మీరు బాగున్నారా? చెప్పండి చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు? తప్పకుండా వినిపిస్తున్నాం, వినండి.
1: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు జాన్సీ, తిరుగుపాడు మండలం పాపకొల.
0: జాన్సీ గారు చెప్పండి. జాన్సీ గారు ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం చేస్తారండి.
0: వ్యవసాయం చేస్తారా అండి? చెప్పండి, ఇవాళ ఏ సినిమా నుంచి పాట విందామని కాల్ చేశారు?
1: శివమణి మూవీ నుంచి ఏనాటికి మనం విడిపోమని.
0: తప్పకుండా వినిపిస్తామండి. ధన్యవాదాలండి.

0: కార్యక్రమం తర్వాత శ్రోత హలో
1: హలో
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ నమస్తే,
0: చెప్పండి.
1: లక్ష్మీ కాగిత వెంకటేశ్వరరావు సార్, లక్ష్మీదేశ్వరి మండలం నుంచి.
0: కాగిత వెంకటేశ్వరరావు గారు
1: లక్ష్మీదేశ్వరి మండలం.
0: ఓకే అండి, మీరు పరిచయమే అందరికీ.

0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు? ప్రేమనగర్ చిత్రం నుంచి.
1: తాగనివ్వదు, మర్చిపోతే తాగగలను.
0: వినండి, వినిపిస్తున్నా.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
5: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
6: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
7: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
8: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
9: కార్యక్రమం తర్వాత శ్రోత, హలో,
10: గుడ్ మార్నింగ్. శ్రీధర్ గారు,
9: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
10: శ్రీనివాసరావు ప్రశాంత్ నాగల్ లక్ష్మణ్ చెప్పాలండి.
9: చెప్పండి శ్రీనివాసరావు గారు, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈ రోజు?
10: గోపాల్ గారి అమ్మాయి సినిమా నుంచి. వస్తావు కలలోకి, రానంటావు కౌగిలికి, నీ కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ. ముద్దు మురిపాలు తీరేది ఎన్నటికి.
9: చాలా బాగా పాడారు, వినిపిస్తున్నాం, వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00
1: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట.
2: స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దె, నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక ఎస్సీబి నగర్ నుండి నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్, మా జలూరు పాడు వెంకటేశ్వర్లు.
0: వెంకటేశ్వర్లు గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: మహాబలిలో గోపాలుడు సార్, అది నేను ఈల వేస్తే కోలుకోండి అదే పడతాయి.
0: తప్పకుండా వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలు.

ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೇವೆ.

0: కార్యక్రమం తర్వాత శ్రోత హలో.
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సాదం నరసింహారావు గారు చెప్పండి. వెళ్ళారా మేకల్ని తీసుకుని అడవికి? ఇంకా వెళ్ళలేదా? ఎందుకు ఈరోజు లేట్ అయింది? ఓకే ఓకే అండి. ఈరోజు ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: సినిమా
0: వినిపిస్తున్నా, వినండి. ధన్యవాదాలండి.

0: తర్వాత శ్రోతం మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. మేకల మల్లేష్ యాదవ్ గారు, బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్?
0: చాలా బాగున్నాం అండి. ఏ సినిమా నుంచి పాట విన్నాను కాల్ చేశారు ఈ రోజు? తప్పకుండా వినిపిస్తున్నామండి. ధన్యవాదాలండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమం తర్వాత శ్రోత మాట్లాడదాం. హలో.
4: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు నూర్జహాన్ సార్. కొత్తగూడెం బర్మకాం నుంచి మాట్లాడుతున్నాను సార్.
3: నూర్జహాన్ గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
4: ఈ రోజు సినిమా పేరు అమ్మ రాజీనామా. సినిమాలో నుంచి సృష్టికర్త ఒక బ్రహ్మ, కథని సృష్టించినది ఒక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో. ఆ పాట కాదు సార్.
3: వినిపిస్తున్నామమ్మా, వినండి.
4: ఓకే సార్, థ్యాంక్ యూ.
3: ధన్యవాదాలు అండి.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కాపత్తి బాబు సార్, ఖమ్మం జిల్లా రైనాజపాలెం మండలం ఈలపూడి గ్రామం సార్. బాగున్నారు సార్?
0: బాగున్నాం అండి. బాబుచారి గారు మీరు బాగున్నారా?
1: మేమంతా బాగున్నాం సార్. శ్రోతలందరికి, ఆకాశం సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు.
0: ఓకే అండి, మా దగ్గర శుభాకాంక్షలు అనే ప్రోగ్రామ్ ఉందండి, దాంట్లో మీరు ఎన్రోల్ చేసుకుని మీరు అందరికి శుభాకాంక్షలు చెప్పవచ్చు. అలా చేసుకొని చెప్పండి ఈసారి. సరే చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: సార్ ఈరోజు దసరా గుళ్ళు చిత్రాలంటే
0: వినిపిస్తున్నామండి, వినండి.
1: ఓకే అండి, వింటున్న
0: శ్రోతలందరికీ.

0: కార్యక్రమం తర్వాత శ్రోత హలో,
1: గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, నీలోఫర్ అండి, ఖమ్మం నుండి.
0: నీలోఫర్ గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: సార్, నాకు యశోద్ సాగర్ నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా

0: నుండి దండాలే తల్లి ఇంకా ఇన్నాలే. సరే ఈ సాంగ్ మా బాబుకి డెడికేట్ చేస్తున్నారు, మా చిన్నగా అడగమన్నాడు, అడిగా వాడు ప్రోగ్రామ్ వింటున్నాడు.
1: ఓకే వినమనండి సాంగ్ తన కోసం,
0: తప్పకుండా
1: ప్లే చేస్తున్నాను వినమండి.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాములు గారు బాగున్నారా?
1: బాగున్నా సార్.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు? మేము చాలా బాగున్నాం.
1: దేవుల సినిమాలో
0: సరే పాడండి కొంచెం మాకోసం. సరే వినిపిస్తాం, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలు.
1: శ్రోతాదారి కోసం సార్.
0: ఓకే.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో,
1: గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపిరుపుల గ్రామం నుంచి నరేందర్ సార్. బాగున్నా సార్?
0: బాగున్నాం అండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: సార్, నాకు పల్లనాటి బ్రహ్మ అనే సినిమాలో పలక పలకం అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా వినిపిస్తున్నాం వినండి.
1: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు అండి.

ఇంతవరకు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు కోరుకున్నటువంటి చిత్రగీతాలను విన్నారు. ఈనాటి కార్యక్రమ నిర్వహణ శ్రీ కొల్లిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు ఎం సుమన్ గారు. ఇంతవరకు మీరు కోరుకున్న పాటలను వినిపించిన మీ రేడియో నేస్తం చింతకింది శ్రీధర్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన పరమేశ్వర ఆర్ట్స్ పిక్చర్స్ వారి గోవిందుడు అందరి వాడేలే చిత్రం నుంచి పాటలు వింటారు.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన పరమేశ్వర ఆర్ట్స్ పిక్చర్స్ వారి గోవిందుడు అందరివాడేలే చిత్రం నుంచి పాటలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: మనసారా చెలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగదో చావే.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: మీవి పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
0: మరొక నెంబర్ 2950039.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35 నిమిషాలకు,
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు పునఃప్రసారం.

గణాధిప నమస్తుభ్యం సర్వ విఘ్న ప్రశాంతిద ఉమానంద ప్రతి ప్రాజ్ఞాత్రాహక మాం భగవ సాగర గణాధిప నమస్కారం. సర్వ విఘ్నాలను అదుపు చేసేవాడవు, ఉమాదేవికి ఆనందాన్ని కలగజేసేవాడవు. భవ సాగరాన్ని దాటటానికి ప్రాజ్ఞుడవై తోవచూపించే గణాధిప నీకు నమస్కారం. ప్రథమ పూజితుడైన ఆ విఘ్నేశ్వరుని ఆకారంలో అనేకానేక విశేషకరమైన రహస్యాలు దాగున్నాయి. ఆయన్ని పూజించే పవిత్ర మాసం ఈ భాద్రపద మాసం. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి పర్వదినం. ఈ పర్వదినంలో ఎన్నెన్నో విశేషాలు దాగున్నాయి. వేదాంత, వైద్య, మంత్ర, జ్యోతిషాస్త్ర రహస్యాలు ఆయన రూపంలో దాగున్నాయి. ఆయన ఆరాధనా విధానాల్లో తరచి చూస్తే అవన్నీ మనకు కానవస్తాయి. మాయ నుండి యథార్థ తత్వాన్ని గుర్తించేందుకు, మాయా అనే పొల్లు నుండి యథార్థమనే గింజను వేరు చేసేందుకు సంకేతంగా స్వామికి చేటల వంటి చెవులుంటాయి. కాబట్టి చెడు మాటలను వినటం మాని యథార్థమైన సత్యాన్ని విని హృదయానికి అందించాలనే విషయాన్ని తెలుపుతుంది ఆయన చెవుల యొక్క రూపం.

గణాధిపతులందరికీ అధిపతి కాబట్టి ఆ విఘ్నేశ్వరుణ్ణి మహాగణాధిపతి అంటారు. కాబట్టి సర్వులకు స్వామి ఆరాధ్యుడు. దేవతలను ప్రసన్నం చేసుకోవాలంటే మంత్రాలే ఆధారమని పురాణోక్తి. దైవాధీనం జగత్సర్వం, తద్దైవం మంత్రాధీనం, తదో మంత్రం సద్భక్తాధీనం. మన్ననగా మననం చేసిన కొద్దీ, త్ర అనగా రక్షించేవి ఏవో వాటినే మన్ త్ర కలిసి మంత్రమయ్యింది. మంత్రాలకు ఆది ఓంకారం. ఓంకారాన్ని రాసినా ఉచ్చరించినా వినాయకుడే పలుకుతాడు.

వేదాల్లో మొదటిది ఋగ్వేదం. ఈ వేదంలోని మొదటి రుక్కు అనగా మంత్రం మొదటి అక్షరం ఆ అనగా అగ్నిమీళే పురోహితం యజుర్వేదం. ఈ వేదంలోని మధ్య మంత్రం మధ్య అక్షరం ఉ యోని సమాద్రో బంధో సామవేదం. ఈ వేదంలో చివరి మంత్రం చివరి అక్షరం మే అసమానంతరం. మొదటి వేదం మొదటి మంత్రం మొదటి అక్షరానికి, మధ్యవేదం మధ్యమంత్రం మధ్యాక్షరానికి చేర్చి, చివరి వేదం చివరి మంత్రం చివరి అక్షరాన్ని చేర్చగా ఓంకారం ధ్వనిస్తుంది. అందుకే భక్తి శ్రద్ధలతో పలికితే ఓంకారం సర్వ వేదాలను పలికి సత్ఫలితాలను ఇస్తుందని పెద్దల మాట. కాబట్టి మంత్రానికి ముందు ఓంకారాన్ని పలికితే వినాయక ధ్యానం చేసినట్లుగా, అలా ఆ మంత్రాన్ని ఎన్నిసార్లు ఓంకారంతో మననం చేస్తే అన్నిసార్లు వినాయకుని ధ్యానించినట్లే. ఆయన వేదపురుషుడు కాబట్టే వేదగానం ప్రారంభించబోతూ ఎవరైనా శ్రీ మహాగణాధిపతయే నమః హరిహి ఓం అని మొదటగా గణేష మంత్రాన్ని పఠిస్తారు.

0: భాద్రపద మాసంలో ఆకాశాన్ని చూస్తే ఈశాన్యం నుండి నైరుతి వరకు నక్షత్రాలు వరుసగా పేర్చినట్లు కనిపిస్తూ నిండుగా విరబూసిన పలు తీగల్లా కనిపిస్తాయి. ఇలా కనిపించిన నెల భాద్రపద మాసమని గుర్తుంచుకోవటానికి వినాయకుడికి నాగయజ్ఞోపవీతాన్ని ఎడమ భుజం నుండి నడుముకి కుడివైపు భాగం క్రింది వరకు ఉంటుంది. నాగయజ్ఞోపవీతాన్ని వేయటానికి కారణం ఈశాన్యం వైపున నక్షత్రాలు పాము పడగలాగా కనిపిస్తాయి. కాబట్టి ఈ నక్షత్రాల వరుసని ఖగోళ రహస్యాన్ని సూచించేందుకే వినాయక చవితి నాడు స్వామిపై పాలవెల్లిని అమరుస్తారు. ఆకాశం మధ్యలో కొన్ని నక్షత్రాల గుంపు ఒకచోటనే కనిపిస్తాయి ఈ చవితి నాడు. ఆ కారణంగా ఆ నక్షత్రాల గుంపును ఎత్తిన పడగగల పాముగా భావించి ఆయన నడుముకి ఆభరణంగా సర్పాన్ని అలంకరిస్తారు.
1: వినాయకుడు హస్తిముఖుడుగా పిలువబడతాడు. హస్తమంటే తొండం కలది అని అర్థం. హస్తి అనగా ఏనుగు. ఆ ఏనుగు తలనే తన తలలా కలిగినవాడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు హస్త నక్షత్రంలో జన్మించాడు, అందువల్ల కూడా హస్తిముఖుడిగా పిలువబడుతున్నాడు. హస్త నక్షత్రంలో కన్యారాశిలో జన్మించాడు వినాయకుడు. ప్రతి రాశికి అధిపతి ఒకరుంటారు. కన్యారాశికి అధిపతి బుధుడు, అంటే పండితుడు అని అర్థం. అందుకే మహాపాండిత్యం, జ్ఞాన సంపద కోసం గణేశుణ్ణి ఉపాసన చేయాలని పెద్దలు చెప్పారు.

విద్యలకెల్లా వజ్జయ్య ఉండడి పార్వతి తనయ, నీకు మ్రొక్కెదన్ అని ప్రార్థిస్తారు. అధిపతి అయిన బుధుడు పచ్చగా ఉంటాడు కాబట్టి స్వామిని పత్రాలతో పత్రితో పూజిస్తారు. అందువల్ల పత్రితో పూజ చేసి గ్రహబాధలు తొలగాలని స్వామి అనుగ్రహం కోరతారు. నిత్యం గణపతిని ఆరాధిస్తారు. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి తలపై భాగంలో వినాయకుని బొమ్మను ఉంచుతారు. ఇంట్లోకి వెళ్లినా బయటకు వెళ్లినా స్వామి ఆశీస్సులు పొందినట్లు భావిస్తారు.

శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు. ఈ కాలంలో నదులు వాగులు పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. ఈ సమయంలో నీరు కొంచెం బురదమయంగా ఉంటుంది. ఈ వినాయక చవితి నాడు 21 పత్రాలతో గణపతిని పూజించి నిమజ్జనం పేరిట పూజించిన పత్రి గణపతితో సహా నిమజ్జనం అంటే నీటిలో కలపడం చెయ్యాలి. ఔషధీకృత

సంబంధమైన 21 పత్రాలను నీటిలో విసర్జించినందువల్ల ఆ ఔషధ ప్రభావం కారణంగా నీరు శుద్ధి అవుతుంది. అంతేకాక ఈ 21 పత్రాల్లో చర్మ వ్యాధులను నశింపచేసే శక్తి ఉంటుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతాయి. మాచిపత్రం తలనొప్పి కంటి దోషాలను నిర్మూలిస్తుంది. బృహదీపత్రం దగ్గు ఊపిరితిత్తుల సమస్యలను పోగొడుతుంది. బిల్వపత్రం చర్మ రోగాలను నివారిస్తుంది. మూత్ర సంబంధిత రోగాలకు దూర్మాయుగ్మ పత్రం. ఆస్తమా దగ్గుళ్ళు కీళ్లవాతాన్ని పోగొడుతుంది దత్తూర పత్రం. బదరీపత్రం అజీర్తి రక్తదోషాలను నివారిస్తుంది. అపామార్గ పత్రం చర్మ సమస్యలను పోగొడుతుంది. చుండ్రును తగ్గిస్తుంది తులసీపత్రం. విష్ణుక్రాంత పత్రం కఫవాతాలను జ్వరాలను నిర్మూలిస్తుంది. కఫవాతాలను నివారిస్తుంది దానిమ్మ పత్రం. కండరాలను బలోపేతం చేస్తుంది. గొంతు సమస్యలను నివారిస్తుంది దేవదారు పత్రం. ఇక చెవి పోటుకు నొప్పులకు దివ్యమైన ఔషధం మరువ పత్రం. తల మాడు నొప్పులు పంటి చిగుళ్ల సమస్యలను పోగొడుతుంది సింధూర పత్రం. జాజి పత్రం శరీరానికి శక్తినిస్తుంది. కడుపులో నులుపురుగులను హరిస్తుంది గండకీ పత్రం. జమ్మిపత్రం ఆకురసం జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అశ్వత్థ పత్రం శరీరంలోని విషపూరితాలకు విరుగుడుగా పనిచేస్తుంది. మద్దిపత్రం బెరడు కషాయం గుండెను ఆరోగ్యంగా చేస్తుంది. శరీరాన్ని కాంతివంతం చేస్తుంది తెల్లజిల్లేడు పత్రం. కరవీరు పత్రం వ్రణాలను తగ్గిస్తుంది. ఇక మామిడి పత్రం నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా గణపతి పూజకు ఉపయోగించే పత్రి అంతా గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వినాయకుని సహస్ర నామాల్లో సహితం ఓం ఓషధి పతయే నమః అనే నామం

0: హస్త నక్షత్రంలో జన్మించడం వల్ల హస్తముఖినిగా పూజలందుకుంటున్నాడు విఘ్నేశ్వరుడు. ఖగోళ రహస్యాలు యథార్థం అనే విషయానికి సాక్ష్యం కూడా భగవంతుని చుట్టూ మనం ఆకాశంలో గ్రహాల్లాగా ప్రదక్షిణం చేస్తూ ఉండటం. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే గ్రహంలాగే ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలనే పేరుతో మన చుట్టూ మనమే తిరుగుతూ నమస్కరించడమే ఇందుకు తార్కాణం. చవితి నాడు చంద్రుడు నాలుగో వంతులో ఉంటాడు. అంతే పరిమాణంలో చంద్రుని వినాయకుని తలపై ఉంచి ఈయన పుట్టింది చవితి నాడు సుమా అని అర్థమయ్యేలా చేస్తారు. ఆకాశంలో చుక్క ఎదురుగా ఉన్నప్పుడు ప్రయాణాలను చేయకూడదనుకోవడం, పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం, ప్రతి బాలిక ఇంటి ముందు ముగ్గులు నేర్చుకునే తొలి రోజుల్లో మూడు నిలువు మూడు అడ్డం పెట్టిన చుక్కలు ఏర్పాటు చేయించడం కూడా ఖగోళ ప్రభావం ఉంటుందని చెప్పడానికే.
1: లంబోదరం బంజమంజాభస్థం వికటమేనగా కర్తుమం విక్మరాజంజా ధూమరవర్ణం గదాస్తమం నవమం బాలచంద్రంజా ధమంతి మమాదతో ఏకాదశం గణపతిం ద్వాదశం దుగజానో త్రాదశేకాని నామాని ధృసంధం నిఃపఠాన్నరః అతిరిక్ష భయం తస్యా సర్వసిద్ధకరం బ్రహ్మం విద్యార్థే లభతే విద్యాం ధనార్థే లభతే ధనం పుత్రార్థే లభతే పుత్రాన్ మోక్షార్థే లభతే గతో యదే గణపతి స్తోత్రం సద్ధర్మాహే ఫలం లభేత్.
2: గణపతి ఆనంద స్వరూపుడు. సంతోషాన్ని ప్రసాదించడమే ఆయన అనుగ్రహం. హాస్యరసానికి గణపతిని అదీశునిగా చెప్పడంలో ఇదే ఆంతర్యం. అలాగే మోదకం ఆయనకు నైవేద్యం అనడంలోనూ ఇదే భావం. ఆమోదం ప్రమోదం, బుద్ధి సిద్ధి, పుష్టి తుష్టి, కాంతి సుముఖ అంటే మంచి పనులకు అనుకూలత, దుర్ముఖ అనగా చెడుపట్ల విముఖత, ఇవన్నీ గణపతి శక్తులుగా శాస్త్రం వర్ణిస్తోంది. మోదం అంటేనే

ఒక కార్యం ప్రారంభించేటప్పుడు భయం, సంశయం, సంకోచం, ఉద్వేగం వంటి వికారాలు లేకుండా ఉత్సాహంగా తప్పక సిద్ధిస్తుంది అనే సకారాత్మక భావనతో కూడిన ఆనందాన్ని ఆమోదం అనవచ్చు. సిద్ధి కలిగాక లభించే ఆనందాన్ని ప్రమోదంగా భావించవచ్చు. ఈ ఆనందపు భావాలే గణపతి శక్తులు. పూర్ణత్వానికి సంకేతాలుగా మోదకాలు, ఉండ్రాళ్లు, లడ్లు వంటి పదార్థాలు గణపతికి నైవేద్యాలుగా పెడితే ఆయన వల్ల మనకి అవి ప్రసాదాలుగా లభిస్తాయి. పరిపూర్ణానంద స్వరూపమే గణపతి స్వరూపం. ఆ అనుభవమే మనకు ప్రసాదం. పిండి బొమ్మకు ప్రాణం పోసి ఆ బాలుణ్ణి కాపలాగా ఉంచిన సమయంలో లోపలికి వెళ్లటానికి ప్రయత్నిస్తున్న పరమశివుణ్ణి అడ్డగించి మహాదేవుని కోపాగ్నికి శిరస్సు ఖండించబడతాడు ఆ బాలుడు. స్నానానంతరం బయటకు వచ్చిన పార్వతీదేవి ఆ దృశ్యాన్ని చూసి విలపించటంతో శివభటులు ఒక ఏనుగు తలను తెచ్చి అతికించగా మహాశివుడు మళ్లీ ప్రాణం పోశాడు. ఆయనే వినాయకుడు.

మరొక గాథలో తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు 3 సార్లు ప్రదక్షిణ చేసి భూప్రదక్షిణ పూర్తి చేశాడు. సిద్ధి బుద్ధి వల్ల లాభక్షేమాలు సమకూరుతాయని అంటారు. ఆదిశంకరులు పంచాయతన పూజలో గణపతికి స్థానమిచ్చారు. భక్త సులభుడైన గణపతి అందరి పూజలు అందుకుంటున్నాడు. దేశం నలుమూలలా వాడవాడలా ప్రపంచవ్యాప్తంగా వైభవోపేతంగా ఈ గణపతి ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి.

ద్వాదశ జ్యోతిర్లింగాల వలె అష్టాదశ శక్తి పీఠాల వలె అష్ట వినాయకులకు మహారాష్ట్ర ప్రసిద్ధి చెందింది. మోరేశ్వరుడుగా మోర్గాంలోను, లౌన్యాద్రిలో గిరిజాత్మజుడుగాను, విఘ్నేశ్వరునిగా ఓజూరులోను, సిద్ధచౌక్లో సిద్ధి

వినాయకుడుగా, థేయూర్లో చింతామణి వినాయకునిగా, పాలీలో బల్లాలేశ్వరునిగా, మహడ్లో వరద వినాయకుడుగా, రంజన్గామ్లో మహాగణపతిగా పూజలందుకుంటున్నాడు వినాయకుడు. ఇక కాశీలో ఢుండీ గణపతి జగత్ప్రసిద్ధమే. చిత్తూరులో కాణిపాక వినాయకునిగా, అయినవిల్లిలో వరసిద్ధి వినాయకుడుగా భక్తుల పాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు విఘ్నేశ్వరుడు. ఇక మన హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ నలుమూలల నుండి ఈ స్వామిని దర్శించుకుంటారు భక్తులు.

తెల్ల జిల్లేడు వేపలలో ఏర్పడిన గణపతి విగ్రహాలు సిద్ధిని కలిగిస్తాయని భక్తుల నమ్మకం. ఆగమన శాస్త్రం ప్రకారం దేవతలకిష్టమైన విషయాలను చెబుతూ అలంకార ప్రియో విష్ణువు, అభిషేక ప్రియో శివ, నమస్కార ప్రియ సూర్య, గణేష తర్పణ ప్రియ అంటే అలంకారాలంటే విష్ణువుకు, అభిషేకాలంటే శివునికి, నమస్కారాలంటే సూర్యునికి, తర్పణాలంటే గణపతికి ఎంతో ప్రీతి అని అర్థం. అనందమైన, అనిర్వచనీయమైన, అమేయమైన ఒకనొక మహాశక్తి నిర్గుణ నిర్వికల్ప స్థితి నుండి సగణ స్థితిలోకి వచ్చి సృష్టిని ప్రారంభించిందని, మొదటి శబ్దం, తర్వాత వాయువు, తదనంతరం అగ్ని, ఆపిమ్మట జలం, చివరికి పృథ్వీ ఉదయించి ఆదిశబ్దం పంచభూత స్థితిలోకి వస్తున్నప్పుడు పుట్టిన ప్రథమాకృతి వినాయకుడు.

వేదాంత పరంగా బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించకుండా అడ్డుకునే వక్రమైన మాయాశక్తే విఘ్నం. ఆ మాయాశక్తిని తొలగించి తన పరతత్వాన్ని ప్రత్యక్షం చేసే విఘ్న నాశకుడు వినాయకుడు. ఆయన మాయకి నాయకుడు. సచ్చిదానందమూర్తి నిర్మలమైన పూర్ణమైన అఖండ ఆనందాన్ని తన స్వరూపంగా వ్యక్తం చేస్తున్న ఆ విజ్ఞాన స్వరూపుడు వినాయకునికి ఇవే వందనాలు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్తి నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి.

0: నాకు నచ్చిన పాట.
1: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
2: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
3: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
4: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
5: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8357576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి జానీ చిత్రం నుండి రమణ గోగులా పాడిన పాట.
1: మనిషి పుట్టినాక పుట్టింది మతము, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఏ చెట్టగతము, ఏ చెట్టగతము.

0: మీరు విన్న పాట సూర్యవంశం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
0: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట. స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
2: రామవరం ఎం మౌనిక నాకు నచ్చిన పాట.
3: నా పేరు చంద్రకాంత గద్దె నాకు నచ్చిన పాట.
4: ఆర్ ప్రియాంక ఎస్సీబీ నగర్ నుండి నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

శ్రోతలు వింటున్నారు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు. ఇప్పుడు వినండి ప్రేమించు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

మీరు విన్న పాట సేను చిత్రం నుండి హరిహరన్ సుజాత ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి కార్తీక్ సంగీత పాడిన పాట. వింటారు మహాత్మ చిత్రం నుండి.

మీరు విన్న పాట బావా బావమరది చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి పసివాడి ప్రాణం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ ప్రసారంలో 12:40 వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
2: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
3: ఇల్లెందే 14 నంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
4: మారవైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
5: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
6: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
7: సీతంపేట నుంచి మిడిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Meghalaya, Haryana, Chandigarh and Delhi today. Similar weather conditions are also expected to prevail over Kerala, Mahe, Punjab, South Interior, Karnataka, Sub-Himalayan, West Bengal, Sikkim, Tamil Nadu, Puducherry and Karaikal for the day. Benchmark domestic equity indices were trading in the negative territory during the forenoon session today. The Sensex dropped 131 points to 74,651, while the Nifty dipped 66 points to 23,332 when reports last came in. On the sectoral front, capital goods, realty and chemicals were dragging the most, with IT emerging as a key gainer. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
7: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
8: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
9: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
10: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
11: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
2: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వినండి పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం.

మీరింతవరకు పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. డిఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్ గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకునే లక్ష్యంతో భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4వ విడత చర్చలు ప్రారంభించాయి. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈ రోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకలు ఉద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తూ న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం ఎంతో విశిష్టమైందని, ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఒక గొప్ప విజయంగా ప్రశంసించారు.
1: It is now marked by greater engagement, growing influence and a renewed sense of confidence under the visionary leadership of our honorable prime minister Shri Narendra Modi ji. We are constantly and consistently seeing the global voice for peace, progress and prosperity. 3 years ago we also hosted the G20 summit. Through the summit, Shriman Modi ji brought to the forefront our ancient philosophy of Vasudeva Kutumbakam. We have now emerged as the voice of the country
0: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ సౌత్ ఆందోళనలతో పాటుగా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథం మరింత ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరుస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని, భారత్ పట్ల అంచనాలు పెరిగాయని తెలిపారు.
2: India today engages with a much wider range of countries and regions. Our interests have become increasingly global. Our responsibilities have grown and expectations of India have also risen correspondingly. India is also articulating with greater confidence its perspectives on global challenges, including those that concern the global south. A rising India must increasingly bring its own history, experience, interests, concepts and even terminology to the way it approaches the world. ICWA has an important place in this endeavor.
0: భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశ్వేశ్వరయ్య చేసిన సేవలు స్మరించుకునేందుకు, దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్ర గౌరవించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవం నిర్వహిస్తారు. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభావంతులని, దేశ నిర్మాణ దృక్పథం పౌరులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రేపటి కోసం ఆవిష్కరణలు చేస్తూ పరిష్కారాలు అందిస్తూ దేశ నిర్మాణానికి తోడ్పడుతున్న ఇంజనీర్లందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
3: మహాన్ ఇంజనీర్స్ కి హమారీ విరాసత్ మే ఏక్ ఐసా రత్న భీ హమే మిలా జిస్కే కార్య ఆజ్ భీ లోగో కో అచంభిత్ కర్ రహే హై ఔర్ వే థే భారత రత్న డాక్టర్ ఎం విశ్వేశ్వరయ్య. उन्हीं की याद में 15 सितंबर को इंजीनियर्स डे के रूप में मनाया जाता है. उनके पद चिन्हों पर चलते हुए हमारे देश के इंजीनियर पूरे विश्व में अपनी अलग पहचान बना चुके हैं. मैं इस अवसर पर सभी इंजीनियरों को उनकी निर्माण शक्ति को आदरपूर्वक नमन करता हूं.
0: ఎం విశ్వేశ్వరయ్య జీవితం క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో

విశ్వేశ్వరయ్య చేసిన విశేష కృషి కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి అవిశ్రాంత ఆవిష్కరణలే భారతదేశ పురోగతిని ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పండుగైన నూహ్ఖాయ్ సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా ఒడిశా ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. నూహ్ఖాయ్ కేవలం ఒక సాంప్రదాయ పండుగ మాత్రమే కాదని, సామూహిక విందులు, స్నేహితుల కలయికలతో సామాజిక కుటుంబ సాన్నిహిత్యానికి ఒక ప్రతీక అని రాష్టపతి పేర్కొన్నారు. సంవత్సరి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్షమాగుణం, దయ ప్రతి బంధాన్ని బలపరుస్తాయని, ఈ సంవత్సరి గుర్తు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మాత్రమే కాకుండా ప్రాచీన నాగరికతలో ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని భారత్ వేడుగ్గా జరుపుకుంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆధునిక ప్రజాస్వామ్య సంస్థలు రూపుదిద్దుకోవడానికి చాలా కాలం ముందే ప్రాచీన భారతీయ గ్రంథాలు సామూహిక చర్చల గురించి, ప్రజాసభల గురించి ప్రస్తావించాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపులు, సభ సమితుల గురించి ఋగ్వేదం ప్రస్తావిస్తుందని చెప్పారు. అలాగే వైశాలితో సహా ప్రాచీన గణతంత్ర రాజ్యాలు, గణసంఘాల్లో కాలక్రమేణ స్వయం పాలన, సంప్రదింపుల సంస్థలు, సాంప్రదాయాలు అభివృద్ది చెందాయని తెలిపారు. డీఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం భారతదేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన డీఆర్డీఓ ఇండస్ట్రీ సినర్జీ మీట్ విమర్స్ 2026 సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్షిపణుల నుంచి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుంచి నీటిలో కదిలే జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలో డీఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందని పేర్కొన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ 5 రోజుల చర్చలు September 18 వరకు కొనసాగుతాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25లో ఉన్న 8.66 బిలియన్ అమెరికన్ డాలర్స్తో పోలిస్తే 2025-26లో 8.22% క్షీణించి 7.95 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. కెనడాకు భారత్ ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, సీఫుడ్, పత్తి వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు ఎగుమతి చేస్తుండగా, పప్పుధాన్యాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, బొగ్గు, ఎరువులు, కాగితం, ముడి చమురును ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది. భారత్ నుంచి కెనడాకు ప్రధాన సేవారంగ ఎగుమతుల్లో టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇతర వ్యాపార సేవలు ఉన్నాయి. ఓల్డ్ సర్క్యులర్ ఎకనమిక్ ఫోరం 2026 సదస్సు గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ సంయుక్తంగా ప్రారంభించారు. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు, శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన ప్రాచీన సాంస్కృతిక ఆచారాలైన వస్తువులు తిరిగి ఉపయోగించడం, సంరక్షణ విలువలు నేటి ఆధునిక విధానాలకు అనుగుణంగా మార్చుకుందని భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ ప్రజా ప్రసార మాధ్యమం దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. 1959 సెప్టెంబర్ 15 ఆల్ ఇండియా రేడియో కింద ఒక ప్రయోగాత్మక టెలివిజన్ సేవగా ఇది ప్రారంభమైంది. నాటి రాష్టపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. 1976 ఏప్రిల్ 1 ఆల్ ఇండియా రేడియో నుంచి విడిపోయి స్వయం ప్రతిపత్తిని సాధించింది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల సమయంలో రంగుల టెలివిజన్ ప్రవేశపెట్టడంతో దూరదర్శన్ ఆకర్షణ మరింత పెరిగింది. ఇక 1997 సెప్టెంబర్ 23 ప్రసార భారతి కార్పొరేషన్ ఏర్పడ్డాక మరింతగా విస్తరించింది. ప్రస్తుతం 35 శాటిలైట్ ఛానళ్లు, 66 స్టూడియో కేంద్రాలతో వివిధ ప్రాంతీయ మాధ్యమాల ద్వారా దూరదర్శన్ ప్రజలకు సేవలు అందిస్తుంది. రామాయణ్, మహాభారత్, మాల్గుడి డేస్, శక్తిమాన్, చిత్రహార్, ఫౌజీ, సర్కస్ వంటి ఎన్నో అద్భుత ధారావాహికలు ప్రసారం చేసి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమాచార ప్రసారంతో పాటు సాంస్కృతిక పరిరక్షణలో, జాతీయ సమైక్యతలో దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో 100% జనాభాకు ఇది శాటిలైట్, డిటిహెచ్ సేవల ద్వారా చేరువవుతుంది. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డు ద్వారా
చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్ ఎలాంటి ఛార్జీలు విధించరని గెజిట్ నోటిఫికేషన్.

0: పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులను ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే రెండో మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

మీరు విన్న పాట గోరెంటాకు చిత్రం నుండి. ఇప్పుడు వినండి గూడుపుట అనే చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకున్న

0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
2: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
3: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
4: పేరు సుధారాణి, మాది ఇల్లందు.

0: నాకు నచ్చిన పాట.
1: కొత్తగూడెం బర్మా క్యాంప్ నుండి అకుప్పాష, నాకు నచ్చిన పాట.
2: నా పేరు శోభారాజన్ మన్నగ్రామం నుంచి, నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయానికి కదిలించిన సన్నివేశం
3: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
0: వాట్సాప్ నెంబర్ 8367576757.
3: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గాజుల కృష్ణయ్య చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలా పాడిన పాట.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989
2: మరొక నంబర్ 7989701.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్.

0: కేంద్రం సమయం 1:10. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు తెలుగులో.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఆగాఖాన్ అభివృద్ది సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5 కు సూచించారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22/A అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులతో కీలక సమావేశం నిర్వహిస్తారు. రాష్టంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, ఈరోజు రేపు పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను ఈ ఉదయం ప్రత్యక్షంగా పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, 1947 ఆగస్టు 15 దేశమంతటా స్వాతంత్ర్యం వచ్చినా నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానానికి మాత్రం అప్పుడు స్వాతంత్ర్యం రాలేదని గుర్తు చేశారు. రజాకార్ల దమనకాండను ఎదిరించి పోరాడిన సమరయోధుల స్మరణార్థమే కేంద్ర ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ కు భయపడి ఈ దినోత్సవాన్ని నిర్వహించలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
2: స్వాతంత్ర పండుగ తెలంగాణ విమోచన ఉత్సవాన్ని నిర్వహించుకున్న విషయాన్ని సందర్భంగా మన్నారు. ఇది రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కాదు. ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వేలాది మంది స్వతంత్ర సమరయోధులు ఎవరైతే బలిదానం అయ్యారో వాళ్ళ ఆత్మ శాంతి కలిగించడం కోసం, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క హైదరాబాద్ ముక్తి దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించాము.
1: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. హైదరాబాద్ లోని లోక్ భవన్ లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5 తో నిన్న జరిగిన సమాపేశంలో తెలంగాణ ఆగాఖాన్ అభివృద్ది సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. ఇమాం గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారత్ తెలంగాణకు తొలిసారి వచ్చిన ప్రిన్స్ రహీం కు గవర్నర్ ఘన స్వాగతం పలికారు. దివంగత ఆగాఖాన్ 4 సేవలను స్మరించుకుంటూ కుతుబ్షాహీ సముదాయ పునరుద్దరణతో సహా విద్య, పట్టణ పునరుద్దరణ, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాల్లో సంస్థ కృషిని కొనియాడారు. తెలంగాణలో పట్టణ పునరుద్దరణ, సామాజిక ఆరోగ్య సంరక్షణ, ఉపాధి కల్పన రంగాల్లో తమ కార్యక్రమాలను ప్రిన్స్ రహీం వివరించారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22A అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులతో కీలక సమావేశం నిర్వహిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22A నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వివరాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను ముఖ్యమంత్రి ఈ భేటీలో మంత్రులకు సమగ్రంగా వివరిస్తారు. ఈ భూ వ్యవహారంతో పాటు రాష్టంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19 సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు నల్గొండ, ఖమ్మం జిల్లాల నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సింగరేణి కంపెనీ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో 300కు పైగా కంపెనీలు పాల్గొంటాయన్నారు.
3: ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలు నిరుద్యోగ యువత ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ జాబ్ మేళాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసి మీకు మంచి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు వెంటనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం.
1: గోదావరి పుష్కరాలకు చెన్నూరులో 70 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నట్టు కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి తెలిపారు. సుమారు 8 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న పుష్కర ఘాట్ కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. పుష్కరాలకు 100,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
4: వివిధ వ్యాపారస్తులు ఉన్నారు, వారికి ఇమీడియట్లీ షాప్స్ కావాలంటే 20 షాప్స్ కి కోసం కూడా 20 లక్షల రూపాయలు ఈఎంఎఫ్టి నిధులు

0: శాంక్షన్ కావడం జరిగింది. త్వరలోనే టెండర్ అయిన తర్వాత పండుగ కూడా ప్రారంభమై తొందరగా కంప్లీట్ చేసుకుంటే చిన్న వ్యాపారస్తులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో పనిచేస్తున్నాము.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం మర్యాద పూర్వకంగా సమాపేశమయ్యారు. ఆగాఖాన్ ఫౌండేషన్ పై తనకు అత్యంత గౌరవం ఉందని, తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్దరించడంలో ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శాసన మండలి భవనం, కుతుబ్షాహీ టూమ్స్ పునరుద్దరణలో ఫౌండేషన్ సహకారాన్ని గుర్తు చేసిన ఆయన, మూసీ నది పునరుజ్జీవం, సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్దరణలో సహకారం కోరారు. హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో తన పీఆర్ఓ పీఏలపై దాడి జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు ఆరోపించారు. ఢిల్లీలో ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, విచారణ పేరిట పిలిపించి పోలీస్ స్టేషన్ లోపలే ముసుగులు ధరించిన 15 మందితో దాడి చేయించారని విమర్శించారు. దాడి చేసింది గుండాలా లేక మఫ్టీలో ఉన్న పోలీసులా తేలాలని డిమాండ్ చేశారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆలయ ఈవో రమాదేవీలతో కలిసి ప్రారంభించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులను ఎంపిక చేసి కోడెలను పంపిణీ చేస్తున్న సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: 560 పైచిలుపు కోడెలు సంసిద్ధంగా ఉన్నాయి పంచడానికి. అందులో భాగంగా 250 మంది ఆన్లైన్ లో ఎవరైతే సీరియల్ నెంబర్ పకడతారో వారందరికీ 250 మంది కూడా ఫోన్ ద్వారా సమాచారాన్ని దేవస్థానం ద్వారా అందివ్వడం, వాళ్ళందరూ కూడా సుమారు 500 వరకు ఇవ్వాలని చెప్పిన నిర్ణయం తీసుకున్నారు.
1: రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వాటి ప్రభావంతో ఈ రోజు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ రోజు ఆదిలాబాద్, మంచిర్యాలతో సహా 12 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. అలాగే రేపు 7 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు మండలం పట్నాపూర్లో వ్యవసాయ భూమిలో అంతర పండగ సాగు చేస్తున్న గంజాయిని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాలతో డీఎస్పీ అశోక్, ఇతర అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాపేశంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ, పట్నాపూర్లో 1.5 కోటి రూపాయల విలువైన 1500 పైగా గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 388 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని, ఉదయం నుండి పూర్తిగా నిండి మత్తడి దూకుతోందని పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం కూడలిలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం జీవో 97పై వారు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నేతలు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయికి వినతి పత్రం అందించారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. భూభారతి సాదా బైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు. భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లాలో ఇంజనీర్స్ డేను జరుపుకున్నారు. హనుమకొండలోని చింతగట్టులో ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఆగాఖాన్ అభివృద్ది సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5కు సూచించారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22/A అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం

0: సిహెచ్ఆర్డీలో మంత్రులతో కీలక సమాపేశం నిర్వహించనున్నారు. రాష్టంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, ఈరోజు రేపు పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి ఈరోజు కార్యక్రమంలో వేరికోజ్ వెయిన్స్ రావడానికి గల కారణాలు, నివారణ పద్దతుల గురించి కన్సల్టెంట్ లేజర్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శశాంక్ దేశ్ముఖ్ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో వారికోజ్ వెయిన్స్ అసలు ఎందుకు వస్తుంది, ఒకవేళ ఈ సమస్య వచ్చిన వాళ్లు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది, మళ్లీ వచ్చే అవకాశాలున్నాయా, సింప్టమ్స్ ఎలా కనుక్కోవాలి, ఇలా చాలా విషయాలు ఈ సమస్యకి సంబంధించి మాట్లాడుకుందాము. మనతో ఈరోజు కన్సల్టెంట్ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శశాంక్ గారు ఉన్నారు. నమస్తే సార్.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, మరి వారికోజ్ వెయిన్స్ గురించి చాలా వింటూ ఉన్నాము, చూస్తూ ఉంటాం కూడా చాలా మందిలో, అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది?
2: బేసికల్ అండి, వారికోజ్ వెయిన్స్ అంటే సిరలు అంటాం వాటి మనము. సో మన కాళ్ళలో సిరలు ఉంటాయి అనమాట. ఆ వెయిన్స్ రెండు రకాల వెయిన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సూపర్ఫిషియల్ వెయిన్స్, అంటే జస్ట్ చర్మం కింద ఉండేటువంటివి. ఇంకోటి డీపర్ వెయిన్స్, అంటే కండరాల మధ్యలో బ్లడ్ ని, రక్తాన్ని మన హార్ట్ వైపు తీసుకుండే వైపు తీసుకెళ్లేటివి డీపర్ వెయిన్స్ అనమాట. సో వారికోజ్ వెయిన్స్ డెవలప్ అయ్యేది ఈ సూపర్ఫిషియల్ రక్తనాళాలలో.
1: సో ఎందుకు వస్తాయి
2: వారికోజ్ వెయిన్స్ అనేటివి? పర్టికులర్ ప్రొఫెషన్ లో పనిచేసే వాళ్ళకి వస్తాయండి. లైక్ ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని ఉంటారో, కాలు మూవ్మెంట్ ఉండదు, ఎక్కువసేపు నిలబడి పనిచేస్తారో, లైక్ సాఫ్ట్వేర్ లో పనిచేసే వాళ్ళు ఎక్కువసేపు కంప్యూటర్ దగ్గర కూర్చొని ఉంటారు, ప్లస్ టైలర్స్ ఎవరైతే కొత్త మిషన్స్ వాడుతున్నారో వాళ్ళు కానీ, ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, ఆ నాలా సర్జన్స్ కానీ, వీళ్ళు ఎక్కువసేపు నిలబడి ఉన్నందుకు ఆ బ్లడ్ అనేది సూపర్ఫిషియల్ వెయిన్స్ లో పూలింగ్ జరుగుతుంది అనమాట. పూలింగ్ అయిన తర్వాత ఆ గుండె వైపు ఆ వెళ్లే ఆ ఫ్లో తగ్గిపోతుంది. సో 50% వెళ్ళిపోతుంది, 50% అక్కడక్కడే ఉంటుంది అనమాట. సో స్టాగ్నేషన్ అంటాం అనమాట,
1: బ్లాక్ అయిపోతుంది.
2: బ్లాక్ అయిపోతుంది. సో ఏంటంటే, ఇది ఈ వెయిన్ సిరల్లో మల్టిపుల్ వాల్వ్స్ ఉంటాయి. అవి వాల్వ్స్ వచ్చేసి ఒకటే డైరెక్షన్, అంటే గుండె వైపే రక్తాన్ని తీసుకెళ్తాయి, చెడు రక్తాన్ని. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ నిలబడి ఈ కారణాల వల్ల ఏమంటే పేషెంట్స్ లో ఏమవుతుందంటే ఆ వాల్స్ డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయిన తర్వాత బ్లడ్ అక్కడే ఉండిపోతుందన్నమాట. ఉండిపోయి నిదానంగా ఆ వెయిన్స్ అన్ని ఉబ్బిపోవడం జరుగుతుందన్నమాట. ఉబ్బిపోయిన తర్వాత కంటికి ఇలా మెలకబడి పాముల్లాక కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం.
1: లావుగా కూడా కనబడుతూ ఉంటాయి.
2: ఎస్ ఎస్ ఎస్.
1: డాక్టర్ గారు, మరి ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ అన్నప్పుడు మనకు అర్థమైపోతుంది అది వెయిన్ లో ఉన్న సమస్య అని. ఏదైతే చెడు రక్తాన్ని గుండెకి తీసుకెళ్లాలో ఆ పర్టికులర్ బ్లడ్ వెజల్ లో వచ్చే ప్రాబ్లం అని తెలుస్తుంది. మరి ఫిజియోలాజికల్ గా ఒక నార్మల్ వెయిన్ కి ఈ వెయిన్ కి తేడా ఎలా ఉంటుంది?
2: వెయిన్స్ వచ్చి అన్ని ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయండి. జస్ట్ ఏంటంటే ఆ డీపర్ వెయిన్స్, అంటే కండరాల మధ్యలో ఉండేటివి, వాటి క్యాలిబర్, అంటే వాళ్ళ సైజ్ ఎక్కువ ఉంటుంది. బికాస్ దే క్యారీ మోర్ బ్లడ్, ఎక్కువ రక్తాన్ని తీసుకెళ్తారు వాల్యూమ్ వచ్చేసి. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేటువంటివి ఈ చర్మం కింద ఉంటాయి అనమాట. దే క్యారీ బ్లడ్ అట్ మచ్ స్లోవర్ పేస్. సో కాళ్ళు ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ లోనే వారికోజ్ వెయిన్స్ అంటూ డెవలప్ అవుతాయి అనమాట.
1: డాక్టర్ గారు, మరి దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునే ముందు స్పైడర్ వెయిన్స్ అని కూడా వింటూ ఉంటాం, ఈ స్పైడర్ వెయిన్స్ కి వారికోజ్ వెయిన్స్ కి తేడా ఏంటి?
2: సో ఈ వారికోజ్ వెయిన్స్, స్పైడర్ వెయిన్స్, టెలెంజెటేసియా, ఈ మూడు టర్మినాలజీస్ యూజ్ చేసి మనం మెడికల్ దాంట్లో వాడుతూ ఉంటాం అనమాట. సో అది జస్ట్ ఆ డయామీటర్ బట్టి రెటికులర్ వెయిన్స్ విచ్ ఆర్ లెస్ దెన్ 1 to 3 millimeter, టెలెంజెటేసియా, ఇంకోటి వారికోజ్ వెయిన్స్. సో ఇవన్నీ ఇనీషియల్ స్టేజెస్ లో చిన్న చిన్న వేరే పడతాయి. వారికోజ్ వెయిన్స్ అనేటువంటివి ఒక 3 to 4 millimeter ఈ డయామీటర్.

0: క్రాస్ అయిన తర్వాత మనం వారికోస్ వెయిన్స్ అంటాం, టెర్మినాలజీ యూజ్ చేస్తాం అన్నమాట.
1: ఓకే డాక్టర్ గారు, మరి వారికోస్ వెయిన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ చూసినా దాని గురించి ఏమన్నా చదివితే మోర్ ప్రిడామినెంట్ ఇన్ ఫీమేల్స్, మహిళల్లో ఎక్కువ వస్తుంది అని చూస్తుంటాం, దీనికి కారణం ఏంటి?
0: వీటికి ఒకటి వచ్చేసి ఏమంటే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఇంకోటి ఆడవాళ్ళలో ఈ చర్మం కింద ఉండేటువంటివి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది దాని వలన, మరియు హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా ఫీమేల్స్లో ఎక్కువ చూస్తాం. అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీలో, అంటే ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఆ ఫీటస్ అనే బిడ్డ మన పెల్విస్లో పెరుగుతూ ఉన్నప్పుడు ఐలాక్ వెయిన్స్ అంటూ ఉంటాయి. ఐలాక్ వెయిన్స్ అనేటివి వాటి మీద ప్రెజర్ పెడతారు, ప్రెజర్ పెట్టినప్పుడు ఆ బ్యాక్ ఫ్లో వల్ల ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేటివి ఉబ్బిపోతాయండి. సో వాళ్ళు కూడా వారికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
1: ఓకే, అందుకే మహిళల్లో ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, మరి సింప్టమ్స్ ఎలా తెలుస్తాయి వారికోస్ వెయిన్స్ వస్తుందంటే? సూపర్ఫిషియల్ గా అయితే మనకి కనబడిపోతుంది, అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా దానివల్ల?
0: సో ఈ వారికోస్ వెయిన్స్ వచ్చేసి మన మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయండి, స్టేజ్ 1 to 5 అన్నట్టు. సో లాస్ట్ స్టేజ్ వచ్చేసి వీనస్ అల్సర్స్, అంటే పుండ్లు పడ్డం, మన అరికాల దగ్గర అరికాల పైన కానీ పుండ్లు ఏర్పడతాయి అన్నమాట. సో ఇనీషియల్ ఏమవుతుందంటే మొదట్లో ఆ కాళ్ళు వాపు ఏర్పడడం కానీ, ఆరు పిక్కల్లో నొప్పి, రోజంతా పనిచేసిన తర్వాత సాయంత్రం పూట కాళ్ళలో నొప్పి పుట్టడం కానీ వాపు రావడం కానీ జరుగుతుంది. ఇది మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి ఈ స్టేజ్ ఫర్దర్ స్టేజ్ కి ప్రోగ్రెస్ అవుతుంది. ప్రోగ్రెస్ అయిన తర్వాత అప్పుడు ఈ వెయిన్స్ అనేటువంటి మెలకలు పడి ఇంకా ఉబ్బిపోతాయి అన్నమాట. అప్పుడు వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటే మనం బయటపడుతుంది. ఇది కూడా మనం కరెక్ట్ టైంకి డయాగ్నోస్ చేసిన తర్వాత డాక్టర్ సర్జన్ దగ్గర వెళ్ళి చూపించుకున్నామంటే ఒక వీనస్ డాప్లర్ అంటూ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత ఆ వెయిన్స్ లో ఉండేటువంటివి వాల్స్ ఏదైతే ఉంటాయో, మల్టిపుల్ వాల్స్, అది ఎంతవరకు డ్యామేజ్ అయినట్టు చూస్తారనమాట. ఆ ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ చూసి అసలు పేషెంట్ సర్జరీ అవసరమా లేదా అంటే మనం డిసైడ్ చేస్తాం. సో ఈ స్టేజ్ లో కూడా మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి ఫర్దర్ గా వెళ్ళి ఈ ఉబ్బిపోయిన వెయిన్స్ అనేవి ఇంకా పెరుగుతాయి. పెరిగిన తర్వాత అప్పుడు నిదానంగా ప్రాబ్లమ్స్ రావడం మొదలెడతాయి అనమాట. లైక్ రక్తం అక్కడే గడ్డగట్టి థ్రాంబోఫ్లెబైటిస్ అంటూ జరుగుతాయి. థ్రాంబోఫ్లెబైటిస్ అంటే రక్తం అంతా వాటిలో గడ్డగట్టి బ్లాక్ చేస్తాయి, అదొకటి. తర్వాత ఏమవుతుందంటే ఇది సిరలన్నీ ఉబ్బిపోయిన తర్వాత ఆ వెయిన్ వాల్ అనేది పల్చబడుతుంది అనమాట. పల్చబడిన తర్వాత దాంట్లో సెల్స్ ప్రోటీన్స్ అన్ని లీకేజ్ జరుగుతున్నాయి. లీకేజ్ అయిన తర్వాత ఇన్ఫ్లమేషన్ జరిగి ఫైబ్రోసిస్ జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చర్మం అంతా గట్టిపడుతుంది, చర్మం కింద ఫ్యాట్ కూడా గట్టిపడుతుంది అనమాట, స్క్లెరోసిస్ అవుతుంది. ఆ తర్వాత స్కిన్ అంతా డ్రై అయిపోయి అక్కడ
1: ఐరన్ కూడా మారుతూ ఉంటుంది కొంతమందిలో.
0: సో ఇనీషియల్లీ ఇట్లా బ్రౌన్ అయ్యి తర్వాత బ్లాక్ నల్లబడిపోతుంది అనమాట. వీటిని మనము లైపోడర్మాటోస్క్లెరోసిస్ అంటాం. స్లో ఇవంతా ఇలా లైపోడర్మాటోస్క్లెరోసిస్ జరిగిన తర్వాత స్కిన్ అంటే డ్రై అయిపోతుంది. డ్రై అయినప్పుడు మనం తెలియక దురద పొట్టి మనం గోక్కున్నాం అనుకోండి, అది అల్సర్ లా మారుతుంది అనమాట. దాన్ని మనము వీనస్ అల్సర్ అంటాం. చాలా మంది పేషెంట్లు ఏమంటే ఇది డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఆ డయాబెటీస్ రిలేటెడ్ అల్సర్ ఎప్పుడే కదా, సో డయాబెటీస్ కంట్రోల్ చేసుకుని మానిపోతుంది అనుకుంటారు, కానీ అన్ని పుండ్లు డయాబెటీస్ రిలేటెడ్ కాదనమాట. సో చాలా మటు నలబడిన కాలు నలబడిన తర్వాత వచ్చే పుండు వీనస్ అల్సర్స్ అంటాం మనం. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా వీనస్ అల్సర్స్ రావచ్చు. సో వీ హ్యావ్ టు బి కాషియస్ అనమాట.
1: సో ఇది కొంచెం 50s పైన ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుందా సార్?
0: అంటే యంగర్ పేషెంట్ లో వచ్చే అవకాశం తక్కువ. సో లైక్ సార్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. ఏంటంటే కొద్దిగా జెనెటిక్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. మహిళల్లో మనం ఎక్కువ చూస్తాం ఒబీస్ ఫీమేల్స్, అంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు, ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళు వీళ్ళలో కూడా. అంటే ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది మనం యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు ఈ బ్లడ్ పంపింగ్ కాళ్ళలో ఈ పిక్కల్లో ఈ కండరాలు ఉంటాయి, కాఫ్ మజిల్స్ అంటాం మనం. సో వీటిలో కూడా పంపింగ్ తగ్గిపోయినప్పుడు ఈ బ్లడ్ అనేది పెరిఫెరల్ స్టాగ్నేషన్ జరుగుతుంది. పూలింగ్ అయినప్పుడు వారికోస్ వెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40.
1: సాధారణంగా వింటూ ఉంటాం ఇవన్నీ వయసుతో వచ్చే సమస్యలు, వీటికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పింది వింటే అలాంటి లక్షణాలు కనపడ్డ వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోవడం అవసరం అని అనిపిస్తుంది.
0: ఎస్ డెఫినెట్లీ అండి, బికాస్ ఏంటంటే వారికోస్ వెయిన్స్ అనేది ఇట్ ఇస్ నాట్ రివర్సిబుల్. కాకపోతే సరైన టైంలో మనము ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు సర్జరీ చేయించుకునే అవసరం ఉండదు అనమాట. లైక్ కాల్ ఎత్తులో పెట్టుకోవడం కానీ, పడుకొని ఉన్నప్పుడు దిండుపై కాలు పెట్టుకోవడము, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఒక స్టూల్ మీద కాలు పెట్టుకోవడం కానీ, ఆర్ స్టాకింగ్స్ అంటే పొడుగున్న సాక్స్, అంటే పాదం నుండి మోకాల పైన మనం సరైన సాక్స్ ఆ ప్రెజర్ గ్రేడింగ్ చూసుకొని మనం సాక్స్ వేసుకుంటే ఫర్దర్ స్టేజ్ కి ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది అనమాట.
1: అంటే ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపొచ్చు
0: అంటారు.
1: సర్జరీకి ముందు ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ కూడా అదర్ మెడికేషన్ ఏమన్నా ఉంటుందా? అంటే ఒకవేళ సర్జరీ అవాయిడ్ చేయాలి అనుకుంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి?
0: సో అండి, ఇది వారికోస్ వెయిన్స్ లో మనం ఏ స్టేజ్ లో మనం పేషెంట్ ప్రెజెంట్ అవుతాడో, అది పురుషుల్లా మహిళల్లా పోస్ట్ ప్రెగ్నెన్సీనా లేకపోతే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ

0: ఆ పేషెంట్ ఏం పని చేస్తాడో ప్రొఫెషన్ బట్టి అన్ని బట్టి మనము డిసైడ్ చేస్తాం అనమాట. అంటే సర్జరీ అవసరమా లేదా అన్నట్టు. సో ఎర్లీ స్టేజ్లో వచ్చారంటే ఆ మెడికేషన్ టాబ్లెట్స్ వల్ల కొంతవరకు మనం కంట్రోల్ చేయవచ్చు, లైక్ ఆ బ్లడ్ ఫ్లో అనేటివి కొద్దిగా విస్కాసిటీ తగ్గిస్తుంది అనమాట. కాస్త పల్చర్ చేస్తే రక్త మూమెంట్ అనేది కొద్దిగా పెంచుతుందన్నమాట. సో ఫర్దర్ స్టేజ్ లో ప్రోగ్రెస్ అవ్వడం కొంతవరకు చూసుకోవచ్చు మనం.
1: అండ్ సర్జరీ చేయించుకోవాలి అని అనుకుంటే కనుక సర్జరీలో కూడా ఏమన్నా పద్ధతిలో తేడా ఉందా? అంటే ఇప్పుడు లేటెస్ట్ ప్రొసీజర్స్ ఏమైనా వచ్చాయా?
0: ఇదివరకు ఏంటంటే ఓపెన్ ప్రొసీజర్ చేసేవాళ్ళండి. సో ఓపెన్ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే తొడ దగ్గర మనం ఒక కోత పెట్టి దాంట్లో వేన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక వైర్ పాస్ చేస్తాం. ఆల్మోస్ట్ అరికాల వరకు వైర్ పాస్ చేసిన తర్వాత అక్కడ ఇంకో కోత పెట్టి ఒక బీడ్ అటాచ్ చేస్తాం. అటాచ్ చేసినాక ఆ వైర్ వేన్ తోడు మొత్తం పూర్తి బయటికి లాగేస్తాం అనమాట. దిస్ యూస్ టు బి వెరీ ఓల్డ్ ప్రొసీజర్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి వేన్ అంతా లాగేయడం వల్ల ఎక్కడెక్కడ వాల్స్ ఉన్నాయో అవి టేర్ అవుతాయి. సో లోకలైజ్డ్ బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది. అది ప్రమాదకరమైన బ్లీడింగ్ ఏం కాదు, కానీ అక్కడ బ్లడ్ క్లాట్ అయితే డెవలప్ అవుతుంది. సో స్కిన్ కింద మచ్చబడ్డము, ఆ బ్లడ్ క్లాట్ ఒకవేళ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, ఇన్ఫెక్షన్ అయినప్పుడు పేషెంట్ పెయిన్ ఫీవర్ కూడా వస్తుందన్నమాట. ప్లస్ ఇట్స్ అ వెరీ వెరీ బ్రూటల్ ప్రొసీజర్. పేషెంట్ సర్జరీ అయిన తర్వాత కూడా పేషెంట్ సరిగా నడవడం కానీ చాలా ఇబ్బంది పడుతుందన్నమాట. సో నార్మల్ యాక్టివిటీ రెజ్యూమ్ చేయడానికి చాలా టైం పడుతుంది ఫర్ ద రికవరీ.
1: ఆ ప్రొసీజర్ కూడా వినడానికే కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది.
0: సో ఆఫ్ లేట్ ఒక 5-6 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ నుండి ఏమంటే ఒక లేజర్ అంటూ వచ్చింది. సో లేజర్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ వేన్ ని మొత్తం లాగేయమన్నమాట. సో జస్ట్ డాప్లర్ గైడెన్స్ ద్వారా వేన్ లోపలికి లేజర్ ఫైబర్ ఉంటుంది, లేజర్ ఫైబర్ పంపిస్తాం. పంపించేసాక మనము ఈ వేన్ ని మనము లోపల మొత్తం కాల్ చేస్తాం అనమాట. కాల్ చేస్తే ఏమవుతుందంటే ఆ వేన్ అక్కడే ఉంటుంది, బట్ విల్ బి రెండరింగ్ ఇట్ ఫంక్షన్ లెస్, అంటే అది పనికి రాకుండా చేస్తాం అనమాట. దానివల్ల బ్లడ్ రక్త ప్రసారం అంటూ ఉండదు. సో దానివల్ల ఈ ప్రాబ్లం అంటూ డిసపేర్ అయిపోతుంది.
1: సో ఈ ఒక్క బ్లడ్ వెజల్ పనిచేయకుండా చేయడం వల్ల ఆ వ్యక్తికి జరిగే నష్టం ఏమన్నా ఉంటుందా?
0: లేదండి, ఎందుకంటే కాళ్ళలో చాలా రకాల సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి. గ్రేట్ సఫనెస్ వెయిన్ అంటాము, షార్ట్ సఫనెస్ వెయిన్ అంటాము, ఇంకొన్ని ఇనామినెంట్ వెయిన్స్ ఉంటాయి అనమాట. సో ఈ మేజర్ వెయిన్ లోనే ప్రాబ్లం జరిగేది. సో దీన్ని మనం లేజర్ ద్వారా కాల్ చేసినా గానీ అదర్ సూపర్ఫిషియల్ వెయిన్స్ వేరే వెయిన్స్ విల్ టేక్ ఓవర్ ద ఫంక్షన్. సో లాంగ్ టర్మ్ ఇట్ వోంట్ పేషెంట్ వోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం.
1: అండ్ ఈ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వారికోస్ వెయిన్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? మరి వేరే వెయిన్స్ కూడా ఉన్నాయి కదా.
0: ఎస్, సో బేసికల్ అండి ఈ వారికోస్ వెయిన్స్ కి ఒక గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అంటూ అప్పట్లో లేకుంటాయి. సో రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఆ స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటాం, ద వన్ దట్ హై టోల్డ్ యూ, వైర్ పాస్ చేసి బయటికి లాగేస్తాం. ఆ తర్వాత స్క్లిరోథెరపీ అంటూ ఒకటి వచ్చింది, అంటే ఒక కెమికల్ ఏజెంట్ ని వెయిన్ లోపల మనం ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. అది కెమికల్ రియాక్షన్ వల్ల వెయిన్ అణిగిపోతుంది ఈ ట్రీట్మెంట్. ఇంకోటి వచ్చేసి గ్లూ అంటాం మనము, ఒక గ్లూ ఇంజెక్ట్ చేస్తాము. సో వీటి వల్ల ఏంటంటే స్క్లిరోథెరపీ గ్లూ వల్ల ఒకవేళ ఈ గ్లూ ఆర్ కెమికల్ స్క్లిరోజెంట్ ఏజెంట్ ఆ డీపర్ వెయిన్ ఏదైతే కండల మధ్యలో ఉంటాయి, ఏవైతే డైరెక్ట్ హార్ట్ కి లింక్ అయి ఉంటాయో వాటిలో కానీ ఎంటర్ అవుతే ఇట్ విల్ కాస్ క్లాటింగ్. దిస్ ఇస్ కాల్డ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సో ఈ కమ్యూనికేటింగ్ వెయిన్స్ ద్వారా ఏజెంట్ కెమికల్ ఏజెంట్ లీక్ అయిందనుకోండి, సో డీవిటీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ప్రిఫరబ్లీ దిస్ ఇస్ నాట్ అడ్వైజబుల్. సో సేఫెస్ట్ ప్రొసీజర్ వుడ్ బి అమంగ్స్ట్ ఆల్ ట్రీట్మెంట్స్ వుడ్ బి లేజర్, విచ్ ఇస్ కాల్డ్ ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్, ఈవీఎల్ఏ అంటాం మనం.
1: ఇతర సమస్యలు రాకుండా ఉంటుంది.
0: Yes, definitely.
1: డాక్టర్ గారు, ఒకవేళ ప్రాపర్ డయాగ్నోసిస్ జరగక వారికోస్ వెయిన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాంతో అలాగే ఉన్నారనుకోండి, దానివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ద మేజర్ కాంప్లికేషన్ వీనస్ అల్సర్స్ అంటాం అన్నమాట. ట్రీట్మెంట్ తీసుకోకపోతే లైపోడెర్మాటస్ స్క్లెరోసిస్, లైక్ ఆ స్కిన్ అంతా నలబడి వీనస్ అల్సర్ డెవలప్ అయితే చాలా మొండి అల్సర్స్ అనమాట. అవి మనం ఎంత డ్రెస్సింగ్ చేయించుకున్న మందులు వాడినా గానీ అల్సర్స్ మానవు అనమాట. సో అది పీరియడ్ ఆఫ్ టైం ఇంకా అల్సర్ సైజ్ పెరుగుతూనే ఉంటుంది, కానీ అదేం తగ్గిపోదు. అది ఇంకోటి వచ్చేసి డీప్ వెయిన్ థ్రాంబోసిస్, ఇన్ఫెక్షన్ రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్ జరిగిన తర్వాత ఇన్ఫెక్షన్ అనేది మనం డీపర్ వెయిన్స్ కి పాకింది అనుకోండి, అక్కడ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అంటే ఈ రియాక్షన్ అక్కడ పాకింది అనుకోండి, అక్కడ కూడా బ్లడ్ క్లాటింగ్ జరిగి డీప్ వెయిన్ థ్రాంబోసిస్, విచ్ ఇస్ అ వెరీ క్రిటికల్ కండిషన్. ఎందుకంటే ఆ డీపర్ వెయిన్స్ క్లాట్ అయిన తర్వాత ఆ పేషెంట్ నడుస్తున్నప్పుడు ఆ క్లాట్ డిస్లాజ్ అయ్యి ఇది మన లంగ్స్ పై ఊపిరితిత్తులపై వెళ్ళింది అనుకోండి, అక్కడ వెళ్ళి ఊపిరితిత్తులకి లో ఉన్న రక్తనాళాలు బ్లాక్ చేస్తాయి. బ్లాక్ చేసినప్పుడు సడన్ గా పేషెంట్ ఊపిరి తీసుకోకపోవడం కానీ డిస్నియా డెవలప్ అయ్యి ఇట్స్ అ వెరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో ఈ స్టేజ్ కి మనం తీసుకురాకపోవడమే బెటర్.
1: లైఫ్ థ్రెటనింగ్
0: దిస్ ఇస్ ద వెరీ లాస్ట్ కాంప్లికేషన్, బట్ కొంతమందిలో జరుగుతుంది ఇది, బట్ బెటర్ టు బి సేఫ్ దెన్ సారీ అంటాం కదా. సో ఎర్లీ స్టేజెస్ లోనే మనం రికగ్నైజ్ చేసి ప్రాబ్లమ్ ని లేజర్ ద్వారా గానీ ఈ స్టాకిస్ వల్ల గానీ నెక్స్ట్ స్టేజ్ కి వెళ్లకుండా మనం చూసుకుంటే ఇట్స్ సేఫ్.
1: సార్, సర్జరీ చేసిన తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0: ఏమన్నా ఉంటాయా ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి?
1: ఎస్ అండి, లేజర్ చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 10% రికవర్ అయ్యే సమస్య అయితే ఉంటుంది. కానీ పేషెంట్ ఏ స్టేజ్ లో మన దగ్గరకు వస్తారో, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటో అవన్నీ చూసుకొని ఆపరేషన్ అయిన తర్వాత కూడా పేషెంట్ ప్రికాషన్ తీసుకున్నారనుకోండి, సో ఆల్మోస్ట్ ఆ రికరెన్స్ వీ కెన్ బ్రింగ్ ఇట్ డౌన్ టు జీరో. లైక్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా మనం స్టాకింగ్స్ అవన్నీ కంటిన్యూ చేయాలి కొన్ని రోజుల వరకు. పడుకొని ఉన్నప్పుడు దిండుపై పెట్టుకోవాలి, కూర్చొని ఉన్నప్పుడు స్టూల్ పైన పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇలా అన్ని ప్రికాషన్స్ పాటిస్తే మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు.
0: అలాగే సార్, వెరికోజ్ వెయిన్స్ ఎక్కువగా కాళ్ళకే వస్తుందా?
1: ఎస్ అండి, వెరికోజ్ వెయిన్స్ వచ్చి వెరీ కామన్లీ ఇన్ ద లెగ్స్ ఓన్లీ, కాళ్ళలో.
0: ఓకే, మరి మనం మీరు ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో చెప్పారు కదా, కొన్ని జాబ్స్ చేసేవాళ్ళు ఎక్కువగా కూర్చొని ఉండేవాళ్ళు, ఎక్కువగా నించొని ఉండేవాళ్ళు, వాళ్ళకి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అని. మరి ఇలాంటి వృత్తిలో ఉన్న వాళ్ళు ఈ సమస్య రాకుండా ఉండడానికి ఏమైనా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చా, లైక్ ఎక్సర్సైజింగ్ కానీ ఫిజియోథెరపీస్ అట్లాంటివి ఏమైనా తీసుకుంటే మంచిదంటారా?
1: ఎస్ అండి, ఇలా కూర్చొని చేసే ఉద్యోగాలు ఉంటాయి కదండి, సాఫ్ట్వేర్ లో పనిచేసే వాళ్ళు, సో ఫ్రీక్వెంట్ గా మనం కూర్చొని ఉన్నా గానీ అరికాలు ఆడించడం గానీ, ఆర్ కూర్చొని ఉన్నప్పుడు కొంతసేపు రెస్ట్ తీసుకొని కాలు పైన పెట్టుకోవడం గానీ అలా చేస్తే కొంతవరకు వీ కెన్ ప్రివెంట్ ఇట్ అనమాట. కానీ లైక్ ఐ సెడ్, సెకండ్ థర్డ్ స్టేజ్ కి వస్తే గానీ పేషెంట్ తెలియదు అనమాట వెరికోజ్ వెయిన్స్ వల్ల ప్రాబ్లం పేషెంట్ కి వచ్చింది అన్నట్టు. సో మనకి అక్కడ డౌట్ వచ్చింది అనుకుంటే తేడా జరుగుతుందని అనిపిస్తే వెంటనే ఒక సర్జన్ దగ్గరికి వెళ్తే బెటర్.
0: ఎర్లీ స్టేజెస్ లో తెలుసుకోవడానికి ఏం ఇండికేటర్స్ ఉంటాయంటారు?
1: ఒకటి వచ్చేసి ఇలా వెయిన్స్ అని మెలకబడ్డం, అది ఐడెంటిఫై చేసాం అనుకోండి. ఇంకోటి కాళ్ళలో వాపు ఏర్పడితే ఎందువల్ల వచ్చింది అది, అంటే వెరికోజ్ వెయిన్స్ వల్ల వచ్చిందా లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిందా అది మనం చూసుకోవాలన్నమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఇది యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ రావడం గానీ ఆర్ ఓవరీస్ లో గానీ సిస్ట్ డెవలప్ అవుతాయి, అది కూడా లార్జ్ సైజ్ సిస్ట్ ఉంది అనుకోండి, ఆ పెల్విక్ వెయిన్స్ మీద ప్రెషర్ పెట్టి ఇన్ రిటర్న్ ఈ వెరికోజ్ వెయిన్స్ డెవలప్ అవుతుందండి. సో మనం చూసుకోవాలి, చెకప్ చేయించుకుంటే కాజ్ ఏంటో అని మనం బయట పెట్టగలుగుతాం అన్నమాట.
0: సో ఎటువంటి పెయిన్ ఉన్నా లేకపోతే వాపు ఉన్నా గానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అని అంటే?
1: ఎస్ డెఫినెట్లీ.
0: సో మరి ప్రెగ్నెంట్ ఉమెన్ లో కూడా ఈ వెరికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంది అన్నారు కదా, మరి ప్రెగ్నెన్సీలో ఉండగానే అది బయటపడితే వాళ్ళు అప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, ఆ తర్వాత అంటే డెలివరీ అయిన తర్వాత తీసుకోవాలా ట్రీట్మెంట్?
1: అంత అర్జెన్సీ ఏం లేదండి, ప్రెగ్నెన్సీ వల్ల కూడా ఏమవుతుందంటే లైక్ ఐ సెడ్, ఆ బిడ్డ గర్భసంచిలో పెరుగుతున్నా కొద్దీ వెయిన్స్ మీద ప్రెషర్ పెడుతుంది, ప్రెషర్ పెట్టి వెరికోజ్ వెయిన్స్ డెవలప్ అవుతుంది. సో ఈ ప్రెగ్నెంట్ ఫీమేల్ ఏంటంటే వెరికోజ్ వెయిన్స్ కాకుండా హిమరాయిడ్స్ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట, అంటే మోషన్కి వెళ్ళే చోట పైల్స్ అంటూ డెవలప్ అవడం. సో ఇది ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత మనము ఆపరేషన్ చేయించుకోవచ్చు, రెండు సమస్యలు మనం లేజర్ ద్వారా పరిష్కారం ఇవ్వచ్చు అనమాట. హిమరాయిడ్స్ కానీ వెరికోజ్ వెయిన్స్ కానీ రెండింటి మనం లేజర్ ద్వారా సాల్వ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు పేషెంట్ కి, అది మనం లేజర్ అని కాదు, అది హర్నియా వేరే అయిపోతుంది. సో సో పేషెంట్ అంబిలికల్ హర్నియా ఏవైతే బొడ్డు దగ్గర హర్నియా డెవలప్ అవుతుందో, సో డెలివరీ తర్వాత పేషెంట్ మనం సర్జరీ చేయవచ్చు అనమాట. అది మనం లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ అయిపోతుంది అంబిలికల్ హర్నియా అది. నేను అడగండి, సో నువ్వు హర్నియా సర్జరీలో మనం మెష్ పెడతాం కదండి, సో మెష్ పెట్టిన తర్వాత కూడా మనం ప్రెగ్నెన్సీ సెకండ్ గానీ సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవచ్చా అన్నట్టు.
0: సో ఈ అంబిలికల్ హర్నియాకి సర్జరీ చేసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా ఆ విమెన్?
1: ఎస్ అండి, కాకపోతే హర్నియా అయిన తర్వాత కనీసం 6 మంత్స్ గ్యాప్ ఇవ్వాలి, 6 మంత్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాతనే కన్సీవ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఒక ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత సబ్సిక్వెంట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ చేసే ముందు అట్లీస్ట్ 1-2-3 ఇయర్స్ గ్యాప్ ఇస్తే ఇట్స్ బెటర్ ఫర్ ద మదర్. సో ఆ డ్యూరేషన్ మనం సర్జరీ చేయంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవ్వదు.
0: డాక్టర్ గారు, మరి లైఫ్ స్టైల్ ద్వారా వచ్చే సమస్యలన్నిటికీ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తో ఒక పరిష్కారం ఉంటుంది అంటారు, మరి ఈ సమస్య కూడా కొన్ని లైఫ్ స్టైల్ లో ఉన్న ఛాలెంజెస్ వల్లనే వస్తుంది అని మనకు అర్థమవుతుంది కదా, సో ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకుంటే మంచిదంటారు?
1: ఒకటి వచ్చేసండి వాకింగ్ చేయడం, ఒబియస్ ఫీమేల్స్ ఎవరైతే మనం ఎక్కువ బరువు ఎక్కువ ఉంటారో వాళ్ళు ప్రివెంట్ గా స్టాకింగ్స్ వేసుకుంటే బెటర్, లేక రోజంతా వేసుకునే అవసరం లేదు, డే టైంలో అంటే మార్నింగ్ స్నానం చేసిన తర్వాత స్టాకింగ్స్ వేసుకొని ఉంటే వెరికోజ్ వెయిన్స్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటారు అన్నమాట పేషెంట్స్ అబవ్ ది ఏజ్ ఆఫ్ 40-50 కానీ.
0: డాక్టర్ గారు, మరి వెరికోజ్ వెయిన్స్ ట్రీట్ చేయడానికి లేజర్ ట్రీట్మెంట్ ఇస్తారు కదా, లేజర్ సర్జరీ చేస్తారు, అలాగే స్కిన్ పైన వచ్చే లీజన్స్ వెయిన్స్ కి వచ్చే లీజన్స్ కి వీనస్ అల్సర్స్ కి లేదా పుండ్లు దానికి స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తే సరిపోతుందా, ఇంకేదైనా ట్రీట్మెంట్ ఉంటుందా దానికి?
1: చూడండి, స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది యూజువల్ ఎప్పుడు చేస్తామంటే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ డెవలప్ అవుతాయి, వాళ్ళు ఏంటంటే పెద్ద సైజులో ఉన్న అల్సర్స్ ఉంటాయి కదండి, సో షుగర్ అన్ని షుగర్ కంట్రోల్ చేసుకొని ఇన్ఫెక్షన్ తగ్గ

0: తగ్గించుకున్న తర్వాత ఎక్కువ పెద్ద సైజు ఉన్న అల్సర్స్ మనము తొడ నుండి కాస్త స్కిన్ తీసేసి కవర్ చేస్తాం అన్నమాట. ప్రాబ్లం అంటే మనం చూసుకోవాలి. డయాబెటిక్ ఫుట్ అల్సర్స్లో ఏమవుతుందంటే షుగర్ ఇస్ ద అండర్లైన్ ప్రాబ్లం, షుగర్ దాంతో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల. కానీ వీనస్ అల్సర్స్ అనేది వారికోస్ వెన్స్ ప్రాబ్లం వల్ల వీనస్ హైపర్ టెన్షన్ అంటే వెయిన్స్ లో కూడా బీపీ డెవలప్ అవుతుంది. సో ఈ వీనస్ హైపర్ టెన్షన్ వల్ల హైపోడర్మాటోస్క్లెరోసిస్ డెవలప్ అయ్యి ఫర్దర్ గా అది వీనస్ అల్సర్లో మారుతుంది. సో దీనికి వచ్చి ఉన్న అండర్లైన్ ప్రాబ్లమ్ వారికోస్ వెయిన్స్, వాటిని మనం లేజర్ ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లైక్ 2 to 4 weeks, 2-3 వారాల్లో అల్సర్ సైజ్ తగ్గి పూర్తిగా మానిపోవడం జరుగుతుంది.
1: వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు అందరూ సర్జరీ చేయించుకోవచ్చా సార్, లేకపోతే దానికి ఏమన్నా పలానా పలానా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేసుకోకూడదు అని ఏమన్నా ఉందా?
0: ఏ పేషెంట్ లో అయితే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే కండాల మధ్యలో ఉన్న వెయిన్స్ ఉంటాయో వాళ్ళ థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డగట్టడం, అలా ఏమైనా ఉందంటే వాళ్ళు మనం ఈ వారికోస్ వెయిన్స్ సర్జరీ చేయించుకోకూడదు. ఎందుకంటే అది ఆ మెయిన్ వెయిన్స్ బ్లాక్ అయినప్పుడు ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి సిరలు, దీస్ విల్ యాక్ట్ యాజ్ అ బైపాస్ ఛానల్ ఫర్ ద బ్లడ్ టు టేక్ ఇట్ టు ద హార్ట్. సో ఈ బైపాస్ యాక్టివ్ ఉండాలంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఎవరికైతే యాక్టివ్ గా ఉన్నదో, ఆల్రెడీ ఒకసారి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చి వెళ్ళిందో, ఆ పేషెంట్స్ లో ఈ లేజర్ సర్జరీ అవాయిడ్ చేస్తే బెటర్. బికాస్ ఆ బైపాస్ ఛానల్ అంటే ఇప్పుడు యాక్టివ్ ఉంటుంది.
1: మరి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి సార్?
0: వాళ్ళు ఈ స్టాకింగ్స్ వేసుకోవాలా, మందులు వాడుకొని ప్రికాషన్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిస్కస్ చేశాం కదండి, ఇవన్నీ పాటిస్తే కొంతవరకు ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు మనం.
1: ఓకే, అంతేగాని సర్జరీ వాళ్ళకి ఆప్షన్ కాదు.
0: అది మనం టు కీప్ ఇట్ యాజ్ అ లాస్ట్ ఆప్షన్ అండి. వీనస్ అల్సర్ డెవలప్ అయిన తర్వాత కూడా ఆ పేషెంట్ ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే చిన్న చిన్న పుణ్యం ఉన్నాయనుకోండి, స్టాకింగ్స్ అవన్నీ వాడి మందులు వాడి ఒకవేళ తగ్గిందనుకోండి ఫైన్, అదర్వైజ్ ఆ పేషెంట్ మనం సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది.
1: ఈ లేజర్ సర్జరీ కేవలం వారికోస్ వెయిన్స్ కే చేస్తారా, ఇతర సమస్యలకి కూడా చేసే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ఈ మెడికల్ ప్రాక్టీస్ లో లేజర్ అనేటివి చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి, కంటి సర్జరీస్ లో కూడా వాడతారనమాట. కానీ మేము యాజ్ అ సర్జన్ యాజ్ అ లేజర్ సర్జన్ నేను వాడేది వారికోస్ వెయిన్స్, మరియు ఇది పైల్స్ ఫిషర్ ఫిష్ లా అంటాం కదండి మోషన్ కల్లే. సో ఈ మనం లేజర్స్ అనేటివి చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి, బట్ యాజ్ అ లేజర్ సర్జన్ నేను వారికోస్ వెయిన్స్ కాకుండా ఈ పైల్స్ ఫిషర్ ఫిష్ లా అంటాం కదండి మోషన్ వెళ్ళే చోట డెవలప్ అయ్యే ప్రాబ్లమ్స్, వీటిలో కూడా మనం వాడచ్చు. సో లేజర్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ ఎ ట్రీట్మెంట్ ఆఫ్ పైల్స్ ఫిషర్ అండ్ ఫిస్టులా.
1: డాక్టర్ గారు మీరు ఇందాక చెప్పారు కదా లేజర్ కాకుండా పూర్వం వాడే టెక్నిక్ లో వెయిన్ అంతా తీసేస్తారు అని అన్నారు కదా, సో ఆ టెక్నిక్ యూజ్ చేసి సర్జరీ చేసిన దానికి లేజర్ చేసిన దానికి రికవరీ పీరియడ్ లో ఏమన్నా తేడా ఉంటుందా పేషెంట్ కి?
0: తప్పకుండా అండి, ఎందుకంటే అది స్ట్రిప్పింగ్ అనేది మనం చేసే ప్రొసీజర్ ఏమవుతుందంటే మొత్తం తీసేసిన తర్వాత వారి ఈ వెయిన్ తో పాటు ఒక సఫినెస్ నర్వ్ అంటూ ఉంటుంది, ఆ నర్వ్ డామేజ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ లేజర్ మనం సర్జరీ చేయించుకుంటే లేజర్ ద్వారా, సో ఈ నర్వ్ డామేజ్ అంటూ ఏం జరగదు. కాబట్టి పేషెంట్ కంప్లైన్స్ విల్ బెటర్, అంటే పేషెంట్స్ ఆ సర్జరీని సహించడం అనేది ఇట్ ఈస్ బెటర్ అనమాట. సో సర్జరీ చేయించుకున్న తర్వాత పేషెంట్ క్యాన్ రెజ్యూమ్ హిస్ వర్క్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్.
1: ఓకే, చాలా త్వరగా రికవరీ
0: అయిపోతుంది. లైక్ పేషెంట్ క్యాన్ గెట్ అడ్మిటెడ్ ఇన్ ద మార్నింగ్, మార్నింగ్ అడ్మిషన్ అయిపోయి మధ్యాహ్నం సర్జరీ చేయించుకున్న తర్వాత ఓ 2 గంటల్లో తను పేషెంట్ డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ సర్జరీ అయిన తర్వాత రెస్ట్ తీసుకునే అవసరం ఉంటుందా? క్యాన్ పేషెంట్ రెజ్యూమ్ హిస్ డ్యూటీస్? హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది?
1: సో సర్జరీ తర్వాత సాధారణంగా నించోని పనులు చేసేవాళ్ళు, ఎక్కువసేపు కూర్చొని పనులు చేసే వాళ్ళకే ఈ సమస్య వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు గెట్ బ్యాక్ టు వర్క్, ఈ సర్జరీ తర్వాత ఎంత కాలం రెస్ట్ తీసుకుని వాళ్ళు వర్క్ రెజ్యూమ్ చేయొచ్చు?
0: సో ఈ లేజర్ సర్జరీ ద్వారా మనం వారికోస్ వెయిన్స్ ఇది సమస్యను మనం దూరం చేసిన తర్వాత యూజువలీ మార్నింగ్ సర్జరీ అయిపోయింది అనుకోండి ఆఫ్టర్నూన్ కల్లా పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. మాక్సిమం ఒక 1-2 డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత పేషెంట్ క్యాన్ గెట్ బ్యాక్ టు హిస్ వర్క్.
1: అంటే
0: ఒక వారం అంతా కానీ 10 రోజులు కానీ లీవ్ పెట్టే అవసరం ఏం లేదండి. లేజర్ ద్వారా మనము సర్జరీ చేయించుకుంటే దే కెన్ రెజ్యూమ్ దేర్ డ్యూటీస్ విత్ ఇన్ 2 to 3 డేస్.
1: ఓకే, అలాగే మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి డాక్టర్ తో ఫ్రీక్వెంట్ ఫాలోఅప్ లో ఉండడం అవసరం అంటారా?
0: సో సర్జరీ అయిన తర్వాత జస్ట్ 1 ఫాలోఅప్ విజిట్ సరిపోతుందండి.
1: ఓకే డాక్టర్ గారు, మరి వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దానివల్ల మన శరీరంలో వచ్చే మార్పులు, దానివల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల గురించి కూడా మాకు చాలా బాగా వివరించారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైం.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు వారికోస్ వెయిన్స్ రావడానికి గల కారణాలు, నివారణ పద్ధతుల గురించి కన్సల్టెంట్ లేజర్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శశాంక్ దేశ్ముఖ్ గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేశారు శ్రీమతి నిహారా కానేటి గారు. ఈ కార్యక్రమం

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ਬਾਲਵੀ ਮੰਜ਼ਲ ਤੋਂ ਡਿੱਗਣ ਤੋਂ ਬਾਅਦ ਹੋਈ ਸੀ. ਬੰਬੇ ਹਾਈ ਕੋਰਟ ਦੇ ਹੁਕਮ ਤੋਂ ਬਾਅਦ ਇਹ ਐਫ ਆਈ ਆਰ ਦਰਜ ਕੀਤੀ ਗਈ ਹੈ. ਇਸ ਵਿਚ ਸਾਬ
0: 1963 की फिल्म पिंड दी कुड़ी के सेट पर हुई थी. जाने माने निर्माता निर्देशक राजकुमार कोहली, जिन्होंने हिंदी सिनेमा को कई यादगार फिल्में दी.
1: शामिल हैं ये खबरां तुसी आकाशवाणी तो सुन रहे हो. साडा एक्स हैंडल है @AIRRNU जलंधर. साडा फेसबुक पेज है RNU-AIR जलंधर. यूट्यूब ते साडा चैनल है
0: TALOKAM@gmail.com. ప్రతి గురువారం మధ్యాహ్నం 1:20 వినండి సాహిత్యంతో దోస్తీ. ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
2: నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. న్యూమోనియా ఎందుకు ప్రాణాంతకం అంటే, సరైన సమయంలో మనం సరైన చికిత్స చేయకపోవడం, సరైన యాంటీబయాటిక్స్, అప్రోప్రియట్ యాంటీబయాటిక్స్, సరైన డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇవ్వనప్పుడు అది బ్లడ్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దాన్ని సెప్సిస్ అయ్యి సెప్టిసీమియా అవుతుంది. సెప్టిసీమియా అయిన తర్వాత అది వేరే వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, లైక్ కిడ్నీ, లివర్, హార్ట్. సో ఇలా ఒక్కొక్క ఆర్గాన్ మనకి వీక్ అయిపోయి ఫెయిల్ అయినప్పుడు న్యూమోనియా చాలా డేంజరస్గా అవుతుంది. వెంటిలేటర్ పైన వెళ్ళినప్పుడు, సో న్యూమోనియాకి ఒక్కొక్కసారి వెంటిలేటర్ పైన వెళ్ళిన తర్వాత కిడ్నీ డిస్ఫంక్షన్ వస్తే డయాలసిస్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఇలా మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ వెళ్ళే ప్రమాదం ఉంది. సింపుల్ న్యూమోనియా ఓపీడీలో టాబ్లెట్ ఫామ్ ఆఫ్ యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేసుకోవాల్సిన న్యూమోనియాని సరైన సమయంలో గుర్తించకపోతే వెంటిలేటర్ డెత్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో అందుకే ఎర్లీగా మనం డయాగ్నోసిస్ చేస్తే ఈ న్యూమోనియా అంత ప్రమాదకరం నుంచి బయటపడచ్చు.

కార్యక్రమంలో ముందుగా వినండి ఎమిటికి మొగుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవపురం నుండి గుండెటి వెంకట్రాములు, శ్రీమతి అదృష్టమ్మ చారిబాబు ప్రభుదేవ్, భద్రమ్మదేవి మామిడాల కళ్యాణిదేవి చక్రవర్తి శ్రీవల్లి, యోగేంద్ర లక్ష్మీప్రసన్న మంగమ్మ, నాగమణి చందు శ్రావణి బాలకృష్ణ లక్ష్మి మురిపిటి స్వరూప నాగయ్య. వినండి మీ అందరి కోసం ఎమిడికి మొగుడు చిత్రం నుండి ఈ పాట.

ఇల్లందు బాటంపేట బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్కుమార్, అమృత, అనిత, మీనకుమారి, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, ఇంకా వీరి మిత్రబృందం వీరంతా కోరుతున్న పాట దేవత చిత్రం నుండి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోషిని కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా ఇదే పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఎన్టీఆర్ జిల్లా నుండి సుబ్బాయిగూడెం నుండి ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుండి ఎన్ అప్పారావు, వెంకట నరసమ్మ, వినండి మీ అందరి కోసం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి ఈ పాట.

0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఉంటారు
1: ఆశ దోష అమ్మ.

ఇల్లెందు కలాసి బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్, ప్రియా, కళ్యాణ్ చక్రవర్తి, అనూష, మారపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత జాడిపెంటయ్య, నూకల మురళీకృష్ణ ఇంకా వీరి మిత్రబృందం. వీరంత కోరుతున్న పాట పాండురంగడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాళవిక ఆలపించిన గీతం.

కొండవీటి సింహం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కొత్తగూడెం బూడిదగడ్డ బస్తీ నుండి రాధపాసి, రోహిత్, రోషిణి, దేవి, అను, దుర్గా ఇంకా వీరి మిత్రబృందం వినండి. మీ అందరి కోసం కొండవీటి సింహం చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: నాకు నచ్చిన పాట
3: మారవైన శ్రీనివాసరావు లక్ష్మీదేవి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడ. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మిడిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు కాపర్తి బాబుచారి, సతీచారి, పవన్చారి, కాపర్తి బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కాపర్తి కళ్యాణి. వీరంతా కోరుతున్న పాట జీన్స్ చిత్రం నుండి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ ఇంకా వీరి మిత్రబృందం. వీరంత కోరుతున్న పాట అమరదీపం చిత్రం నుండి వి. రామకృష్ణ, వి. సుశీల ఆలపించిన గీతం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు భరత్లాల్ పర్దేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్, ఆదిత్య, కిరణ్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ ఇంకా వీరి మిత్రబృందం. వీరంతా కోరుతున్న పాట చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుండి.

పౌర్ణమి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్టీఓఎస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, నవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్. వినండి మీ అందరి కోసం పౌర్ణమి చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా వినండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్ రహీం పాషా, రుబీనా షెరీఫ్ ఖాన్, అలీం పాషా ఇంకా వీరి మిత్రబృందం. వీరంతా కోరుతున్న పాట లంకేశ్వరుడు చిత్రం నుండి మను జానకి ఆలపించిన గీతం.

0: మీరింతవరకు కిన్నెరల హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989-679-0706.
2: మరొక నెంబర్ 7989-0158.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట. స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దె నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక ఎస్సీబి నగర్ నుండి నాకు నచ్చిన పాట.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన గీతా ఆర్ట్స్ వారి సరైనోడు చిత్రం నుండి పాటలు విన్నారు. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మధుమంజరి కార్యక్రమంలో విఘ్నేశ్వర నవరాత్రి వైభవం చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి దేవులపల్లి సౌజన్య.

దేవుడు, పెద్దలు దైవం, అగ్రపూజలు అందుకునే వేలుపు, సమిష్టి తత్వానికి, సామాజిక చైతన్యానికి ప్రతీక విఘ్నేశ్వరుడు. షోడశ నామాలు 32 రూపాలతో అలరించే దేవుడు ఆయన. అన్నిటినీ మించి సకల విఘ్న నివారకుడు వినాయకుడు. చవితి ఉత్సవంలో ఆ పార్వతీ తనయుణ్ణి ప్రకృతి స్వరూపంగా కొలుచుకుంటాం. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి

సభగా శ్రీ విఘ్నేశ్వరుని జనన దినోత్సవంగా భావిస్తారు. వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఇది ఒక పండుగ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజై వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్తానక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

ప్రకృతి శక్తిగా భావించే పార్వతీ తనయుడు గజాననుడు నలుగుపిండితో రూపం అమ్మశక్తితో ప్రాణం పోసుకుని అందరి ఇష్టదైవం అయ్యాడు. కలిరాజు ముఖం ధరించి వనదేవతకు ప్రియుడయ్యాడు వినాయకుడు. అందుకే ప్రకృతి వరప్రసాదమైన భగవానుడి పూజలోనూ పత్రాలు ఫలాలే వినియోగిస్తూ ఉంటాం. శివపార్వతుల కుమారుడైన శ్రీ విఘ్నేశ్వరుని జన్మదినాన్ని వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతి ఏటా భాద్రపద మాసం శుక్ల చవితి రోజున ఈ పండుగ వస్తుంది. ఏ కార్యమైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని ప్రథమ పూజ వినాయకుడికి నిర్వహిస్తారు. ఈ రోజున పవిత్రమైన మట్టితో చేసిన వినాయక ప్రతిమను గృహాలలో ప్రతిష్ఠించి పూజిస్తారు. ఏకవింశతి పూజ 21 రకాల ఆకులతో గణపతిని పూజిస్తారు. వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్లు కుడుములు మొదకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. రాత్రి పొరపాటును కూడా చంద్రుని చూడకూడదని నమ్ముతారు. నీలాపనందులు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. లోక కళ్యాణం కోసం ఐక్యత కోసం వాడవాడల పెద్ద ఎత్తున మండపాలను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు నవరాత్రులను నిర్వహిస్తారు.

వినాయక చవితి ఎంతో అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నాం కదా. వినాయక చవితి, ఆ తర్వాత జరిగే వినాయక నవరాత్రులు సనాతన హిందూ సంప్రదాయాలలో అత్యంత ఘనంగా జరుపుకునే ఉత్సవాలు. భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రారంభమయ్యే ఈ నవరాత్రులు కేవలం ఆధ్యాత్మిక వేడుకలు మాత్రమే కాదు, వీటి వెనుక అద్భుతమైన సామాజిక మరియు శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. 9 రోజుల పాటు నిత్య పూజలు, భజనలు చేయడం ద్వారా పరిసరాలలో ధార్మిక వాతావరణం, సానుకూల శక్తి పెరుగుతాయి. స్వాతంత్ర్యోద్యమ సమయంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ప్రజల్లో ఐక్యతను, దేశభక్తిని పెంపొందించడానికి ఈ ఉత్సవాలను బహిరంగ వేడుకలుగా మార్చారు. కులమతాలకు అతీతంగా అందరూ ఒకే చోట చేరి పండుగ జరుపుకోవడం ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం.

నవరాత్రులలో ప్రతిరోజు గణేశుణ్ణి విభిన్న రూపాలలో అలంకరించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. ఇది మానవుడికి భగవంతునిపై ఉన్న నవవిధ భక్తి మార్గాలను సూచిస్తుంది. మన పూర్వీకులు నిర్ణయించిన ప్రతి సంప్రదాయం వెనుక ప్రకృతిని కాపాడే, మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విజ్ఞానం ఉంది. వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఈ పండుగలో ఎంతో ఆంతర్యం దాగి ఉంది. పూర్వకాలంలో కేవలం నదీ తీరాల నుంచి తెచ్చిన శుద్ధమైన నల్లమట్టి లేదా బంకమట్టితోనే విగ్రహాలను చేసేవారు. వర్షాకాలంలో నదులు, చెరువులు కొత్త నీటితో నిండి బురదగా మారతాయి. ఆ సమయంలో ఒడ్డున ఉన్న మట్టిని తీయడం వల్ల జలాశయాల పూడిక తీత సహజంగా జరుగుతుంది. నిమజ్జనం చేసినప్పుడు ఈ మట్టి తిరిగి నీటిలో కలిసిపోయి నదీ గర్భాన్ని సారవంతం చేస్తుంది. వినాయక చవితి పూజలో 21 రకాల ఆకులు, ఏకవింశతి పత్రి ఉపయోగిస్తాం. వర్షాకాలం అనేది క్రిమికీటకాలు పెరిగి వ్యాధులు, బాధలు ఎక్కువగా వ్యాపించే సమయం. పూజ కోసం ఈ 21 రకాల ఔషధ మూలికలను అడవుల నుండి, ప్రకృతి నుండి సేకరించి ఇంట్లో ఉంచడం వల్ల వాటి నుండి వచ్చే గాలి ఇల్లంతటా వ్యాపించి గాలి శుద్ధి జరుగుతుంది. ఈ ఆకులలోని యాంటీవైరల్, యాంటీబాక్టీరియల్ గుణాలు ఇంట్లో ఉన్న సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. పూజ పూర్తయిపోయిన తర్వాత 21 రకాల ఔషధ పత్రాలను మట్టి వినాయకుణ్ణి తీసుకువెళ్లి చెరువులో లేదా నదులలో నిమజ్జనం చేస్తారు. ఈ ఔషధ గుణాలు ఉన్న ఆకులు నీటిలో నానడం వల్ల నీటిలో ఉండే హానికరమైన బాక్టీరియా చనిపోతుంది. నీరు శుద్ధి చేయబడి జలచరాలకు మేలు జరుగుతుంది. ఆ నీటిని తాగే పశువులకు, మనుషులకు ఆరోగ్యం చేకూరుతుంది.

అంతేకాదు, వినాయకుడికి సమర్పించే నైవేద్యాలలోనూ ఎంతో ఆరోగ్య రహస్యం దాగి ఉంది. వినాయకుడికి పెట్టే కుడుములు, ఉండ్రాళ్లు, జిల్లేడుకాయలు వంటి నైవేద్యాలను ఆవిరిపై ఉడికిస్తారు. అలాగే వీటిలో బెల్లం, నువ్వులు, బియ్యపిండి, శనగపప్పు ఎక్కువగా ఉపయోగిస్తారు. వర్షాకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. ఆవిరిపై ఉడికించిన ఆహారం చాలా తేలికగా జీర్ణమవుతుంది. బెల్లం రోగనిరోధక శక్తిని పెంచితే, నువ్వులు వర్షాకాలపు చల్లదనానికి శరీరానికి కావలసిన

ఆనందాన్ని అందిస్తాయి. ఈ పండుగ రోజు ఇంటి గుమ్మాలకు కట్టే మామిడాకులు, వేపాకులు, తోరణాలు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అలాగే గణేశుడి మంత్రోచ్చారణలు మనసుకు ప్రశాంతతను ఇచ్చి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ విధంగా వినాయక నవరాత్రులు అనేవి కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు, అది ప్రకృతిని ఆరాధిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజాన్ని ఒకటిగా చేసే ఒక అద్భుతమైన లైఫ్ సైన్స్.

గణేశుడి యొక్క 32 రూపాల్లో ప్రతి ఒక్కటి గణేశుని దైవిక స్వరూపంలోని ఒక ప్రత్యేక గుణాన్ని, శక్తిని లేదా తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. రూపం, రంగు, చేతుల సంఖ్య, ఆయుధాలు, ధరించిన వస్తువులు, భంగిమ, వాహనం వంటి ప్రతిమా లక్షణాల ద్వారా ఒక్కో రూపానికి ఒక్కో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావం వ్యక్తమవుతుంది. బాలుడి అమాయకత్వం నుంచి యోగి ఏకాగ్రత వరకు, భక్తి నుంచి ధైర్యం వరకు, సంపద నుంచి విఘ్నాల నివారణ వరకు గణేశుని 32 రూపాలు మానవ జీవితంలోని అనేక పార్శ్వాలను ప్రతిబింబిస్తాయి. గణేశుడి 32 రూపాలు ఇవే. బాలగణపతి చిన్నారి రూపంలో దర్శనమిస్తాడు. సాధారణంగా బంగారు ఛాయతో చేతుల్లో అరటి, మామిడి, చెరకు, పనస వంటి ఫలాలను ధరించినట్లు వర్ణిస్తారు. ఈ రూపం సమృద్ధి, సంతానోత్పత్తి, ఆనందం, జీవితంలోనే స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు. తరుణ గణపతి యవ్వన స్వరూపమైన తరుణ గణపతి ఎరుపు రంగులో 8 చేతులతో దర్శనమిస్తాడు. ఈ రూపం శక్తి, ఉత్సాహం, ధైర్యం, ఎదుగుదల, కార్యసాధన వంటి లక్షణాలను సూచిస్తుంది. భక్తి గణపతి పౌర్ణమి చంద్రుల్లా ప్రకాశించే భక్తి గణపతి చేతుల్లో పండ్లు, పాయసం వంటి నైవేద్యాలు కనిపిస్తాయి. ఈ రూపం నిష్కల్మషమైన భక్తి, ప్రేమ, పవిత్రత, దైవానికి సంపూర్ణ శరణాగతికి ప్రతీకగా సూచిస్తుంది. వీరగణపతి అనేక ఆయుధాలను ధరించిన వీరగణపతి యోధుడి స్వరూపాన్ని ప్రతిబింబిస్తాడు. ఈ రూపం శౌర్యం, సంకల్పబలం, ధైర్యం, ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలో అనే శక్తిని సూచిస్తుంది. శక్తి గణపతి తన శక్తితో కలిసి ఆసీనుడై ఉండే శక్తి గణపతి రూపం దైవిక శక్తుల సమతుల్యతకు ప్రతీక. రక్షణ, గృహశ్రేయస్సు, శక్తి, సౌభాగ్యం ఈ రూపంతో అనుసంధానించబడతాయి. ద్విజగణపతి 4 తలలతో దర్శనమిచ్చే ద్విజగణపతి చేతుల్లో గ్రంథాలు, జపమాల వంటి జ్ఞానానికి సంబంధించిన చిహ్నాలు ఉంటాయి. ఈ రూపం విద్య, జ్ఞానం, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక సాధనకు ప్రతీక.

గణపతి బంగారు పసుపు వర్ణంలో దర్శనమిచ్చే సిద్ధి గణపతి విజయం ప్రావీణ్యం కృషికి లభించే ఫలితం కార్యసిద్ధిని సూచిస్తాడు. ఉచ్ఛిష్ట గణపతి శక్తితో కలిసి ఆసీనుడై ఉండే ఈ ఆరు చేతుల గణపతి రూపం ప్రత్యేకమైన తాంత్రిక సాంప్రదాయాలలో అనుసంధానించబడుతుంది. ఇది ఆధ్యాత్మిక ప్రవర్తన సాధన పవిత్రతకు సంబంధించిన అంతర్గత తత్వాన్ని సూచిస్తుంది. విఘ్న గణపతి విఘ్నాలను అధిగమించే శక్తికి ప్రతీకగా విఘ్న గణపతిని భావిస్తారు. అలంకారాలు దైవిక ఆయుధాలతో దర్శనమిచ్చే ఈ రూపం అడ్డంకులను తొలగించి విజయ మార్గాన్ని సుగమం చేసే శక్తిని సూచిస్తుంది. క్షిప్ర గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే స్వరూపంగా క్షిప్ర

గణపతిని ఆరాధిస్తారు. ఈ రూపం త్వరిత కృప, ఆశీర్వాదం, నిజాయితీతో కూడిన కోరికల నెరవేర్పుకు ప్రతీకగా భావిస్తారు. హేరంబు గణపతి 5 ముఖాలతో సింహవాహనంపై దర్శనమిచ్చే హేరంబ గణపతి బలహీనులకు రక్షకుడిగా భావించబడతాడు. ఈ రూపం నిర్భయతత్వం, రక్షణ, కరుణతో కూడిన శక్తికి ప్రతీకగా సూచిస్తారు. మరో రూపం లక్ష్మీ గణపతి. లక్ష్మీదేవి తత్వంతో అనుసంధానమైన ఈ రూపం సంపద, శ్రేయస్సు, జ్ఞానం, విజయం, శుభాభివృద్దిని సూచిస్తుంది. భౌతిక సంపదతో పాటు జ్ఞానం, సద్బుద్ది కూడా దైవిక సంపదలేననే భావనను ఈ రూపం గుర్తు చేస్తుంది. మరో రూపం మహాగణపతి. ఎరుపు వర్ణంలో 3 కన్నులతో శక్తితో కూడిన మహాగణపతి అత్యంత వైభవోపేతమైన స్వరూపంగా వర్ణించబడతాడు. ఆయన రూపం అపారమైన దైవిక శక్తి, శ్రేయస్సు, ఉన్నత చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుంది. విజయ గణపతి. ఎలుక వాహనంపై దర్శనమిచ్చే విజయ గణపతి చేతిలో మామిడి పండు వంటి చిహ్నాలు ఉంటాయి. ఈ రూపం విజయం, పురోగతి, ప్రయత్నాల్లో జయం, కష్టాలను అధిగమించే శక్తిని సూచిస్తుంది. నృత్య గణపతి. ఆనందంగా నృత్యం చేస్తున్న నృత్య గణపతి సృజనాత్మకకు ప్రతిరూపం. ఈ రూపం ఆనందం, కళ, సృజనాత్మకత, చురుకుదనం, జీవితాన్ని ఉత్సాహంగా ఆస్వాదించే తత్వాన్ని సూచిస్తుంది. ఊర్ధ్వ గణపతి. శక్తితో కలిసి ఆసీనుడై వ్యవసాయం, పుష్పాలకు సంబంధించిన చిహ్నాలను ధరించి ఊర్ధ్వ గణపతి ఎదుగుదల, ఉన్నత లక్ష్యాలు, చైతన్య వికాసం, ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీకగా నిలుస్తుంది ఈ రూపం. మరో రూపం ఏకాక్షర గణపతి. గం అనే గణేష బీజాక్షరంతో అనుసంధానమైన ఈ రూపం మంత్రశక్తికి ప్రతీక. 3 కన్నులతో దర్శనమిచ్చే ఏకాక్షర గణపతి ఏకాగ్రత, మంత్ర సాధన, పవిత్ర ధ్వని, అంతర్ముఖ చైతన్యాన్ని సూచిస్తుంది. మరో రూపం వరద గణపతి. వరాలను ప్రసాదించే స్వరూపమే వరద గణపతి. రత్నాలతో కూడిన పాత్రను ధరించి అనుగ్రహ హస్తంతో దర్శనమిచ్చే ఈ రూపం ధాతృత్వం, కరుణ, జ్ఞానం, కోరికల పరిపూర్ణతకు ప్రతీకగా నిలుస్తోంది. త్రయాక్షర గణపతి. ఓం అనే పవిత్ర ధ్వనితో అనుసంధానమైన త్రయాక్షర గణపతి సృష్టి, పవిత్ర నాదం, విశ్వ ఐక్యత, పరమ చైతన్యానికి ప్రతీకగా దర్శనమిస్తుంది. క్షిప్రప్రసాద గణపతి. త్వరగా ప్రసాదించే అనుగ్రహానికి ప్రతీకగా క్షిప్రప్రసాద గణపతిని భావిస్తారు. తామర, కల్పవృక్షం వంటి చిహ్నాలతో కనిపించే ఈ రూపం శీఘ్ర కృప, ఆధ్యాత్మిక ఫలితం, కోరికల నెరవేర్పును సూచిస్తుంది.

రూపం హరిద్ర గణపతి. రాజ టీవీతో దర్శనమిచ్చే హరిద్ర గణపతి శుభప్రదమైన స్వరూపంగా భావిస్తారు. ఈ రూపం మంగళం, శ్రేయస్సు, రక్షణ, అభివృద్ధికి ప్రతీక. ఏకదంత గణపతి. ఒకే దంతంతో దర్శనమిచ్చే ఏకదంత గణపతి చేతుల్లో గొడ్డలి, జపమాల, లడ్డు, విరిగిన దంతం వంటి చిహ్నాలను కలిగి ఉంటాడు. ఆయన రూపం జ్ఞానం, త్యాగం, అహంకార నిర్మూలన, అజ్ఞానాన్ని తొలగించడం వంటి తత్వాలను తెలియజేస్తుంది. మరో రూపం సృష్టి గణపతి. ఎలుక వాహనంపై దర్శనమిచ్చే సృష్టి గణపతి చేతుల్లో ఫలాలు, ఇతర దైవిక చిహ్నాలు ఉంటాయి. ఈ రూపం సృష్టి శక్తి, సృజనాత్మకత, ఫలవంతమైన కర్మ, సంకల్పాల సాకారంకు ప్రతీక. ఉద్దండ గణపతి. పది చేతులతో అనేక దైవిక ఆయుధాలను ధరించే ఉద్దండ గణపతి ధర్మ పరిరక్షకుడుగా భావించబడతాడు. ఈ రూపం క్రమశిక్షణ, ధర్మం, సత్కర్మ, అధర్మంపై విజయాన్ని సూచిస్తుంది. రుణమోచన గణపతి. పేరులో ఉన్నట్లుగానే రుణమోచన అంటే బంధనాల నుంచి విముక్తి. ఈ రూపం భౌతిక రుణాలతో పాటు మనిషి లోపల నుంచి బాధించే భారాలు, అపరాధ భావం, బంధాలు, పరిమితుల నుంచి విముక్తిని సూచించే ఆధ్యాత్మిక తత్వంగా భావించబడుతుంది.

గణపతి. రుద్రాక్షమాల, గొడ్డలి, దంతం, రత్నపాత్ర వంటి చిహ్నాలతో దర్శనమిచ్చే ఈ దుండి గణపతి ఆధ్యాత్మిక అన్వేషణ, జ్ఞాన సాధన, నిష్కలమైన భక్తికి ప్రతీకగా సూచిస్తారు. ద్విముఖ గణపతి. రెండు ముఖాలతో దర్శనమిచ్చే ద్విముఖ గణపతి ఒకేసారి విభిన్న దిశలను చూడగల సామర్థ్యాన్ని సూచిస్తాడు. ఈ రూపం విస్తృత దృష్టి, వివేకం, పరిస్థితులను అనేక కోణాల్లో అర్థం చేసుకునే జ్ఞానానికి ప్రతీక. త్రిముఖ గణపతి. మూడు ముఖాలతో బంగారు పద్మంపై ఆసీనుడై దర్శనమిచ్చే త్రిముఖ గణపతి జ్ఞానం, చైతన్యం, రక్షణ, ఆధ్యాత్మిక సమతుల్యతను సూచిస్తాడు. సింహ గణపతి. సింహంతో అనుసంధానమైన ఈ గణపతి రూపం బలం, ధైర్యం, నిర్భయత్వం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. సృజనాత్మకత, శ్రేయస్సుతో కూడిన శక్తిని కూడా ఈ రూపం సూచిస్తుందని భావిస్తారు. మరో రూపం యోగ గణపతి. జ్ఞానంలో, మంత్రజపంలో లీనమై యోగ గణపతి అంతర్ముఖ సాధనకు ప్రతిరూపం. ఈ రూపం ఏకాగ్రత, మనో నిగ్రహం, క్రమశిక్షణ, అంతర్గత ప్రశాంతత, ఆధ్యాత్మిక సాధనను సూచిస్తుంది.

మరో రూపం దుర్గా గణపతి. అనేక ఆయుధాలు విజయ పతాకంతో దర్శనమిచ్చే దుర్గా గణపతి అజేయ శక్తికి ప్రతీక. ఈ రూపం ధైర్యం, రక్షణ, ప్రతికూలతలపై విజయం, చీకటిపై వెలుగు సాధించే శక్తిని సూచిస్తుంది. ఆఖరిగా సంకటహర గణపతి. భక్తుల కష్టాలను తొలగించే స్వరూపమే సంకటహర గణపతి. ఎర్ర తామరపై ఆసీనుడై అనుగ్రహ భంగిమలో దర్శనమిచ్చే ఈ రూపం దుఃఖ నివారణ, ఆశ, మానసిక ప్రశాంతత, శ్రేయస్సు, పునరుద్ధరణకు ప్రతీకగా భావిస్తారు. గణపతి యొక్క ఈ 32 రూపాలను కేవలం విభిన్న విగ్రహాలుగా చూడడం కంటే వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని భక్తి సంప్రదాయం సూచిస్తుంది. మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానం అవసరమవుతుంది. మరొక సందర్భంలో ధైర్యం కావాలి. ఇంకొక సందర్భంలో భక్తి, సహనం, క్రమశిక్షణ లేదా అడ్డంకులను అధిగమించే శక్తి అవసరం కావచ్చు. గణేశుడి 32 రూపాలు ఈ విభిన్న మానవ అవసరాలకు, అంతర్గత గుణాలకు ప్రతీకాత్మకంగా నిలుస్తాయి. ఆయన చేతిలోని ఆయుధాలు చెడును, అడ్డంకులను ఎదుర్కొనే శక్తిని సూచిస్తే పండ్లు, రత్నాలు వంటి వస్తువులు సమృద్ది, శ్రేయస్సును సూచిస్తాయి. జపమాల ఆధ్యాత్మిక సాధన, ఏకాగ్రతకు సంకేతం. వాహనం, భంగిమ, ముఖాల సంఖ్య, రంగు వంటి ప్రతి అంశం ఆయా రూపాల ప్రత్యేక తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ 32 రూపాలు ఒక దైవతత్వం. బాలగణపతిలో కనిపించే అమాయకత్వం నుంచి యోగ గణపతిలోని అంతర్ముఖ సాధన వరకు, వీరగణపతిలోని ధైర్యం నుంచి సంకటహర గణపతిలోని కరుణ వరకు గణపతి 32 రూపాలు మానవ జీవితంలోని అనేక భావోద్వేగాలు, శక్తులు, ఆధ్యాత్మిక లక్ష్యాలను ప్రతిబింబిస్తాయి. అందుకే గణేశుడి 32 రూపాల సాంప్రదాయం కేవలం ప్రతిమా శాస్త్రానికి సంబంధించింది మాత్రమే కాదు, జ్ఞానం, భక్తి, ధైర్యం, శ్రేయస్సు, రక్షణ, క్రమశిక్షణ, విజయం, విముక్తి వంటి జీవన విలువలను గుర్తుచేసే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కూడా. విజ్ఞానాన్ని తొలగించి బుద్ధిని ప్రసాదించి సత్పదంలో నడిపించే గణపతి తత్వాన్ని ఈ 32 రూపాలు మనకు విభిన్నమైన కోణాల్లో పరిచయం చేస్తాయి. అందుకే ఒక్క రూపం అనేక తత్వాలు, అనేక భావన గణేశ ఆరాధనలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్థానాన్ని కలిగి ఉంటాయి.

1892లో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ వారిపై భారత స్వాతంత్ర్యోద్యమం మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు. దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు మొదటిసారిగా ప్రారంభించి సాధించాడు. భారతీయుల పూజా మందిరాల్లో జరిగే గణేష పూజకు సామూహికమైన, సామాజికమైన, సార్వజనీయమైన ప్రాధాన్యత అందించడంలో అతను చేసిన కృషి అనన్య సామాన్యం.

ఉత్సవంలో ఆంతర్యం ప్రకృతి ఆరాధనే. ఒకప్పుడు చెరువుల్లో పూడిక తీసిన మట్టితో విగ్రహాలు చేసేవారు. ఔషధ గుణాలున్న పత్రాలు ఏరికోరి తెచ్చి వినాయకుణ్ణి పూజించేవారు.

పత్రాలన్నీ చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా వాటిలోని ఔషధాలు కొత్తగా వచ్చిన నీటికి ఔషధ శక్తిని ఇచ్చేవి. ఇప్పుడు రసాయనాలతో రంగులద్దిన భారీ విగ్రహాలను నిమజ్జనం చేసి నీటి కాలుష్యాన్ని పెంచేస్తున్నాం. మారాల్సిన తరుణం ఇదే. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నిలబడాల్సిన సమయం ఇదే. ఈ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురవుతాయని గాబరా పడవద్దు. అన్ని విఘ్నాలను హరించే విజయ వినాయకుడి పూజతో ఓ సత్కార్యానికి పూనుకుంటున్నాం. వాటి సంగతి ఆయనే చూసుకుంటాడని విశ్వసిద్దాం. మనం మాత్రం మట్టి గణపతిని మనసారా పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. వినాయక చవితి పండుగ అసలు లక్ష్యాన్ని నెరవేరుద్దాం.

మరింతవరకు మధుమంజరి కార్యక్రమంలో విఘ్నేశ్వర నవరాత్రి వైభవం చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి దేవులపల్లి సౌజన్యం.

0: సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కథకుణ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్ర గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా సీతాకోకచిలుక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం చేసిన యువల గీతం. వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: కార్యక్రమం తర్వాత నచ్చాపులే ఈ చిత్రం కోసం గీతా మాదిరి పాడిన పాట.

కార్యక్రమం తర్వాత నీడలేని ఆడది ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం.

శ్రోతులు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందిస్తున్న మీరు అడినేస్తాం తులసి రామరాజు. ఇప్పటికి ముందు నాగమల్లి ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం రాజన్ నాగేంద్ర.

కార్యక్రమంలో చివరిగా అల్లారి బావ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసీలో పాడిన యువల గీతం. వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు రాజన్ నాగేంద్ర.

0: ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కథకళ కేంద్రం. ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వింటారు. వీరయ్య బృందం ఆలపించిన జానపద గేయాలు వినండి. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందించిన జానపద గేయాలు విన్నారు. జానపద గేయాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కథకుడు కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అంతవరకు విరామ సంగీతం.

0: And maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important moment because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
1: National Engineers Day is being observed today. Prime Minister Narendra Modi shared a video in which he highlighted the role of engineers in turning ideas and aspirations into tangible achievements and described them as karma yogis working towards the progress of the country. Mr. Visveswaraya is renowned for his pioneering contributions to engineering, who transformed the country's infrastructure through innovative designs, visionary planning and practical solutions that combined technical excellence with social impact. In men's cricket, India will take on Afghanistan in the second T20 international at the Arun Jaitley Stadium in Delhi at 7:30 this evening. India lead the three-match series 1-0 after a convincing 7-wicket win in the opening match on Sunday. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
4: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
4: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
4: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజ్ ఫలక్నామా ప్యాలెస్ లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ను కలిసి డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ గ్లోబల్ సదస్సుకు ఆహ్వానించారు. బీజేపీ మహిళా మోర్చా బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ఈరోజు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని మంత్రి ఆరోపించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆధునిక బస్ టెర్మినల్స్ ను నిర్మించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీ నేతలకు అవినీతి నిలయాలుగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాకుమారుడు హిస్ హైనస్ ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ని లోక్భవన్లో సత్కరించారు. స్వర్గీయ ఆగాఖాన్ 4 సేవలను స్మరించుకుంటూ ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ అందిస్తున్న సేవలను గవర్నర్ ప్రశంసించారు. ముఖ్యంగా కుతుబ్షాహీ కాంప్లెక్స్ జీర్ణోద్దరణ, ఆగాఖాన్ అకాడమీ సేవలను కొనియాడారు. తెలంగాణలో సమగ్ర అభివృద్ది కోసం విద్య, వైద్యం, పట్టణాభివృద్ది రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. తాజ్ ఫలక్నామా ప్యాలెస్ లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించారు. స్వర్గీయ ఆగాఖాన్ 4 మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి వంటి చారిత్రక కట్టడాల పునరుద్దరణకు ఆగాఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని కోరడంతో పాటు ఫ్యూచర్ సిటీలో ఆగాఖాన్ యూనివర్సిటీ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం నుండి అసెంబ్లీ వరకు నిర్వహించిన బీజేపీ మహిళా మోర్చా బైక్ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులర్పించారు. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించట్లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే హైదరాబాద్ విమోచన దినోత్సవానికి ఉపరాష్టపతి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు గాజుల రామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో ఆధునిక బస్ టెర్మినల్స్ నిర్మించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సుదూర అంతర్రాష్ట ప్రైవేటు బస్సులను ఈ వెలుపలి కేంద్రాలకే పరిమితం చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ సర్వీసులతో అనుసంధానిస్తూ 2200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్పీఏ పీఆర్ఓలపై జరిగిన దాడిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన ఇది ఎంత

0: అవమానకరమైన సంఘటన అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులను, సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పన్నిన కుట్రగా ఆరోపించారు. చీకటి గదిలో విచారణ పేరుతో కేటీఆర్ పీఏ పీఆర్ఓలపై ముసుగు ధరించిన వ్యక్తులు దాడికి పాల్పడి వేధించారని తెలిపారు. రాష్టంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శిస్తూ బీఆర్ఎస్ ఫిర్యాదులపై తక్షణమే సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్టాలు ఆ పార్టీకి, నేతలకు అవినీతి నిలయాలుగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యల వెనుక ఎంతో అవినీతి దాగి ఉందన్నారు. కర్ణాటక, ఉత్తరాఖండ్లలో చోటు చేసుకున్న కుంభకోణాలతో పాటు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భూ కుంభకోణాలు సాగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజలను విడదీస్తూ దోచుకుంటోందని ఆరోపిస్తూ వారి అబద్దపు రాజకీయాలను తీవ్రంగా ఖండించారు. ఈ అవినీతిపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు, ప్రొఫెసర్ జి లక్ష్మణ్ రచించిన సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట ఉద్యమంలో మేధావులు, విద్యార్థులు పోషించిన కీలక పాత్రను ఆయన కొనియాడారు. 1947 ఆగస్టు 15 తర్వాత కూడా తెలంగాణ ప్రాంతం నైజాం పాలనలోనే ఉండిపోయిందని గుర్తు చేశారు. విమోచన చరిత్రను, నాటి త్యాగాలను యువతరానికి తెలియచేయాలని ఈ పుస్తకం వారికి ఎంతో మార్గదర్శకంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. సెప్టెంబర్ 17 హైదరాబాద్ రాష్ట విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అలై బలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర్ రావులతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇచ్చిన మాటను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. టీపీసీసీ అధ్యకుడిగా మహేష్ కుమార్ గౌడ్ తన 2 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్థిరత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమన్వయం, క్షేత్రస్థాయి విస్తరణను గురించి వివరించారు. కులగణన ద్వారా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. గురుకుల పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్య, పోషకాహారం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెస్ ఛార్జీలను 40% పెంచడంతో పాటు 10,000 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు జాతీయ ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన గిరిజనుల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ ధరణి, భూభారతి పేరుతో భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
1: మంచిర్యాల జిల్లాలో దాదాపు 10,000 ఎకరాలకు 22 పడిపోతాను. ఒక సర్వే నంబర్, ఒక చిన్న గవర్నమెంట్ భూమి, ఆ సర్వే నంబర్ లో 100 500 ఎకరాలు 22 పడిపోతాను.
0: విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ రోజు ముధోల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు విద్యార్థులకు అన్ని పూటలా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి ఏర్పాట్లు చేయాలని అన్నారు. విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. ప్రజాబాటలో భాగంగా కల్వకుర్తిలో పర్యటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం, గురువారం ప్రజాబాట కార్యక్రమం చేపట్టి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా పరిష్కారం చేసేందుకు యంత్రాంగం అందుబాటులో ఉంటుందన్నారు.
2: ప్రజల కాడికి వెళ్లి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని లోకల్లో ఇమ్మీడియట్ గా సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ప్రజాపాట అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇటు పరిస్థితుల్లోనూ కన్వర్లకు నాణ్యమైన సప్లై ఇవ్వాల ఉద్దేశంతోనే ఈ ప్రజాపాట కార్యక్రమం పెట్టడం జరిగింది.
0: విద్యార్థుల్లో దృష్టి లోపాలను ముందుగానే గుర్తించేందుకు పాఠశాలల్లో నేత్ర పరీక్షలు చేపట్టామని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు. సెప్టెంబర్ 17 నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం

0: గ్రామంలో రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో భూముల వివరాలు సేకరించాలని, పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తనిఖీ చేశారు. దుమ్మగూడెం మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ది పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. మంచిర్యాల జిల్లా గుడిపేటలో జరిగే యువ ఆపద మిత్ర విపత్తు నిర్వహణ శిక్షణ కోసం శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి 120 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎంపికయ్యారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్దిదారునికి చేరేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని వరంగల్ ఎంపీ, జనగామ జిల్లా అభివృద్ది దిశ కమిటీ చైర్పర్సన్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం. అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: నవదిల్ల్యా ప్రతిపాదితం యత్ ఖాతి ప్రదేశే వాణిజ్యిక పోతానాం సాముద్రిక యాత్రిణాం నాగరికాణాం తథా నాగరిక మూల సంరచనాయాః లక్ష్యీకరణం భారతాయ అస్వీకార్యమస్తి. రక్షామంత్రి రాజనాథ సింహః రక్షాక్షేత్రే ఆత్మనిర్భర్తాం ప్రాప్తుం సశస్త్ర బలానాం రక్షానుసంధాన వికాస సంఘటన సంస్థాయాః తథా ఉద్యోగ జగతః మధ్యే అధిక సహకారస్య ఆహ్వానం కృతవాన్. ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, హిమాచల ప్రదేశ, హర్యాణా, రాజస్థాన్, దిల్లీ చేత్యేతేషాం ముఖ్యమంత్రిభిః యమునానద్యాః పునరుద్ధారాయ కిషౌ బహు ఉద్దేశీయ బంధ పరియోజనా సంబద్ధే సంధౌ హస్తాక్షరాణి కృతాని. అమెరికాయాః న్యాయాలయేన వైదేశిక ఛాత్రాణాం వార్తాహరాణాం చ కృతే ట్రంప్ ప్రశాసనేన నిర్ధారితేషు నూతన పారగమనానుమతిపత్ర నియమేషు ప్రతిబంధ స్థాపితః. అపి చ పురుష క్రికెట్ క్రీడాయాం భారతం అద్య సాయం నవదిల్ల్యాం అఫ్ఘానిస్తానం విరుద్ధ్య ద్వితీయాయాం వింశతి ప్రతివింశతి అంతారాష్ట్రీయ స్పర్ధాయాం క్రీడిష్యతి. అథ వార్తాః విస్తరేణ. నవదిల్ల్యాం ఆయోజితస్య 18తమస్య బ్రిక్స్ శిఖర సమ్మేళనే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా చీనదేశస్య రాష్ట్రపతినా సహ వార్తాలాపః కృతః ఇతి విదేశమంత్రాలయేన సంసూచితం. నవదిల్ల్యాం సాప్తాహిక వార్తాహర సమ్మేళనస్య సమయే మంత్రాలయస్య ప్రవక్తారణ ధీరజాయ సవాలః అవదత్ యత్ తయోః వార్తాలాపస్య సమయే ప్రధానమంత్రి సబలం ప్రతిపాదితవాన్ యత్ ఉభౌ పక్షౌ పరస్పరం మూల చింతా విషయే సంవేదనశీలతాం దర్శయితవ్యం. ఓమానస్య తట సమీపే వాణిజ్యిక పోతస్య ఎంటీఎల్ గయ్యా ఇత్యస్య ఉపరి కృతే ఆక్రమణ సంబంధి ప్రశ్నస్య ఉత్తరం దదన్ శ్రీ జయశవాలః ఉక్తవాన్ యత్ అస్మిన్ ప్రదేశే వాణిజ్యిక పోతానాం సముద్రీయ కర్మకరాణాం నాగరికాణాం తథా నాగరిక మూల సంరచనాయాః లక్ష్యీకరణం భారతాయ అస్వీకార్యమస్తి. పాకిస్తాన ద్వారా జైషే మొహమ్మద్ సంఘటనస్య ప్రముఖాయ మసూద్ అజహర్ ఇత్యస్మై పాకిస్తానస్య 70 లక్ష రూప్యకాణాం పారితోషికస్య ఘోషణా సంబంధి ప్రశ్నస్య ఉత్తరం దదన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తారణ ధీరజాయ సవాలః ఉక్తవాన్ యత్ పాకిస్తానస్య ఏతాదృశాని కౌశలాని జనవంచనాయాశ్చ ప్రయత్నాః నూతనాః న సంతి. భారతం పూర్వమపి ఏతాదృశాన్ ప్రయత్నాన్ దృష్టవానస్తి. శ్రీజాయ సవాలః ఉక్తవాన్ యత్ పాకిస్తానం కేవలం ఘోషణాః న కృత్వా దృఢకార్యాణి కుర్యాత్ యతః ఏతాదృశ్యః ఘోషణాః అంతతః నిష్ఫలాః ఏవ భవయంతి. రక్షామంత్రి రాజనాథ సింహః అద్య ఉక్తవాన్ యత్ భారతం రక్షాక్షేత్రే ఆయాతేషు ఆశ్రితం న భవేత్ అపితు ఆత్మనిర్భరతా దిశి అగ్రే గచ్చేద్ ఇతి సునిశ్చేతుం ప్రశాసనేన వివిధాః ఉపాయాః కృతాః సంతి. సహ బలం దత్తవాన్ యత్ रक्षाबलानां अनुसंधान विकास संस्थानां तथा उद्योग जगतः मध्ये निर्बाध सहकारेण आत्मनिर्भरता

ణస్య సాంస్కృతిక సంరక్షణస్య రాష్ట్రైక్యస్య చ మహత్వపూర్ణం మాధ్యమ రూపేణ వికసితమస్తి. ఉపగ్రహ మాధ్యమేన తథా డిటిఎచ్ ఇతి సేవాభిః చ ఇదం దేశస్య ప్రాయః 100% జనసమూహం ఉపగచ్చతి. అమెరికాయాః న్యాయాలయేన వైదేశిక ఛాత్రాణాం వార్తాహరాణాం చ కృతే ట్రంప్ ప్రశాసనేన నిర్ధారితేషు నూతన పారగమనానుమతిపత్ర నియమేషు ప్రతిబంధః స్థాపితః. భారతస్య మహాన్ అభియంతృషు అన్యతమస్య భారతరత్నస్య మోక్షగుండం విశ్వేశ్వరయ్యవర్యస్య జన్మదివసస్యోపలక్ష్యే అద్య రాష్ట్రియ అభియంతృదివసః ఆచర్యతే. విశ్వేశ్వరయ్యవర్యస్య యోగదానస్య స్మరణార్థం రాష్ట్రస్య వికాసే అభియంతృణాం భూమికాయాః సమ్మానార్థం చ ప్రతివర్షం సితంబర మాసస్య 15 దినాంకే అయం దివసః ఆచర్యతే. పురుష క్రికెట్ క్రీడాయాం అద్య సాయంకాలే 7:30 దిల్ల్యాః అరుణ జైట్లీ క్రీడాంగణే ద్వితీయాయాం 20-20 అంతారాష్ట్రియ క్రీడాయాం భారతం అఫ్గానిస్తానదలం సమ్ముఖీకరిష్యతి ఇతి వార్తాః.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు ఈ విధంగానే. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రబీ ఎరువుల యాజమాన్యం గురించి వరంగల్ అగ్రికల్చర్ కాలేజీ సాయిల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ టి జయగారితో శ్రీజయగారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుక్య. 7:45 వికసిత్ భారత్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కేండేరల హరి. 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలు. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెదశేషవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 10:00 హరికథ ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే ప్రసారాలని కొన్ని ముఖ్యాంశాలు. ఇప్పుడు రేపటి కార్యక్రమాలు చూద్దాం. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కేఈ స్థలసాయి. 6:35 రైతు సమాచారంలో పసుపులో ఆశించే తెగుళ్ల నివారణ గురించి తెలుసుకుంటారు. 6:40 ప్రసార వివరాలు. 6:45 ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు. 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఆరోగ్య కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో సొంత వైద్యం, దీర్ఘకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు ప్రసంగం. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం 10వ భాగం. ఈ కార్యక్రమంలో వడతి నాగమణి స్వీయ వచన కవితలు వింటారు. 8:00 సమాచార ప్రభాత్ హిందీ వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 చిత్రగీతాలు. 9:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేషవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 9:30 ఏక చిత్రగానం. 10:00 విఘ్న వినాయక ప్రత్యేక కార్యక్రమం. 10:30 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పూదోట. 11:30 చిత్రగీతాలు. రేపు మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీతం శీర్షికన పండిట్ డికే దత్తర్ గారి వయలిన్ వాదన వినవచ్చు. 12:30 హైదరాబాద్ నుండి తెలుగులో వార్తలు. 12:40 కార్మికుల కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ, ఓజోన్ సంరక్షణ ప్రసంగం. ఇంకా వినాయక

0: నాయకుడి పాటలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 1:20 చిత్రగీతాలు, 1:50 ఢిల్లీ కేంద్రం నుండి ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ న్యూస్, 2:15 దోపహార సమాచారం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 మహిళలు మహారాణులు ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 3:30 ఏకచిత్రం, 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ప్రసార వివరాలు, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో జనుము సాగులో రైతు అనుభవాలు పరిచే కార్యక్రమం, ఇంకా కాలేయానికి సంబంధించిన వ్యాధులు నివారణ, అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా హంసవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలు, 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలను ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 చిత్రగీతాలు, 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 10:45 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ వినవచ్చు. ఇవి రేపు ప్రసారం చేయే ప్రసారాలని కొన్ని ముఖ్యాంశాలు. ఈ పూట మరియు రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో క్లీన్ ఎనర్జీలో కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుంటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: ఆకాశవాణి యువవాణి యువజనుల కార్యక్రమం. యువతకు బాట, ఆకాశవాణి మాట.
7: హలో ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల కృత్రిమ మీద AI ప్రభావంతో అనేక రంగాల్లో ఉద్యోగాల స్వరూపం మారుతోంది. సంప్రదాయ నియామకాల కంటే కొత్త నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అదే సమయంలో భారత్లోని క్లీన్ ఎనర్జీ రంగంలో సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ నిల్వ, ఎలక్ట్రికల్ మొబిలిటీ వంటివి వేగంగా విస్తరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాల వల్ల ఈ రంగంలో రానున్న సంవత్సరాల్లో లక్షలాది ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. హెల్పర్, టెక్నీషియన్ నుంచి ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, పరిశోధకుడి వరకు విభిన్న స్థాయిల్లో కొలువులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో క్లీన్ ఎనర్జీ రంగంలో అవకాశాలు, అవసరమైన అర్హతలు, కీలక నైపుణ్యాలు, కెరీర్ మార్గాలు తెలుసుకుందాం. జాతీయ స్థాయిలో కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్, CEEW, నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్, NRDC సంస్థలు ఇటీవల సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం 2030 నాటికి క్లీన్ ఎనర్జీ రంగంలో 44 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. వీటిలో కేవలం ఒక్క సౌర విద్యుత్ రంగంలోనే 43% ఉద్యోగాల సృష్టి జరగనుందని నివేదిక స్పష్టం చేసింది. దీంతోపాటు

విండ్ ఎనర్జీ అంటే పవన విద్యుత్, బయో ఎనర్జీ, హైడ్రో పవర్ రంగాలు ఈ ఉద్యోగాలకు కేరాఫ్గా నిలవనున్నాయి. ఫలితంగా క్లీన్ ఎనర్జీ రంగం అతిపెద్ద రిక్రూటింగ్ సెక్టార్గా రికార్డు నమోదు చేసుకోనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా గణాంకాలను పరిశీలిస్తే గత 3 ఏళ్లలో ఈ రంగంలో 6.5 లక్షల కొత్త ఉద్యోగాలు లభించాయి. కారణాల విషయానికొస్తే కాలుష్య రహిత ఇంధన వనరులను వృద్ధి చేసేందుకు ఇటీవల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. క్లీన్ ఎనర్జీ రంగంలో భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలకు ఇదే ప్రధాన కారణంగా నిలుస్తోంది. సంప్రదాయ ఇంధన వనరులకు భిన్నంగా పునరుత్పాదక వనరులుగా పేరొందిన సోలార్ పవర్, విండ్ పవర్ల వ్యాప్తికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వీటిపై ప్రజల్లోనూ అవగాహన పెరుగుతోంది. రూఫ్టాప్ సోలార్ పవర్ ఏర్పాటు శరవేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా విండ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కూడా పెరుగుతోంది. క్లీన్ ఎనర్జీ రంగంలో మానవ వనరుల డిమాండ్, సప్లై మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. దీనికి ప్రధాన కారణం సంబంధిత స్కిల్స్ ఉన్నవారు అందుబాటులో లేకపోవడమే. ఉదాహరణకు క్లీన్ ఎనర్జీ సెక్టార్లో 60% ఉద్యోగాలకు హై స్కిల్స్ లేదా సెమీ స్కిల్స్ నైపుణ్యాలున్న వ్యక్తుల అవసరం ఉంది. ఇక ఉత్పత్తి విభాగంలో దాదాపు 80-90% మేర ఉద్యోగాలు హై స్కిల్ కేటగిరీలోనే ఉన్నాయి. వీటికి సంబంధిత విభాగాల్లో టెక్నికల్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎంతో అవసరం. దీనికి సంబంధించి సరైన అవగాహన లేక అవకాశాలను అందుకోలేకపోతున్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో జాబ్ ప్రొఫైల్స్ విషయానికొస్తే క్లీన్ ఎనర్జీ రంగంలో పలు జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ టెక్నీషియన్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో O&M ఇంజనీరింగ్, O&M సైట్ మేనేజర్, అసిస్టెంట్ సైట్ సర్వేయర్, సైట్ సర్వేయర్, ప్రాజెక్ట్ డిజైన్ మేనేజర్, అసెస్మెంట్ మేనేజర్, ప్లానింగ్ ఇంజనీర్, కన్స్ట్రక్షన్ ఇంజనీర్, ప్రొక్యూర్మెంట్ మేనేజర్, కన్స్ట్రక్షన్ టెక్నీషియన్, HSE ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఆపరేషన్స్ హెడ్, ప్రాజెక్ట్ హెడ్, ఇలాంటి ఎన్నో రకాల జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో వేతనాలు కూడా ఆకర్షణీయంగానే ఉంటున్నాయి. సైట్ సర్వేయర్లకు వార్షికంగా 5 లక్షల నుంచి 6 లక్షల వేతనం లభిస్తోంది. సైట్ మేనేజర్ ఇంజనీర్లకు 6 లక్షల నుంచి 8 లక్షల వరకు వార్షిక వేతనం అందుతోంది. ఆపరేషన్స్ హెడ్, బిజినెస్ హెడ్లకు సగటున 8 లక్షల వరకు వార్షిక వేతనం అందుతోంది. క్షేత్రస్థాయిలో టెక్నీషియన్ హెల్పర్లకైతే 3 లక్షల వరకు వార్షిక వేతనాన్ని సంస్థలు అందిస్తున్నాయి. క్లీన్ ఎనర్జీ రంగంలో ఉద్యోగాలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు ప్రస్తుతం పలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. IITలు సైతం సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. IIT కాన్పూర్లో సస్టైనబుల్ ఎనర్జీ టెక్నాలజీలో MTech ఆన్లైన్ ద్వారా ఈ కోర్సును అందుబాటులో ఉంది. అదేవిధంగా IIT హైదరాబాద్లో సస్టైనబుల్ ఇంజనీరింగ్, ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ వేస్ట్ రిసోర్స్ ఇంజనీర్ మేనేజ్మెంట్లలో MTech కోర్సుల్లో చేరే వీలుంది. IIT ఢిల్లీలో BTech ఎనర్జీ ఇంజనీరింగ్, MTech ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కోర్సులున్నాయి. IIT చెన్నైలో అయితే సస్టైనబుల్ ఎనర్జీ సైన్స్లో జాయింట్ MSc, IIT ఖరగ్పూర్లో ఎనర్జీ సైన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ విభాగాల్లో MTech కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. వీటితో పాటు పలు NITలు, ఇతర ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ కూడా గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన BTech, MTech కోర్సులను అందిస్తున్నాయి. అయితే BTech స్థాయిలో మాత్రం ఒక మైనర్ సబ్జెక్టుగా, PG స్థాయిలో ఫుల్ టైం కోర్సులుగా బోధన సాగిస్తున్నాయి. ఇక నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో స్కిల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ జాబ్స్ SCGJ కూడా జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ కోర్సులను అందిస్తోంది. అదేవిధంగా NPTEL లోనూ IIT, NIT ప్రొఫెసర్ల నేతృత్వంలో ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ, సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ టెక్నాలజీ వంటి పలు ప్రముఖ సంస్థలు సైతం స్కిల్ ట్రైనింగ్ కోర్సులు అందిస్తున్నాయి. క్లీన్ ఎనర్జీ సెక్టార్లో ఉద్యోగాలు సొంతం చేసుకునే విషయంలో BTech, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ల విద్యార్థులు ముందంజలో నిలిచే అవకాశం ఉంది. ఈ బ్రాంచ్ల విద్యార్థులకు కరికులంలో భాగంగా గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ ఎనర్జీ సబ్జెక్టులు బోధిస్తుండడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. దీంతో పాటు MBA విద్యార్థులు కూడా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ నిర్వహణలో ఆపరేషన్స్ అండ్ మేనేజ్

మేనేజ్మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తి చేసుకున్న వారికి సైతం ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం తాజాగా క్లీన్ ఎనర్జీ రంగంలోనూ అడుగు పెట్టింది. ముఖ్యంగా సోలార్, విండ్, గ్రిడ్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్లో ఏఐ వినియోగం పెరుగుతోంది. అదేవిధంగా టర్బైన్ డయాగ్నోస్టిక్స్, బయోగ్యాస్ ప్లాంట్ సిమ్యులేటర్, రిమోట్ మానిటరింగ్ వంటి కార్యకలాపాలకు రోబోటిక్స్ వంటి ఏఐ టూల్స్ ను వినియోగిస్తున్నారు. దీంతో ఏఐ నైపుణ్యాలుంటే ఈ రంగంలో మరింత ఉన్నత హోదాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎనర్జీ సిస్టమ్స్ విభాగంలో సాఫ్ట్వేర్ టూల్స్ ను ఉపయోగించే నైపుణ్యం ఉన్న వారికి అవకాశాలు మరింత విస్తృతమవుతున్నాయి. 2070 నాటికి నెట్ జీరో లక్ష్యంతో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై భారీ పెట్టుబడులు పెడుతున్నారు. సౌర పవన విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణ, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అమలు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుదల కారణంగా క్లీన్ ఎనర్జీకి పూర్తి డిమాండ్ పెరుగుతోంది. క్లీన్ ఎనర్జీకి సంబంధించి సౌర విద్యుత్ ప్లాంట్లు, విండ్ ఎనర్జీ కంపెనీలు, ఈవీ తయారీ సంస్థలు, బ్యాటరీ తయారీ పరిశ్రమలు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, ప్రభుత్వ విద్యుత్ సంస్థలు, ఈపీసీ కంపెనీల పరిశోధన, డిజైన్ కేంద్రాలలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. సోలార్ టెక్నీషియన్, విండ్ టర్బైన్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, సైట్ సూపర్వైజర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, ఓఎండ్ఎం ఇంజనీర్, ఎనర్జీ ఎనలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్ వంటి ఎన్నో జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ జాబ్ ప్రొఫైల్స్ గాను ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, సోలార్ టెక్నీషియన్ విభాగాల్లోనూ, డిప్లొమాలో ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగాల్లోనూ, బీటెక్ స్థాయిలో ఎలక్ట్రికల్ మెకానికల్, సివిల్, IEEE వంటి బ్రాంచ్లకు డిమాండ్ పెరుగుతోంది. MEMTECH లలో రెన్యూబుల్ ఎనర్జీ, ఎనర్జీ సిస్టమ్స్ లోనూ, ఇంకా సర్టిఫికేషన్ కోర్సులైన సోలార్, ఈవీ, బ్యాటరీ టెక్నాలజీ కోర్సులు చదివిన వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. నైపుణ్యాల పరంగా ఎలక్ట్రికల్ బేసిక్స్, సోలార్ డిజైన్ సాఫ్ట్వేర్, క్యాడ్, ఆటోక్యాడ్, డేటా ఎనాలిసిస్, టీమ్ వర్క్, సమస్య పరిష్కారం నైపుణ్యం తదితర నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా క్లీన్ ఎనర్జీ రంగంలో మంచి ఉద్యోగాలను కైవసం చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.

మీరు ఇంతవరకు యువం అనే యువజనుల కార్యక్రమం విన్నారు. యువం అనే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 6:50 వస్తుంది. మరికొద్ది క్షణంలో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అంతవరకు విరామ సంగీతాన్ని వినండి.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ, మందులు పిచికారీ ఏ విధంగా చేసుకోవాలి, ఉదాహరణకి వరి పంటలో ఏ విధంగా ఈ నియంత్రణ పిచికారీ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. భారతదేశంలో పండించే పంటలలో వరి మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట 2.3 మిలియన్ హెక్టార్లలో విస్తీర్ణం సాగు చేయబడుతుంది. దురదృష్టవశాత్తు వరి పంటను వివిధ రకాల చీడపీడలు ఆశించడం వలన చాలా ఆర్థిక నష్టానికి గురవుతుంది. ఈ నష్టాన్ని అరికట్టడానికి వ్యవసాయ రంగం వినూత్న పద్దతులను పాటించవలసి ఉంటుంది. ప్రస్తుత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. నూతన టెక్నాలజీ సహాయంతో సాగు పద్దతులు సులభతరమై ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం రోజురోజుకీ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్లు ముఖ్యంగా పురుగు మందులు, గడ్డి మందులు పిచికారీ చేయడం, ఎరువులు, విత్తనాలు చల్లడం, పంట చేలల్లో ఫోటోలు తీసి చీడ పీడల్ని గుర్తించి సరైన సమయంలో పిచికారీ చేయడం వంటి పనులు చేస్తున్నాయి. వ్యవసాయ కూలీల కొరత, నీటి కొరత రోజురోజుకీ పెరుగుతుంది. బరువైన పంపుతో వరి లాంటి పంట పొలాల్లో దిగి పిచికారీ చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ సమయం పడుతుంది. డ్రోన్ల ద్వారా పురుగు మందులు, ఎరువులను ఉపయోగించడం, నేల సామర్థ్యాన్ని పరీక్షించడం, సమర్థవంతమైన నీటి నిర్వహణ చేయడం వలన పెట్టుబడులను సులభంగా తగ్గించవచ్చు. అలాగే పంట నాణ్యత, దిగుబడి పెరిగి రైతుకు లాభాలు చేకూరుతున్నాయి. అయితే ప్రస్తుతం డ్రోన్ల రసాయన మందులు పిచికారీ చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు. రసాయన మందులు ఎక్కువగా వాడటం వల్ల చీడపీడలకు మందులను తట్టుకునే శక్తి ఏర్పడుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే పండ్లు, కూరగాయలు, ఇతర పదార్థాలలో రసాయన అవశేషాలు ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నందున సేంద్రీయ వ్యవసాయానికి ఎక్కువ ఆదరణ పెరుగుతుంది. అందువలన జీవ నియంత్రణ మందుల వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేయడానికి కావలసిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరమూ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2022-2023 సంవత్సరంలో పరిశోధన చేపట్టి డ్రోన్లతో జీవ నియంత్రణ మందులు పిచికారీ చేసేటప్పుడు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించడం జరిగింది. ఈ పరిశోధనలో వరిలో ముఖ్యంగా ఉపయోగించే జీవ నియంత్రణ మందులైన బవేరియా బాసియానా, లెకానీ సిలియం లెకానీ, బాసిల్లస్ తురింజియన్నిస్ కుట్సాకి, సుడోమోనస్ ఫ్లోరోసెన్స్ లను డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడానికి ఉపయోగించారు. జీవ నియంత్రణ మందును ఏ విధంగా వాడాలంటే ఈ విధంగా మోతాదులో డ్రోన్ల ద్వారా ఉపయోగించి చల్లుకోవాలా, పిచికారీ చేయాలని చెప్పేసి వివరించారు. బవేరియా బాసియాన్ అయితే 68.03 గ్రాములు లీటర్ నీటి కలుపుకోవాలి. లెకానీ సిలియం లెకానీ 68.03 గ్రాములు లీటర్ నీటికి, బాసిల్లస్ తురింజియన్నిఫర్ క్రుడాక్స్ కి

27.21 గ్రాములు లీటర్ నీటికి, సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 68.03 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని వరిలో డ్రోన్ ద్వారా జీవనియంత్రణ మందులను పిచికారీ చేసుకోవలసిందిగా సిఫార్సు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరిలో

0: డ్రోన్తో పిచికారి చేసేటప్పుడు నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. సాధారణ పంపుతో పిచికారి చేయడానికి ఒక హెక్టార్కు 500 లీటర్ల నీరు అవసరమైతే డ్రోన్కి కేవలం 36.75 లీటర్ల నీరు మాత్రమే అవసరమవుతుంది. డ్రోన్తో పిచికారి చేయడానికి గాలి వేగం ఉన్నప్పుడు ముఖ్యం. గాలి వేగం గంటకు 5 నుండి 10 కిలోమీటర్ల వరకు పిచికారి చేయవచ్చు. అంతకన్నా ఎక్కువ గాలి వేగం ఉంటే డ్రోన్తో పిచికారి చేయకూడదు. డ్రోన్తో పిచికారి చేయడానికి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు అనుకూలంగా ఉంటుంది. పిచికారి చేసిన తర్వాత కనీసం 6 నుండి 12 గంటల పాటు వర్షం పడకుండా ఉండేలాగా ప్రణాళిక చేసుకోవాలి, జాగ్రత్త పాటించాలి. హైటెన్షన్ ఎలక్ట్రిక్ లైన్లు, సెల్ ఫోన్ టవర్ల దగ్గర డ్రోన్లను వాడకూడదు. పొడి జీవ నియంత్రణ మందులు వాడిన తర్వాత నాజిల్స్ ని జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి.
1: ఇంతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా 7 ఆగస్టున ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ 7 అక్టోబర్ వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బీఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక సినీ గీతం విందాం. చిత్రం దసరా బుల్లోడు, గానం ఘంటసాల పీసుశీల, గీతరచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.
1: గడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారి

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్టాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌడ్ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్ లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందన్నారు.
1: GDF के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है, जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
0: गत కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్టాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ బహుళార్థ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చులో దాదాపు 90% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగతా 10% వ్యయాన్ని సంబంధిత 6 రాష్టాలు పంచుకుంటాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యమునా నదిని శుభ్రపరిచేందుకు నిరంతరం పనులు జరుగుతున్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పరిష్కారానికి నోచుకున్న 10వ నీటి వివాదం ఇదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంశాఖ కార్యదర్శి, జలవనరుల శాఖ కార్యదర్శి, సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశపు గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు. దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్రను గౌరవిస్తూ విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ రోజును నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య భావి తరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన జాతి నిర్మాత అని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుత ప్రతిభావంతుడని, మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇంజనీర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఐవీ ఎయిడ్స్ బాధితుల చికిత్స కోసం బోట్స్వానా ప్రజారోగ్య వ్యవస్థకు మద్దతుగా భారత్ ఈరోజు 10 టన్నుల యాంటీ రెట్రోవైరస్ మందులను పంపించింది. గ్లోబల్ సౌత్ భాగస్వామ్య దేశాలతో ఆరోగ్య రంగానికి సంబంధించి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందనడానికి ఈ చర్య నిదర్శనమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

0: జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్దితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందని తెలిపారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యకులు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమాపేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమాపేశంలో మాట్లాడుతూ భారత ఆందోళనలను మోదీ ప్రస్తావించారని తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సున్నితత్వం అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ సంబంధాలు ఉండాలన్నారు.
1: Several issues came up during the discussions. Prime Minister referred to Indian concerns as well and underlined those that both sides should show sensitivity to each other's core concerns and be guided by the three mutuals: mutual respect, mutual interest and mutual sensitivity.
0: Oman తీరంలో MTL Gaya అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడి గురించి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం భారత్కు అంగీకారం కాదన్నారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా వాణిజ్య రవాణా, సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్దరించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో 13 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు, యుద్ద అభ్యాస్, ఉత్తరాఖండ్లోని ఔలి, రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. పర్వత ప్రాంతాల్లో ఇన్ఫ్రాంటీ ఆపరేషన్లకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ ద్వారా ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఈ విన్యాసాల్లో నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను ఉపయోగించడంతో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తారు. ప్రపంచ వేదికపై భారత్ వహిస్తున్న కీలక పాత్రను భారతదేశంలో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కొనియాడారు. భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు గురించి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన క్వాడ్ కూటమిలో పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా వ్యవసాయం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వివరించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ లోని 3వది చివరి మ్యాచ్ గురువారం ఇదే మైదానంలో జరుగుతుంది. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కచ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బయో E3 విధానంతో భారతదేశం మొక్కలు, మానవ బయోటెక్నాలజీ రంగాల్లో గొప్ప పురోగతి సాధిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ లో మంత్రి స్ప్రౌట్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఆధునిక బయోటెక్నాలజీని రైతులకు ఉపయోగపడే సాంకేతికతలుగా మార్చి వ్యవసాయ సవాళ్లను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమ

ల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్టాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి.

కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో రబీలో ఎరువుల యాజమాన్యం గురించి వరంగల్ అగ్రికల్చరల్ కాలేజ్ సాయిల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీజయ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భుక్య. కార్యక్రమం వినబోయే ముందు ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
5: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ప్రాయోజిత కార్యక్రమంలో రబీలో ఎరువుల యాజమాన్యం, ప్రతి పంటకు ఎరువుల యాజమాన్యం అనేది ఎంతో ముఖ్యమైన అంశం. ఈ అంశానికి సంబంధించి రైతులకు పూర్తి అవగాహన కల్పించే క్రమంలో ఈరోజు మన స్టూడియోస్ కి వరంగల్ అగ్రికల్చరల్ కాలేజ్ సాయిల్ సైన్స్ లో ప్రొఫెసర్ టి సిజయ గారు స్టూడియోస్ లో ఉన్నారు. నమస్కారం మేడం.
6: నమస్తే అండి.
5: ప్రస్తుతం రబీ సీజన్ లో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు?
6: ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఎల్లిన మూలాన రైతాంగం మనకు ఆల్రెడీ వర్షపాతం, రావాల్సిన వర్షపాతం కంటే 23% వరకు తక్కువ వచ్చింది. సో మన రైతులు మళ్ళీ రబీలో గనక పంట వేసుకోవాలనుకుంటే వాళ్ళకి నీటి వసతులు ఉన్నాయా లేదా చూసుకుని దాన్ని బట్టి ఆడతడి పంటలు వేసుకుంటే మంచిది. వరి ఎలాంటి పంటలు వేసుకోవాలంటే వాళ్ళకి నీటి వసతి బాగా ఉన్నప్పుడే ఆ వరి పంటకి వెళ్తే మంచిది. అట్లాగే మొక్కజొన్న లాంటి ఆరుతడి పంటలకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు నీటి వసతి క్రిటికల్ స్టేజెస్ లో కంపల్సరీ నీళ్ళు, అంటే క్రిటికల్ స్టేజెస్ లో అనేది చూసుకున్నట్టు విత్తనం పెట్టినప్పుడు మోకాళ్ళ లోతు దశ, పీచు దశ, మరియు విత్తనం పాలు పోసుకునే దశలో నీటి వసతి ఇవ్వగలరు అంటేనే వాళ్ళు రబీకి పంటలు వేసుకుంటే మంచిది. ఒకవేళ కనుక రైతులు ఏలినో పరిస్థితి వల్ల వర్షాలు మనకి ఎలాగో తక్కువ వచ్చాయి కాబట్టి పంటలు వేసుకోలేకపోతే ఖరీఫ్ కనుక పంటలు వేసుకోకుండా రబీ మట్టికే వేసుకోగలిగితే అప్పుడు రబీలో వాళ్ళు ఏమన్నా వాళ్ళకు కుదిరిన పంటలు వేసుకోవాలంటే వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు వాళ్ళ భూసారం బట్టి వేసుకుంటే వేసుకోవచ్చు.
5: ప్రత్యేకంగా రబీలో సాగు చేసే పంటలకు పోషక యాజమాన్యం చేపట్టేటప్పుడు ఎన్ని విధాల పంటలు రబీ సీజన్ లో సాగు అవుతున్నాయి, అదేవిధంగా ఈ సాగు చేస్తున్నటువంటి పంటలకు ఎరువుల యాజమాన్యం ఏ ఏ పంటకు ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు?
6: పోషక యాజమాన్యం చూసుకున్నప్పుడు ఏంటంటే మొక్కలకి అన్నిటికీ మనకి ఎలా పోషకాలు కావాలో మొక్కలు కూడా అన్ని పోషకాలు కావాలి. అయితే పోషకాలు ఏంటంటే మనకి రకరకాలుగా యాజమాన్యం చేసుకోవచ్చు. ఒకటి భూసార పరీక్ష అనుసారంగా, అంటే ఇప్పుడు మనకి రైతాంగం చూసుకున్నట్టయితే రైతులు వాళ్ళు సాగుకి అయ్యే ఖర్చును తగ్గించుకోవడానికి ఇదివరకు వాళ్ళు భూసార పరీక్ష చేయించుకోకపోతే ఇప్పుడు భూసార పరీక్ష చేయించుకుని భూసార పరీక్ష అనుసారంగా ఎరువులు వేసుకుంటే మటుకు కొంతవరకు సాగుకి అయ్యే ఖర్చు తగ్గించుకోవచ్చు. అంటే ఎట్లా అంటే భూసార పరీక్ష చేయించుకుంటే వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి మరి మట్టి నమూనా ఇచ్చి వాళ్ళు ఆ భూసార పరీక్ష కేంద్రం వాళ్ళు భూసార పరీక్ష చేశాక

0: సార్ పరీక్ష, వాటి వివరణే కాకుండా అంటే ఉదజన్ సూచిక, లవణ సూచిక, నత్రజని, భాస్వరము, పొటాషియం ఎలా ఉన్నాయో చెప్పకుండా అట్లాగే వాళ్ళు వేయాల్సిన పంట వేయాలనుకున్నది కూడా దాంట్లో చెప్తే వాళ్ళు ఎంతెంత ఎరువు మోతాదు వేసుకోవాలి కూడా వాళ్ళు దాంట్లో ఇచ్చేస్తారు. వేయాల్సిన ఎరువుల మోతాదులు కూడా ఎంతెంత వేసుకోవాలి అన్నది దాంట్లో రాసిస్తారు. దాన్ని బట్టి వాళ్ళు అంత మట్టుకే ఎరువులు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి సాగుకే ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంత వాణిజ్య పంటలు వేసుకున్నప్పుడు, వాణిజ్య పంటలు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే మిరప కానీ లేకపోతే మిరప పంట లాంటి పంటలు వేసుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు మిరప నాటక ముందు మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే నీటి ఎద్దడిని తట్టుకోవాలి భూమి, అంటే తక్కువ నీటితో ఎక్కువ ఇది రావాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు కంపల్సరీ భూసారం పెంచుకోవాలి. భూసారం పెంచుకోవాలి అంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా గ్రీన్ మెన్యూ ల్యాండ్ ప్లాంట్స్ అంటే ఏవైనా వాళ్ళు ఇప్పుడు జనుము కానీ జీలుగా కానీ విత్తనం వేసుకున్నట్టయితే వాటిని ఒక 45 రోజులకి వాటిలోనే కలియ దున్నుకుంటే భూమిలోనే భూసారం పెరుగుతుంది. భూసారం పెరగడం వలన ఏమవుతుంది అంటే సూక్ష్మజీవులను ఉత్పత్తి పెరుగుతాయి. సూక్ష్మజీవులు ఉత్పత్తి పెరిగినప్పుడు మనకి ఏవైతే పోషకాలు వేసామో ఆ పోషకాలన్నీ లభ్యమయ్యే రూపంకి మనకు తీసుకొస్తాయి. నీరున్న ఎరువులు వేసినప్పటికీ కూడా ఈ పోషకాలన్నీ లభ్యమయ్యే రూపం తెచ్చేది మటుకు సూక్ష్మజీవులే. ఈ సూక్ష్మజీవులు మనకి కావాలంటే గ్రీన్ మెన్యూస్ వేసుకోవచ్చు, లేదంటే మనకు అవకాశం ఉంటే ఏదైనా వర్మి కాంపోస్ట్ కానీ లేకపోతే ఏదైనా పశువుల పెంట కానీ అవకాశం ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. అంటే ఎరువుల మీదే కాకుండా ఇవి కూడా వాటితో కలిపి వేసుకుంటే ఏమవుతుంది అంటే మన భూమిలో సారం పెరుగుతుంది. అట్లాగే వేసే పోషకాలని వాళ్ళకి అవి లభ్యమయ్యే రూపంలోకి తీసుకొస్తాయి. అట్లాగే లభ్యమయ్యే రూపంలోకి తీసుకొచ్చినప్పుడు అంటే మొక్కలు సమతుల్యంగా తీసుకుంటాయి. తీసుకొని వాటిని మనకి దాని వినియోగ శక్తిని పెంచుతాయి అన్నమాట. అంటే పోషక వినియోగ శక్తిని పెంచుకునే అవకాశం ఉందన్నమాట దీని ద్వారా.
1: నేల సారాన్ని బట్టి నేలలో ఏ విధమైన పోషకాలు ఉంటాయి, అవి పంటకు ఏ విధమైన ప్రయోజనాన్ని కలిగిస్తాయి, వాటిని నిర్వహణ చేయడానికి అంటే ఒక యాజమాన్యం చేయడం కోసం, మేనేజ్మెంట్ చేయడం కోసం రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: అంటే మనకి ఎలా కావాలో పోషకాలు, మొక్కలకు కూడా అలాగే కొన్ని పోషకాలు కావాలన్నమాట. ఆ పోషకాలు చూసుకున్నట్టయితే మనకి అవి తీసుకున్న మోతాదుని బట్టి పోషకాలని విభజించబడ్డాయి. ప్రధాన పోషకాలు ప్లస్ స్థూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు అంటే ఎక్కువ మోతాదులో మొక్కకు అవసరం వస్తాయి, సూక్ష్మ పోషకాలు అంటే తక్కువ మోతాదులో. మనుషులకు ఎలా పోషకాలు అవసరమో మొక్కకు కూడా అలాగే పోషకాలు అవసరం. ఆ పోషకాలు చూసుకున్నట్టయితే ఏంటంటే 16 పోషకాలు అవసరం మొక్కకి. ఆ 16 పోషకాలు అవి ఏంటంటే గాలి నీటితో పాటు భూమిలో నుంచి తీసుకుంటాయి. వాటి తీసుకునే మోతాదుని బట్టి పోషకాలని రెండు రకాలుగా విభజించారు. ఒకటి స్థూల పోషకాలు అంటారు, ఇంకోటి ఏంటంటే సూక్ష్మ పోషకాలు అని అంటారు. స్థూల పోషకాలు అంటే ఏంటంటే మనకి అవి ఎక్కువ మోతాదులో కావాలి, అది జీవిత చక్రం చేయాలి అంటే కంపల్సరీ అవి కావాలి, తప్పకుండా కావాలి. ఇవి మళ్ళీ రెండు రకాలుగా విభజించారు. అదేంటంటే ఒకటి ప్రధాన పోషకాలని, ఇంకొన్ని ద్వితీయ పోషకాలని. ప్రధాన పోషకాలని చూసుకున్నట్టయితే నత్రజని, భాస్వరం, పొటాషియం, ఈ పోషకాల మీద మనము ఎక్కువ కేంద్రీకరిస్తాం. ఎందుకంటే మొక్క ఎదగాలి అంటే మనకి మొత్తగా దిగుబడి రావాలి అంటే ఈ మూడు పోషకాలను యాజమాన్యం చేసుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని పోషకాలు ఏంటంటే భూమి నుంచి, గాల్లో నుంచి, నీటి నుంచి అవి తీసుకోగలుగుతాయి. అంతకుముందు కాలంలో ఏంటంటే వ్యవసాయంలో మనకి సూక్ష్మ పోషక లోపాలు అన్నది ఎక్కువ కనబడలేదు. ఇప్పుడు చూసినట్టయితే ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలు వేయడం మూలాన, అంటే హైబ్రిడ్ వంగడాలు వేయడం మూలాన, ఎక్కువ పోషకాలు తీసుకోవడం మూలాన, అట్లాగే రైతులు ఎవరు కూడా ఈ పచ్చిరొట్టె ఎరువులు ప్లస్ అవి జీవన ఎరువులు కానీ లేకపోతే పశువుల పెంట ఎరువులు కానీ వేయట్లేదు. దాని మూలాన ఏమవుతుందంటే మొక్కలలో మనకి ఈ సూక్ష్మ పోషకాల లోపాలు కూడా కనబడుతున్నాయి. ఈ సూక్ష్మ పోషకాలు చాలా తక్కువ మోతాదులో, చాలా తక్కువ మోతాదులోనే మొక్కకు కావాలి, కానీ అయినా కూడా ఈ పోషక లోపాలు కూడా మనకి ఇప్పుడు కనబడుతున్నాయి అన్నమాట. ఈ ప్రధాన పోషకాలు చూసుకున్నట్టయితే నత్రజని, భాస్వరం, పొటాషియం. ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం ఏంటంటే నత్రజని మొక్క మొత్తానికి కావాలి. అంటే మొక్క విత్తనం పెట్టినప్పటి నుంచి మనం కాయ కోసే వరకు మొత్తం కూడా మనకి ఈ నత్రజని పోషకం అనేది వివిధ దశల్లో అది కావాలన్నమాట మొక్కకి. కాబట్టి ఇది ఎప్పుడు కూడా దఫాల వారీగా వేసుకోవాలి. వేసుకుని ఎంత వేసుకున్నా మోతాదు దాన్ని రైతులు దఫాల వారీగా వేసుకుంటే ఏంటంటే ఒకటి విత్తనం పెట్టినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ మొక్కజొన్నకు చూసుకుంటే 45 రోజుల తర్వాత, అదే కనుక మన వేరుకి సరిగా చూసుకుంటే 30 రోజుల తర్వాత ఈ పోషకాలు వేసుకోవాలి. ఇంకా బాస్రం ఎరువు. బాస్రం ఎరువు అంటే ఏంటంటే, అది మనకి మొక్క వేరు వ్యవస్థ బాగా రావడానికి ఉపయోగపడుతుంది. ఇది మనం విత్తనం పెట్టేటప్పుడు వేయాలి. చాలా మంది రైతులు ఏంటంటే, విత్తనం పెట్టేటప్పుడే కాకుండా పైపాటుగా కూడా వేస్తున్నారు. ఈ బాస్రం ఎరువులు ఏంటంటే, మనకి ఇక్కడ ముడి సరుకు అన్నది మన దగ్గర లేదు, మనం బయట దేశాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. దాని మూలం దాని మీద శునకం కూడా పడి

దానికి మనం ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. రైతులు దాదాపు మనకి 1500 వరకు ఒక బ్యాగ్ పడుతుంది. కాబట్టి రైతులు వేసే ముందు అది విత్తనం పెట్టేటప్పుడు వేసుకునేటట్టు చూసుకోండి. ఒకవేళ విత్తనం పెట్టేటప్పుడు గనక వేసుకోలేకపోతే 15-20 రోజుల్లో గనక ఈ బాస్రం ఎరువులు వేసేసుకోవాలి. ఈ మధ్య కాలంలో రేటు పెరగడం వలన ఇంతకు ముందు రైతులు వ్యవసాయం చేసినప్పుడు బాస్రం ఎరువులు ఎక్కువ వేసి ఉంటారు. అప్పుడు వాటికి భూసార పరీక్ష చేయించుకున్నప్పుడు ఒకవేళ కనుక వాళ్ళకి భూసార పరీక్షలో బాస్రం ఎరువులు ఎక్కువ బాస్రం పోషకం ఎక్కువ మోతాదులో ఉందని వచ్చినప్పుడు అప్పుడు రైతులు వాటిని ఒక 25% తగ్గించుకొని వేసుకోవచ్చు. ఆ ఎరువులు 25% వరకు తగ్గించి వేసుకున్నా కూడా దిగుబడి ఎంత రావాలో అంతే వస్తుంది, ఏం తక్కువ రాదు. అట్లాగే పొటాషియం చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఈ నీటి ఎద్దుని తట్టుకోవడానికి, అట్లాగే వాటికి పురుగుల నుంచి రోగనిరోధక శక్తిని పెంచడానికి, నీటి సామర్థ్యం పెంచడానికి, పోషకాలన్నీ వాటిని వేరు వ్యవస్థ నుంచి మరియు పైన పూల ఫల దగ్గర నుంచి తీసుకెళ్లడానికి పొటాషియం ఎరువని బాగా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు రైతాంగం ఏంటంటే చాలా మంది రేట్ అన్నది బాగా పెరిగిపోయింది పొటాషియం, దాంతో చాలా మంది రైతులు వేయట్లేదు. వేయకపోవడం వలన ఏమవుతుందంటే మనకి దిగుబడి తగ్గుతుంది. అంటే గింజ బరువు గానీ, నిండుగా ఫలం రాకపోవడం గానీ, అంటే ఇప్పుడు మొక్కజొన్న చూసుకుంటే అన్ని వరుసలు రాకపోవడం, కొన్ని వరుసలే రావడం. పొటాషియం ఏంటంటే అది మొక్కకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, మళ్ళీ నీటిని సామర్థ్యం పెంచుతుంది, వేరు వ్యవస్థ నుంచి అన్ని పోషకాలను తీసుకెళ్లి పొలాలకి తీసుకెళ్తుంది పైన భాగానికి. అందుకోసం పొటాషియం అనేది చాలా ముఖ్యమైన పోషకము. కానీ రైతాంగం దీని రేటు పెరగడం వల్ల, అంటే దాదాపు 1700 ఒక బ్యాగ్ ఉండేసరికి ఈ మధ్య కాలంలో రైతులు చాలా మంది పొటాష్ ఎరువుని తగ్గించి వేస్తున్నారు. సో మనకి రైతులు గనక పొటాష్ వేస్తే గింజ నిండుగా రావడం, అన్ని వరుసలు నిండుగా కరెక్ట్ గా రావడం, మొక్కజొన్నలో చూసుకుంటే అన్ని వరుసలు రావడం, వరుసలలో అన్ని గింజలు రావడం, నిండుగా రావడం, దాని బరువు పెరగడం, ఇవన్నీ ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి పొటాష్ ఎరువు అనేది కంపల్సరీ రైతులు వేసుకోవాలి. వేసుకున్న ఒకవేళ గనక భూములు గనక ఎర్రచెలక కానీ నేలలు అయితే సగమేమో విత్తనం వేసేటప్పుడు వేసుకోండి, సగమేమో లాస్ట్ గింజ పీచు దశలో వేసేసుకోండి మొక్కజొన్న. అదే గనక వరికి చూసుకున్నట్టయితే మీరు నాటేటప్పుడు వేసుకోండి సగం, సగం ఏమో మిగతాది లాస్ట్ అంకురం దశలో వేసేసుకోండి. ఇలా పోషకాలు అన్నది మీరు ఎప్పుడైనా గానీ అన్ని సమతుల్యంగా వేస్తేనే మొక్క మంచిగా పెరిగి బాగా ఏపుగా పెరిగి దిగుబడి అన్నది బాగా పెరుగుతుంది. కానీ రైతులు ఏం చేస్తున్నారంటే భూసార పరీక్షంగా అనుసారంగా వేసుకున్నట్టయితే మీ సాగుకు ఏ ఖర్చు, అంటే కొన్నిసార్లు భూసార పరీక్షలలో చూసినట్టయితే మనకి బాస్రం పోషకం ఎక్కువ ఉన్నప్పుడు ఒక 25% తగ్గించుకుంటాం కాబట్టి మనకి కొంతవరకు ఎరువులకు ఏ ఖర్చు తగ్గించుకున్నట్టయితుంది. ఇప్పుడు పొటాషియం ఎరువులు వేసినప్పుడు ఏంటంటే కొంత రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీరు సరిగ్గా లేదు, వర్షాలు సరిగ్గా రాలేదు. సో ఈ విధంగా కూడా మనం పొటాషియం ఎరువు ద్వారా కూడా కొంతవరకు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది మొక్కలలో. తీరా చూసుకున్నట్టయితే మనకి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇవన్నీ అంటే ద్వితీయ శ్రేణి పోషకాలు అంటాం. ఈ కాల్షియం మెగ్నీషియం భూమిలో నుంచి తీసుకుంటుంది మొక్క. అవి సల్ఫర్ ఒకటి ఏంటంటే ఈ నూనె శాతం ని బాగా పెంచుతుంది. ఈ నూనె శాతం పెంచడానికి సల్ఫర్ ఎరువులు కంపల్సరీగా వేయాలేసుకోవాలి రైతులు. ఈ సల్ఫర్ ఎరువులు అంటే మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, జిప్సం ఇట్లాంటి ఎరువులు వేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సల్ఫర్ పోషకం అనేది నూనె పంటలకి, నూనె అంటే వేరుశనగ, సన్ఫ్లవరు, సాఫ్లవరు ఇలాంటి పంటలకి నూనె శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది సల్ఫర్ పోషకం. అప్పుడు జిప్సం కానీ లేకపోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఇలాంటి ఎరువులు వేసుకోవాల్సిన అవకాశం ఉందన్నమాట. దీని మూలాన మన నూనె శాతం పెంచే అవకాశం ఉంది. తర్వాత చూసుకున్నట్టు సూక్ష్మ పోషకాలు చూసుకున్నట్టయితే జింక్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దాదాపు భూమిలో నుంచే తీసుకుంటే. జింక్ అన్నది మనకు అప్పుడప్పుడు కొన్ని నేలలో జింక్ ఒకవేళ లోపం ఉన్నది అని తెలిస్తే మటుకు జింక్ సల్ఫేట్ అనేది మీకు రబీలో కంపల్సరీ ఎక్కడైతే లోపాలు ఉన్నాయని మీకు ప్రతి సంవత్సరం పంట వేస్తుంటే తెలిసిపోతుంది కదా జింక్ లోపం ఉందని. మీకు భూసారి పరీక్ష చేయించినా లేకపోతే ఏమైనా మొక్క సరిగ్గా ఎదగకపోయినా, గిడ్సబారినట్టు ఉన్ననా, లేకపోతే వరిలో చూసుకున్నట్టయితే వరి నాటిన 4 వారాలు అంటే 4 రోజుల్లో మనకి ఏంటంటే తుప్పుల మచ్చలు కనబడతాయి, పైనుంచి 4వ ఆకు మీద తుప్పు మచ్చల్లా కనబడతాయి. అట్లాంటివి మీరు చూసినప్పుడు ఏంటంటే మీరు కుదిరితే జింక్ సల్ఫేటు దుక్కులోనే వేసేసుకోండి, బాస్మతి ఎరువులతో కలిపి కాకుండా విడిగా వేసుకోండి 20 కిలోలు జింక్ సల్ఫేట్. ఒకవేళ మీరు జింక్ సల్ఫేట్ వేయలేదు అనుకుంటే మటుకు జింక్ స్ప్రే చేసుకోండి, 2 గ్రాములు 1 లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ వేసుకుంటే సరిపోతుంది.

మేడం, మీరు చెప్పినటువంటి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నప్పటికీ సూక్ష్మ పోషకాలు కానివ్వండి, స్థూల పోషకాలు కానివ్వండి, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి

0: ఎరువులను మొక్కకు అందించేటప్పుడు ఏ ఏ దిశల్లో ఏ విధానంలో అందించాలి? కొంతమంది స్ప్రే చేస్తారు, కొంతమంది దుక్కిలో వేసేటప్పుడు చాలా మంది మొక్కల అంటే అడుగు భాగానే వేసేస్తారు డైరెక్ట్ గా, అట్లా అంటే మొక్క కాలిపోయేలాగా అయిపోతుంది. కొంతమంది రకరకాలుగా చల్లుతుంటారు. ఇలా ఏ పద్ధతిలో ఏ ఎరువులు వేస్తే చక్కటి ఫలితం రాబట్టచ్చు అంటారు?
1: ఇప్పుడు నత్రజని ఏం చేస్తామో మనం దఫాల వారిగా వేసుకుంటేనే దాని పెరుగుతుందని చెప్పాము కదా. అప్పుడు నత్రజని పోషకం దుక్కిలో వేసుకున్నప్పుడు వెదజల్లుకోవచ్చు. కానీ విత్తనం వేశాక మటుకు, ఇప్పుడు వరిలో చూసుకున్నట్టయితే వరిని నాటిన తర్వాత కలుపు చేసుకున్న తర్వాత అంటే 30 రోజుల 20 నుంచి 30 రోజులు ఒకసారి కలుపు తీస్తారు. కలుపు తీసిన తర్వాత ఎరువులు వేసేటప్పుడు యూరియా మటుకు వెదజల్లితే బాగా నైపుణ్యం ఉన్న రైతులు అయితే వెదజల్లుతడం బాగా వెదజల్లుతారు, అంటే అన్ని మొక్కలకి అందేటట్టు చేస్తారు. వెదజల్లే ముందు ఏంటంటే మనం ఏం చేయాలంటే మొత్తం అన్ని గట్లన్నీ మూసేసుకొని ఆ బురద పదంలోనే ఎరువులు వేసుకోవాలి. బురద పదంలో వేసుకునేటప్పుడు ఏంటంటే అది వేసిన ఎరువు మొక్కంతా తీసుకుంటారు. నీళ్లు పోనీయకూడదు, బయట నీళ్లు లోపల రానియదు, లోపల నీళ్లు బయటకు వెళ్ళకూడదు. అట్లా మనకి ఎరువులన్నీ మొక్కం బాగా తీసేసుకుంటుంది. అట్లా బాస్రం ఎరువులు మటుకు దుక్కిలోనే వేసుకోవాలి, మొత్తం మోతాదు దుక్కిలోనే వేసుకోవాలి. పైపాట్లో అస్సలు వేసుకోవద్దు. మనకి ఎంత వేసుకోవాలి అంతే వేసుకోవాలి. నత్రజని ఎక్కువ వేసుకున్నప్పుడు ఏంటంటే ఏపుగా పెరిగి పురుగులు ఎక్కువ వచ్చేస్తాయి. పురుగులు ఎక్కువ వచ్చేస్తే బాగా పురుగులకు మళ్ళీ పురుగు మందులు వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎంత మోతాదు వేయాలి అంతే మోతాదులు వేయాలి. ఒకటి ఫస్ట్ ఏమో విత్తనాన్ని నాటేటప్పుడు, రెండోది 25 నుంచి 30 రోజులకి, తర్వాత అంకురం దశలో. అంకురం దశకి మనకి ఎరువులు వేయడం ఆపేయాలి. బాస్రం అయితే దుక్కిలోనే వేసుకోవాలి. పొటాషియం ఏంటంటే సగం ఏమో మనం విత్తనం వేసుకునేటప్పుడు నాటేటప్పుడు వేసుకుంటాం, మిగతా సగం ఏమో మనం అంకురం దశకు వేసుకోవాలి. ఇట్లా వేసుకోవడం అంటే భూసార పరీక్ష అనుసారంగా వేసుకున్నట్టయితే మనకి ఎరువులు మంచిగా ఉపయోగపడతాయి, బాగా మొక్కలు తీసుకుంటాయి, ఏమీ లాస్ అన్నది. ఒకవేళ కనుక మీకు భూసార పరీక్ష అనుసారంగా బాస్రం గనక ఎక్కువ వచ్చింది, బాస్రం ఎరువు ఏంటంటే అది చలనం లేనిది, అది వేసినా కూడా మొక్క డైరెక్ట్ గా తీసుకోలేదు. అది మనం విత్తనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసాం అంటే మనం నాటక ముందు వేసుకుంటే వెదజల్లచ్చు. ఒకవేళ విత్తనం నాటిన తర్వాత వేసుకునేటైతే అదే 20 మనకు ఒకవేళ అప్పుడు అవకాశం లేకపోతే 25 రోజుల్లో మనం వేసుకోవచ్చు. మళ్ళీ బాసరం వేసుకునేటప్పుడు మటుకు అది చలనం లేనిది కాబట్టి అది ఏంటంటే వరుసలు అంటే మొక్కకు దగ్గరలో వేసుకోవాలి, వేరుకు వ్యవస్థ దగ్గరలో వేసుకోవాలి, అది వెదజల్లకూడదు. వెదజల్లితే ఏంటంటే దాని నైపుణ్యత అనేది తగ్గిపోతుంది, వేసిన ఎరువు కూడా మొక్కకు మొత్తం అందదు అనమాట. మొత్తం అందకపోతే వేసినా ఎరువు మొక్క తీసుకోలేదు, మొత్తం మనకి కొంతవరకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైతుకి దానివల్ల లాస్ అయ్యేది. పొటాషియం కూడా వేసినప్పటికీ కూడా దుక్కిలో వేసుకుంటేనే వాళ్ళు వెదజల్లండి. మొక్క ఉన్నప్పుడు లాస్ట్ దఫా వేసుకునేటప్పుడు మటుకు మొక్కల దగ్గరలో వేసుకోండి. ఏ ఎరువు వేసుకున్నా కూడా మీరు వరిలో వేసుకునేటైతే మడులన్నీ క్లోజ్ చేసేసుకొని ఎలాంటి ఏమన్నా ఎలకలు ఏమన్నా అవి హోల్స్ ఉన్నా మూసేసుకొని బురద పదం ఉండేటట్టు చూసుకొని ఎరువులు వేసుకోండి. మొక్కజొన్నలో చూసుకుంటే నీరు ఉన్నప్పుడే ఎరువులు వేసుకోవాలి. నీరు ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే నీటిలో ఎరువు కరిగి అది మొక్కకి పోషకం అందేటట్టు చేస్తుంది. ఒకవేళ కనుక మీకు నీరు లేదు అనుకుంటే వర్షం పడ్డప్పుడైనా వేసుకోండి ఎరువులు. పైన మొక్క మీద అక్షంతలు జల్లినట్టు జల్లకుండా వేరుకు ఒక అంగుళం దూరంలో ఒక చిన్న చిన్న గీతలా గీసి, వర్ష మొత్తం గీతలా గీసి మట్టితో మళ్ళీ ఎరువులు వేసాక కప్పేసుకోండి. అదొకటి. లేదు అంటే మొక్క మొక్కకి వేసుకో, కుదిరితే మొక్క మొక్కకి కొంచెం కొంచెం ఎరువు వేసుకుంటే వెళ్ళినా మనకి చిన్నగా ఏదైనా కుర్పీతో కానీ చిన్నగా హోల్ చేసేసి ఎరువేసేసి మళ్ళీ కప్పేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అట్లా అయినా మనకి నైపుణ్యం పెరుగుతుంది అనమాట. ఇది మనకి వరిని మొక్కజొన్నలో చేసుకోవాల్సిన పద్ధతులు. అదే కనుక ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే వేరుశనగ అని పొద్దుతిరుగుడు ఏంటంటే వేరుశనగకైతే దుక్కిలోనే వేసుకోండి. 30 రోజుల తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే నత్రజని వేసుకుంటాం. ఆ నత్రజని వేసుకునేటప్పుడు మనము జిప్సం అనేది వేసుకోవాలి కంపల్సరీ. జిప్సం వేసుకుంటే ఏంటంటే జిప్సం లో మనకి కాల్షియం సల్ఫర్ న్యూట్రియన్స్ ఉంటాయి. లేదు అంటే మనకి డిఏపి కాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నా కూడా వాటిలో కూడా మనకి ఏంటంటే బాస్రం ఎరువు కాకుండా మనకి సల్ఫర్ కాల్షియం న్యూట్రియంట్, అదైనా ఇదైనా ఏదైనా ఒక ఎరువు కంపల్సరీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేకపోతే జిప్సం కానీ కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే పూత వచ్చిన తర్వాత ఆ మొక్క పూత అనేది కిందకి వెళ్ళి అది గింజలాగా తయారవ్వాలి అంటే మనకి ఈ పోషకాలు అనేది అవసరం పడతాయి, కంపల్సరీ వేసుకోవాలి అవి. అదే కనుక మనం పొద్దుతిరుగులో చూసుకున్నట్టయితే మనం దుక్కిలో వేసుకోవాలి, తర్వాత 65 నుంచి 65 రోజుల మధ్యలో మళ్ళీ నత్రజని వేసుకోవాలి. దీనికి బాస్రమును మరియు పొటాషియం చూసుకున్నట్టయితే దుక్కిలో వేసేసుకుంటే అది వెదజల్లుకున్నా సరిపోతుంది, విత్తనం పెట్టక ముందు వెదజల్లుకుంటే సరిపోతుంది.

0: మీరు మొదట్లో చెప్పినట్లు భూసార పరీక్ష చేయించుకునే రైతులు ప్రధానంగా ఆ శాంపిల్ ను ఎక్కడి నుంచి తీసుకోవాలి, నల్లరేగడి నేల అయితే ఏ విధంగా సేకరణ చేయాలి శాంపిల్ ను, అదే విధంగా ఎర్రరేగడి నేల అయితే ఏ విధంగా చేయాలి, ఇసుక నేల అయితే ఏ విధంగా చేయాలి, వారు ఎవరిని సంప్రదించి భూసారంలో ఎంత సారం ఉంది, ఏమేమి పోషకాలు అవసరం అనేది తెలుసుకోవాలి?
1: అంటే మనకి నేల పట్టి మారదు. భూసార పరీక్ష విధానం మట్టి నమూనా సేకరణ నేల పట్టి మారదు. ఎట్లా అంటే మనకి ఇప్పుడు 5 ఎకరాల వరకు ఒక మట్టి నమూనా సరిపోతుందని చెప్తాం. అది నల్లరేగడైనా ఎర్ర నేలలైనా కూడా 5 ఎకరాల వరకు ఒక మట్టి నమూనా. అది చూసుకున్నట్టయితే మీరు 5 ఎకరాల వరకు ఒక నమూనా అంటే ఒకటే చదునుగా ఉండాలి, మీరు ఒకటే లెవెల్ గా ఉండి ఒకటే రకమైన నేల ఉండాలి, మళ్ళీ నేల ఒకటే రకమై ఉండాలి, ఒకటే చదునుగా ఉండాలి. అప్పుడు మట్టి నమూనా మీద ఒక 10-15 చోట్ల నుంచి తీసుకుని ఒక బ్యాగ్ లో గానీ బకెట్ లో గానీ అన్ని మట్టి నమూనాలు తీసుకుని అందులో వేసుకుని తర్వాత భూసార పరీక్ష అదంతా తీసుకుని ఒక దగ్గర చేసుకోవాలి. దీంట్లో తీసుకునే మట్టి నమూనా తీసుకునే ముందు కొన్ని పాటించాలన్నమాట. ఎట్లా అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే చెట్ల కింద గాని, బాటల దగ్గర గాని, గట్ల దగ్గర గాని, పశువుల పెంట కుప్పలు వేసిన చెట్టు గాని, ఈ ఎరువులు వేసిన చోటు గాని మట్టి నమూనా తీయకూడదు. ఒకవేళ గనక రైతులకి అంతకు ముందు వ్యవసాయం అంతకు ముందు పంట వేసినప్పుడు ఏదన్నా వాళ్ళకి చౌడు గనక అనిపించినట్టయితే అవి కూడా భాగాలని సపరేట్ గా చేసుకుని అక్కడ విడిగా మట్టి నమూనా తీయాలి. ఆ మట్టి నమూనా తీసేటప్పుడు ఏంటంటే 15 సెంటీమీటర్ లేత వరకు ఒక మట్టి నమూనా, 15 నుంచి 30 సెంటీమీటర్ వరకు ఒక నమూనా తీసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఒకటే చదునుగా ఒకటే రంగుగా ఉందనుకున్నామో అదంతా ఒక్కొక్క రకంగా తీసుకోవాలి. ఎక్కడైతే చౌడు అనుకున్నామో అది దాన్ని విభజించుకుని అక్కడ వేరేగా మట్టి నమూనా తీసుకోవాలి. తీసుకున్న మట్టి నమూనా ఏంటంటే మనకి మామూలుగా ఏ వ్యవసాయం వేసుకోవాలనుకున్నా కానీ 15 సెంటీమీటర్ లోతు వరకు సరిపోతే మట్టి నమూనా. ఈ 15 సెంటీమీటర్ల మట్టి నమూనా తీసుకున్నది 10 నుంచి 15 చోట్ల ఎందుకన్నాను అంటే 5 ఎకరాల వరకు ఒక నమూనా కాబట్టి 10-15 చోట్ల నుంచి తీసుకుని వాళ్ళు బకెట్ లో గాని బ్యాగ్ లో గాని వేసుకుని అంతా మట్టి నమూనా కలెక్ట్ చేసుకున్నవన్నీ తెచ్చుకొని ఒక చోట చదునుగా వేసుకొని దాన్ని 4 భాగాలుగా విభజించి మొదట ఎదురు భాగాలు తీసేసి అంటే మట్టి అదంతా తీసేసి మిగతా ఎదురు భాగాలు కలుపుతూ అట్లా 4 భాగాలుగా విభజిస్తూ మొదటి ఒకసారి ఒక ఎదురు భాగాలు తీసుకొని మిగతా ఎదురు భాగాలు తీసేయాలి. రెండోసారి ఇంకొక డైరెక్షన్ లో ఉన్న ఎదురు భాగాలు తీసుకొని మిగతా ఎదురు భాగాలు అట్లా మనకి 1/2 కిలో మట్టి వచ్చే వరకు చేయాలి. ఈ మట్టి నమూనా అంతా మనం ఒక కవర్ లో వేసుకొని గానీ మట్టి ఏదన్నా బ్యాగ్ లో వేసుకొని ఏదైనా క్లాత్ బ్యాగ్ లో గానీ వేసుకొని దాని మీద రైతు పేరు, రైతు తండ్రి పేరు, సర్వే నెంబరు, ఊరు, మండలము, జిల్లా, దగ్గరలో ఉన్న ఏదైనా భూసార పరీక్ష కేంద్రానికి ఇవ్వాలి.
2: ఇంతవరకు మీరు రబీలో ఎరువుల యాజమాన్యం గురించి వరంగల్ అగ్రికల్చరల్ కాలేజీ సాయిల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భుఖ్య.
3: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే.
4: మత్లబ్?
3: దేఖ్ బేటా, తూ జో యే అందాజుం రసాయన మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ. అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్. పహలీ వాలీ బాత్ కహా,
4: పర హమ్ తో సబ్ యహీ డాలే.
3: సబ్ నహీ,

0: आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
4: ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 దాటి 19 సెకండ్లు. తర్వాతి కార్యక్రమం వెంటనే.
5: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
6: శ్రోతల నమస్కారం. ఒక రహదారి అంటే కేవలం రెండు ప్రాంతాలను కలిపేది కాదు, రైతును మార్కెట్తో, విద్యార్థిని పాఠశాలతో, రోగిని ఆసుపత్రితో, గ్రామాన్ని అవకాశాలతో అనుసంధానించే అభివృద్ది వారధి రహదారి. గ్రామీణ ప్రాంతాలకు అన్ని కాలాల్లో ఉపయోగపడే నాణ్యమైన రహదారి సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో 2000 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఈ పథకం ద్వారా రహదారి సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులు, మార్కెట్లు, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అమలు తీరు, గ్రామీణ ప్రాంతాలకు అందుతున్న ప్రయోజనాలు, రహదారుల నాణ్యత, నిర్వహణ, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాల గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పంచాయత్రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
7: నమస్కారం సార్.
6: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే గ్రామీణాభివృద్ధిలో ఈ పథకం ప్రాధాన్యత ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
7: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం సార్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం 2005 ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం అర్హత కలిగినటువంటి గ్రామీణ ప్రాంతంలోని జనావాసాలను ఆల్ వెదర్ రోడ్స్ అంటే అన్ని కాలాలలో ప్రయాణించేటువంటి ఉపయోగించగల రహదారిని కనెక్టివిటీ కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ఆల్ వెదర్ రోడ్ అంటే అన్ని సీజన్లలో ప్రయాణించేటువంటి, వర్షాకాలం కావచ్చు ఎప్పుడైనా సరే అన్ని సీజన్లలో మనము ప్రయాణించడానికి వీలు కలిగించే రోడ్డే ఆల్ వెదర్ రోడ్. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది, పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు కూడా మనకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ తరలించేటువంటి అవకాశం లభిస్తుంది. అందువల్ల పీఎంజేఎస్వై పథకం ఓన్లీ రహదారి నిర్మాణ పథకమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కీలకమైన కార్యక్రమం.
6: సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఒక గ్రామం లేదా ఈ హ్యాబిటేషన్స్ ను ఈ రహదారి కనెక్టివిటీ కోసం ఎలా ఎంపిక చేస్తారు, అలాగే ఈ జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఈ పాఠశాలలు, ఆసుపత్రులు ఇటువంటి అంశాలను ఎంతవరకు ప్రాధాన్యతలో తీసుకుంటారు?
7: సార్, మంచి క్వశ్చన్. పీఎంజేఎస్వై మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన జనావాసాలను ఎంపిక చేసి వాటికి ప్రాధాన్యతా క్రమంలో రహదారి కనెక్టివిటీ కల్పిస్తారు. పీఎంజేఎస్వై వివిధ దశలలో ప్రామాణికాలు మారుతూ వచ్చాయి సార్. పీఎంజేఎస్వై 1 అంటే దశ 1లో 500 అంతకు మించినటువంటి జనాభా ఉన్నటువంటి జనావాసం తీసుకున్నారు జనరల్ ఏరియాలో. అదే హిల్లీ ఏరియాస్, ట్రైబల్, గిరిజన ఏరియాస్ అయితే 250 అంతకు మించినటువంటి జనావాసాలు చేసుకుని కనెక్టివిటీ కల్పించారు. అదే పీఎంజేఎస్వై 2 అంటే ఫేజ్ 2లో అప్పటికే ఉన్న గ్రామీణ రహదారి నెట్వర్క్ అభివృద్ధితో పాటు మార్కెట్స్, గ్రోత్ సెంటర్స్ మరియు ముఖ్యమైన గ్రామీణ కేంద్రాల కనెక్టివిటీని దృష్టి పెట్టారు. ఫేజ్ 3 అంటే త్రూ రోడ్స్, మేజర్ రూరల్ లింక్స్, వాటిని దృష్టి సారించారు సార్. త్రూ రోడ్స్ అంటే పెద్ద రోడ్డు ఉండి రెండు హయ్యర్ గ్రేడ్ రోడ్ ని కలిపేదాన్ని త్రూ రోడ్ అంటామండి. దానికి 2-3 గ్రామీణ రోడ్స్ కూడా లింక్ అయి ఉంటాయి, లింక్ రోడ్స్ కూడా. అదే మేజర్ లింక్ అయి ఉంటే, మేజర్ రూరల్ లింక్స్ అంటే ఒక మేజర్ రోడ్ కలుపుతుంది, ఒక ఎండ్ డెడ్ ఎండ్ ఉంటుంది, దానికి 2-3 లింక్ రోడ్స్ కలిసి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మేజర్ రూరల్ లింక్స్. అంటే వాటికి ఇవ్వడం వలన ఎక్కువ హ్యాబిటేషన్ లబ్ధి కలుగుతుందని మూడో ఫేజ్ లో చెక్అప్ చేస్తారు.

0: సరే
1: అయితే మనం ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి మాట్లాడినప్పుడు ఈ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ అని, ఈ కోర్ నెట్వర్క్ అని వింటుంటాం. అసలు ఇవి ఏమిటి, అలాగే రహదారుల ప్రణాళికలు, వీటి పాత్ర ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ DRRP అనేది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి రహదారి నెట్వర్క్ ను గుర్తించి రూపొందించే జిల్లా స్థాయి ప్రణాళిక. దట్ ఇస్ కాల్డ్ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్. నెట్వర్క్ అనేది అర్హత కలిగిన జనావాసాలకు కనీస అవసరమైన రహదారి కనెక్టివిటీ కల్పించే ముఖ్యమైన రహదారి నెట్వర్క్. ముందు రహదారి నెట్వర్క్ తయారు చేస్తాము, దాని ద్వారా మళ్ళీ జిల్లా ప్రణాళిక తయారవుతుంది. రహదారి గుర్తింపు సాధారణంగా పాపులేషన్ బేస్ సెలెక్ట్ చేస్తాం సార్. చేసిన తర్వాత DPR ప్రిపరేషన్, దానికి అంటే సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాము. దాని తర్వాత సాంకేతిక మంజూరు, ఆ ప్రాజెక్ట్ కి సాంకేతిక మంజూరు టెక్నికల్ క్లియరెన్స్ తీసుకుంటాము. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అంటే పరిపాలన మంజూరు చేయబడుతుంది. దాని తర్వాత గుత్తేదారు కోసం టెండరింగ్ వెళ్తాము, గుత్తేదారును నియమిస్తారు. నెక్స్ట్ అగ్రిమెంట్ ఒప్పందం, అంటే గుత్తేదారుకు డిపార్ట్మెంట్ మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. దాని తర్వాత క్వాలిటీ మానిటరింగ్ అంటే వెల్ ఎగ్జిక్యూషన్ క్వాలిటీ మానిటరింగ్ అంటే నాణ్యత పర్యవేక్షణ కూడా జరుగుతుంది. కంప్లీషన్ అన్ని విధానంలో పనులు చేపడతారు. PMJSY 1 పథకంలో మొత్తం గ్రాంట్ కేంద్ర ప్రభుత్వమే భరించింది సార్ Phase 1 లో. Phase 2 నుంచి రాష్ట్రాలకు కూడా వీళ్ళ వాటా కూడా దాంట్లో చేర్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ 75-25 ఉండేది, ఇప్పుడు 60-40 ఉంది. సెంట్రల్ 60-40 జరుగుతుంది సార్.
1: సరే అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రహదారులను ఈ ఆల్ వెదర్ రోడ్స్ గా ఇందాక మీరు చెప్పినట్టు నిర్మించడానికి ఎటువంటి సాంకేతిక ప్రమాణాలు పాటిస్తారు
0: సార్? రహదారి నిర్మాణానికి ముందు అవసరమైన సాంకేతిక అధ్యయనాలు నిర్వహిస్తాం సార్. సాయిల్ సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్, సాయిల్ అంటే మట్టి, CBR టెస్ట్ ద్వారా మట్టి బలాన్ని నిర్ధారిస్తాం, అంటే ఎంత లోడ్ బేర్ చేయగలుగుతుంది, అది సాయిల్ ఎలా ఉందనేది ఒక స్టెప్. నెక్స్ట్ ట్రాఫిక్ స్టడీ, రహదారి మీద ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి రోజుకి, ఎంత వెయిట్ ఉన్నాయవి, ఏ వెయిట్ లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేస్తాం సార్. నెక్స్ట్ హైడ్రోలాజికల్ సర్వే అంటే జల సంబంధమైనటువంటి సర్వే, ఎన్ని కాలువలు ఏమైనా వెళ్తున్నాయా, రివర్ వెళ్తుందా, వాటికి కూడా సర్వే చేసి అవసరమైన కల్వర్ట్స్, సీడీ వర్క్స్, బ్రిడ్జెస్ నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ జామెట్రిక్ డిజైన్, పాపులేషన్ అన్నింటిని వెహికల్స్ ను బట్టి రోడ్డు వెడల్పు, గ్రేడియంట్ అంటే వాలు, ఎక్కడ డౌన్ ఉన్నా పైకి ఎక్కేదిన్నా కూడా ఏ గ్రేడియంట్ తో అవి పైకి వెళ్ళాలి లేదా కిందకి దిగాలి, అది గాని వంపులు అంటే ఏ యాంగిల్ తో ఎంత వంపు తిరగాలి, సూపర్ ఎలివేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, అవన్నీ కూడా నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్, సాయిల్ మెటల్ అంటే కంకర, బిటుమిన్ అంటే తారు, తదితర నిర్మాణ సామాగ్రిని కూడా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తాం. నిర్మాణ సమయంలో కూడా ప్రతి ముఖ్యమైన దశలో క్వాలిటీని టెస్ట్ చేసి అవి స్పెసిఫికేషన్స్ అనువుగా ఉంటేనే ఉపయోగిస్తాం సార్.
1: సార్ మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో ఉన్న ఈ మూడంచెల నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇందులో స్థానిక ఇంజనీర్లు, అలాగే స్టేట్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, నేషనల్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, వీటి పాత్ర ఏమిటి
0: సార్? PMJSY లో పనుల నాణ్యతను నిర్ధారించడానికి మూడంచెల వ్యవస్థ అమల్లో ఉంది సార్. ఇప్పుడు మొదటి స్థాయి PIU క్వాలిటీ కంట్రోల్. PIU అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్, అంటే మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థని PIU అంటారు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్. PIU పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు సార్. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ నిర్వహించితే బాధ్యత కాంట్రాక్టర్దే, అతను నిర్వహించే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ ని ధృవీకరిస్తాం మేము, అవి బాగా చేస్తున్నాడా లేదా, బాగున్నాయా లేదా అని ధృవీకరిస్తాం సార్. ప్రతి లేయర్ ను తనిఖీ చేసి మామూలుగా 3-4 లేయర్స్ ఉంటాయి, సబ్గ్రేడ్, GSB, వెట్మిక్స్, BT పైన తారు, అలా ప్రతి లేయర్ ని చెక్ చేసుకుని అది క్వాలిటీ పరంగా సాటిస్ఫై అయినప్పుడే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం సార్. అది కూడా ఉన్నప్పుడు ఆ విధంగా ప్రతి లేయర్ కి ముందు కూడా మేము టెస్టులు చేసి చేస్తాం సార్. ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి స్టేట్ క్వాలిటీ మానిటర్ సార్, SQC అంటే స్టేట్ లెవెల్ లో స్టేట్ క్వాలిటీ మానిటర్ ని అపాయింట్ చేస్తారు సార్. వాళ్ళు స్వతంత్రంగా తనిఖీ చేస్తారు, వచ్చి నిర్దేశిత పనుల్లో తనిఖీలు నిర్వహిస్తారు. ప్రతి లేయర్ కూడా వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తారు సార్, వాళ్ళు కూడా సాటిస్ఫై కావాలి మాతో పాటు. నెక్స్ట్ మూడవ స్థాయి నేషనల్ క్వాలిటీ మానిటర్ సార్, వీళ్ళని NRRDA నియమిషన్ సార్. NRRDA అంటే నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ అథారిటీ, వాళ్ళు నియమించే ఎన్క్వైరీలు కూడా

పనులను స్వతంత్రంగా పరిశీలించి నాణ్యతకు గ్రేడింగ్ ఇస్తారు. సాటిస్ఫాక్టరీ అనేవచ్చు, సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు, ఎస్ఆర్ఐ లేదా అన్సాటిస్ఫాక్టరీ అవ్వచ్చు. సాటిస్ఫాక్టరీ ఇస్తేనే నెక్స్ట్ ఇయర్ ప్రొసీడ్ అవుతాము. అన్సాటిస్ఫాక్టరీ ఇచ్చినా సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అన్నా కూడా నెక్స్ట్

0: ఇది స్పెసిఫికేషన్స్ ప్రకారం లేదు, లోపభూయిష్టంగా ఉంది, సరిచేయాలని వాళ్ళు నోటీస్ ఇస్తాం సార్, ముందు కాంటాక్ట్ ను ఆదేశిస్తాం. తదుపరి అతను లోపభూయిష్టం ఉండే పని సరిచేస్తారు. దాన్ని మళ్ళా మేము రీటెస్టింగ్ నిర్వహిస్తుంది. పిఐఓ కూడా రీటెస్టింగ్ నిర్వహించి స్పెసిఫికేషన్స్ అనుగుణంగా అతను చేశాడా లేదా నిర్ధారించిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి పర్మిషన్ ఇస్తాం. ఒకవేళ మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే దానిని ఎస్క్యూఎం ఈ ఎన్క్యూఎం కూడా రీవెరిఫికేషన్ చేస్తారు, రీఇన్స్పెక్షన్. అలాంటి ఐటమ్స్ వాళ్ల ద్వారా చేపిస్తాము. నాణ్యత నిర్ధారణ అనంతరం మాత్రమే నెక్స్ట్ లేయర్ ని అనుమతిస్తారు. స్టేజ్ పాసింగ్, ప్రతి స్టేజ్ లోనూ ఆ లేయర్ ని క్వాలిటీ నిర్ధారించుకొని నెక్స్ట్ లేయర్ కి స్టేజ్ పాసింగ్ సర్టిఫికెట్ ఇవ్వాలి.
1: కాబట్టి దశల వారీ
0: ఏ స్టేజ్ పర్మిషన్ ఇస్తాం. అలా జరగదు. నెక్స్ట్ పని చేసిన తర్వాత యాక్షన్ టేక్ అని రిపోర్ట్ ఇస్తాం సార్, చర్య నివేదిక. మన నోటీస్ ఇచ్చాము, అతను సాల్వ్ చేశాడు. అది కూడా అన్ని చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి అనుమతిస్తాం సార్. ఎక్కడ లోపం జరిగే అవకాశం లేకుండా పకడ్బందీ సిస్టమ్ అమల్లో ఉంది సార్ ఇక్కడ.
1: సార్ మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది, అలాగే ఈ పిఎంజిఎస్వై లో ఈ ఐదేళ్ల నిర్వహణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
0: పిఎంజిఎస్వై మార్గదర్శకాల ప్రకారం రహదారి నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా కాంట్రాక్టర్ బాధ్యత అండి. 5 ఇయర్స్ అగ్రిమెంట్ లోనే కండిషన్స్ అవి. నిర్మాణంతో పాటు 5 ఇయర్స్ హీ హాస్ టు మెయింటైన్ ద రోడ్. అతను రోడ్ ని నిర్వహణ చేపట్టాలి. అతనికి మనము పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత ఫండ్స్ నిలుపుదల చేసుకుంటాం. నిర్మాణ దశలోనే పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత అమౌంట్ నిలుపుదల చేసి పెట్టుకుంటాం మనం. ఎందుకంటే అతను ఒకవేళ బాగా చేయడం ఉద్దేశం, అతను 5 ఇయర్స్ మెయింటైన్ చేసేట్టుగా చూస్తాం సార్.
1: సార్ మరి ఇప్పుడు ఒకవేళ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో ఏదైనా కోత విధిస్తారా?
0: మెయింటెనెన్స్ సరిగా లేకపోతే పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో కోత ఎలా విధిస్తామంటే, ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగిస్తాం. టెండర్ పిలిచి అతను ఏ పని అయితే చేయలేకపోయినాడో ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగించి చేపిస్తాము. ఆ డబ్బులను పేమెంట్ ఇస్తాం.
1: చాలా మంచిది సార్. చివరగా సాధారణ ప్రజలు తమ గ్రామంలో మంజూరైన ఈ పిఎంజిఎస్వై రహదారి వివరాలు, ఈ పనుల పురోగతి, ఖర్చు, నాణ్యత వంటి విషయాలు ఎలా తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళకు ఒకవేళ ఏదైనా ఇందులో సరిగ్గా జరగట్లేదు అనిపిస్తే వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చా?
0: చేసుకోవచ్చండి. వాళ్ళు ప్రతి పనిని పరిశీలించవచ్చు. వాళ్ళ ప్రతి స్టేజ్ లోనూ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రజలు ఓఎంఎంఎస్ సిటిజన్ సెక్షన్ ఉంటుందండి, దాని ద్వారా తమ ప్రాంతాల్లో జరిగే పిఎంజిఎస్వై రహదారులకు సంబంధించినటువంటి మంజూరు వివరాలు, పురోగతి, వ్యయం, నాణ్యత తనిఖీలు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు వాళ్ళు. ఓమాస్ సిటిజన్ సెక్షన్. నెక్స్ట్ అలాగే దీంట్లో మేరీ సడక్ మొబైల్ యాప్ ఉంది, దాని ద్వారా ఫస్ట్ది చూడొచ్చు అంతే వాళ్ళు. దీంట్లో ఓమాస్ సిటిజన్ సెక్షన్ లో ఏం జరుగుతుందో చూడొచ్చు వాళ్ళు అంతే. రెండో దాంట్లో మేరీ సడక్, ఈ మొబైల్ యాప్ ద్వారా రహదారులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు నమోదు చేయవచ్చు వాళ్ళు. సెకండ్, వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఒక ఫీడ్బ్యాక్ నంబర్ వస్తుంది, ఆ ఫీడ్బ్యాక్ ద్వారా దాని స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు. అంత అవకాశం ఉందండి దీంట్లో.
1: ధన్యవాదాలు సార్. గ్రామానికి రహదారి అంటే నేరుగా అభివృద్ధికి రహదారి అనే విషయం మీ మాటల ద్వారా అర్థమవుతుంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి ఇంత చక్కని అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు ఎంతగానో ఎదురు చూస్తున్న కార్యక్రమం కిన్నెర లహరి. మరి ఈ కార్యక్రమాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్న మీరు ఎడైనస్తాం తులసి రామరాజు. ఈరోజు మీకు ఒక పరిచయం చేస్తాను శ్రోతల్ని. ఎంఎస్ శ్రీనుగోపాలరావు గారు, వీరు ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో చిన్నరామాలయం ఏరియా నుండి రాస్తున్నారు. వీరు పత్రికా విలేకరిగా పనిచేస్తున్నారు. వీరు ఈ మధ్యనే మన కార్యక్రమాలు విని శ్రోతలుగా మారారు. వీరు కోరుతున్న పాట బాలమిత్రుల కథ. ఈ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఈ పాటకు సంగీతం సత్యం. మరి వీరి కుటుంబ సభ్యులు ఎంఎస్ శ్రీనుగోపాలరావు గారు, దేవి, సాయి, భరద్వాజ్, పవన్, కార్తీక్ మరియు వీరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు. మరి వీరి కోసం ఈ పాటను వినిపిద్దామా?

కార్యక్రమంలో రెండవ ఉత్తరం. బంగారుబాబు ఈ చిత్రం కోసం పి సుశీల ఘంటశాల ఆలపించిన గీతాన్ని మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు బాటంపిట్టు బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, చాపేల్, చైతు, భానురాజ్, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాధాపాసి, బాబాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, సూరజ్ లాల్, పార్వతీబాయి, చోట పూరన్ పాసి, ఎండి షాకిర్, షహజాది, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత. మరి ఈ పాటకు సాహిత్యం అందించారు ఆచార్యాత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. మరి వీరికోసం ఈ పాట.

తర్వాత తాండేలు ఈ చిత్రం కోసం జావేద్ అలీ పాడిన పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు బచ్చల కోయగూడెం గ్రామం నుండి చైత్ర వినూత్న దేవకృప సైదిప్తి వైషు యామిని సంహిత మోక్షిత్ జీనత్ మరి వీరి కోసం తండేల్ ఈ చిత్రం కోసం జావేద్ అలీ పాడిన పాట సాహిత్యం అందించారు శ్రీమణి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ మరి వీరి కోసం ఈ పాట

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై మీరు కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం కిన్నెరలహరి వింటున్నారు. కిన్నెరలహరి కార్యక్రమానికి ఉత్తరాలు రాసేవారు ఒక పోస్ట్ కార్డు తీసుకుని మీకు నచ్చిన చిత్రంలోని నచ్చిన పాటను రాసి

ఇప్పుడు నేను చెప్పబోయే చిరునామాకు పంపండి. మా చిరునామా కెనర్ లహరి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రామాపురం పోస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. చిరునామా మరొకసారి కెనర్ లహరి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రామాపురం పోస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. ఇది పిన్కోడ్ నెంబరు. ఈ చిరునామాకు వ్రాయండి. కిన్నెర లహరి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను విని ఆనందించండి. కార్యక్రమంలో తర్వాత లంకేశ్వరుడు ఈ చిత్రం కోసం మనో జానకి పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మ క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునీసా, షరీఫ్ ఖాన్, అలీ పాషా, ఇంకా ఇదే పాటను కోరుతున్న మరికొంతమంది శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామటాకిస్ ఏరియా నుండి జమ్మికుంట గురువమ్మ, దుర్గాప్రసాద్, గౌతమి. ఈ పాటకు సంగీతం అందించారు రాజ్ కోటి. మరి వీరి కోసం ఈ పాట

కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పాలకొయ్య తండా నుండి కిసాన్ పవన్ కళ్యాణ్, మణికిరణ్, సాయి కుమార్, రమేష్, భానత్ లక్ష్మణ్ వీరంతా గబ్బర్ సింగ్ ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, గోపిక పూర్ణిమ పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సంగీతం అందించారు దేవేశ్వర ప్రసాద్. మరియు వీరి కోసం ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాత జీవిత చక్రం ఈ చిత్రం కోసం ఘంటశాల పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14వ నెంబర్ బస్తీ నుండి భరత్ లాల్, పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, హనుమాన్ లోత్, భారతి, భరత్. సాహిత్యం ఆరుద్ర, సంగీతం శంకర్, జయకిషన్. మరి వీరి కోసం ఈ పాట.

భగవాన్.

0: తమా పిల్ల.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరు కోరుతున్న పాట రోబో. ఈ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్, సుజన్నే, కాసన్, క్రిసి పాడిన పాట. ఈ పాటకు సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ. మరి వీరి కోసం ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అల్లూరి సెంటర్ నుండి జట్టి శ్రీనివాస్, రేణుక, పూర్వజ్ఞ, ఐలయ్య, శివపార్వతి మరియు వీరి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట నా దేశం ఈ చిత్రం కోసం నందమూరి రాజా పాడిన పాట వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు చక్రవర్తి. మరి వీరి కోసం ఈ పాట

కార్యక్రమంలో చివరిగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటపూర్ గ్రామం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, రమేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరు కోరుతున్న పాట జేబు దొంగ. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. ఆచార్యాత్రేయ సాహిత్యానికి సంగీతం అందించారు చక్రవర్తి. మరి వీరి కోసం ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి కిన్నెల హరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీ వార్తలు, అనంతరం 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 9:30 తిరువల్లలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దశేష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి 10:00 హరికథ ప్రసారమవుతుంది. అంతవరకు విరామ సంగీతాన్ని వినండి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో. ఆకాశవాణి ఈరోజు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ శర్మ, శ్రీ పివి చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శృతచేతన మందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడు, అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడై వేదవేద్యుడు శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో ఈనాడు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు పెద్దశేష వాహనాన్ని అధిరోహించి మాడవీధులలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. అలా చూస్తే భక్తజనమంతా కూడా పరమాత్మను దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. మరోవైపున ఏనుగులు, వృషభాలు వారంతా కూడా స్వామివారి యొక్క ఆ సేవలో పాల్గొని వారి యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటూ ఉన్నారు. అందులో స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిరోహించినారు. అసలు శేషుడు అంటే అర్థము దాసుడు అని అర్థం. వైకుంఠంలో పరమాత్మకు అనే

మంది దాసులంతా ఉంటారు. అందులో ఆ యొక్క గ్రూప్ లో మొదటి వారట మొట్టమొదటి వారు ఆదిశేషుడు. అందుకే పరమాత్మకు అనేక విధాలుగా ఆయన యొక్క మనస్సును తెలుసుకుని అనేక రూపాన్ని పరివర్తన చేసుకుని భగవంతుని ఆదిశేషుడు ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటాడు. స్వామివారు పడుకున్నప్పుడు చక్కగా పొరుపులాగా ఉంటారు. స్వామివారు నడిచేటప్పుడు ఎండ తగలకుండా వర్షం పడకుండా గొడుగులా ఉంటారు. స్వామివారికి కాళ్లకు ఇబ్బంది కలగకుండా పాత్రులుగా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే యథేష్ట వినియోగార్హం చేసి దేనికే అంటారు. స్వామికి ఎలా కావాలంటే అలా తన యొక్క స్వరూపాన్ని మార్చుకుని చక్కగా సేవలు అందిస్తూ ఉంటారు. ఈనాడు 2026 సంవత్సరంలో చాలకట్ల బ్రహ్మోత్సవాలు అనగా వీటిని వార్షిక బ్రహ్మోత్సవాలు అని కూడా చెప్తూ ఉంటారు. నిన్న సాయంత్రము విశ్వక్సేనుల వారు చక్కగా మాడవీధులు విహరించి పురుసంగ్రహణం గావించి నిన్న సాయంత్రము అంకురార్పణ చక్కగా జరిగింది. అంకుర దేవతలు అయినటువంటి సోముడు, యజ్ఞాంగుడు, బ్రహ్మ మొదలగు దేవతలందరినీ కూడా నిన్న ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈ రోజు ఉదయము యాగశాలలో నవకలశ స్థాపన చేసి చక్కగా యాగశాలలో అగ్ని క్రతువులన్నీ కూడా నిర్వహించినారు. ఆ సమయంలో వారు సమస్త దేవతలందరినీ కూడా ఆ కుంభాలేకి ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈ రోజు సాయంత్రం సరిగ్గా 6:05 మీనలగ్నంలో ధ్వజారోహణ తంతు జరిగినది. ఆ ధ్వజారోహణం మీనలగ్నంలో నిర్వహించడం అంటే చక్కగా గురు దృష్టి మీనలగ్నం పైన ఉన్నది. అంటే నవగ్రహాలంతా కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వారు దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. ధ్వజపటాన్ని చక్కగా తెల్లటి వస్త్రం పైన చిత్రీకరించి ఆ ధ్వజానికి ఆ గరుడాల వారిని చిత్రీకరించి ఆ గరుడాల వారికి అనేక అవయవాలలో ఆ పాములన్నీ కూడా అలంకరించి ఉన్నారు. పాములన్నీ కూడా అలంకరించి ఉంటారంట. ఎందుకంటే ఆ 12 భాగాలలో కిరీటం పైన 2 చేతల యందు మణికట్ల యందు స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ పాములన్నీ కూడా చక్కగా ఆ గరుత్మంతుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. వాటిని ఆయన ఆభరణంగా కూడా చేసుకుంటూ ఉంటారంట. అలాంటి ఆయన విష్ణువాహ నమస్తుభ్యం అంటూ ఉంటారు. భగవంతుడికి ఆదిశేషుడు తర్వాత అంతటి గొప్పవారు ఆ గరుత్మంతుడు. ఆయనను ధ్వజ చిత్రం పైన ఆవాహన చేసి ఆయనకు ఉపచారములన్నీ కూడా నిర్వహించి అటువైపున ధ్వజస్తంభం పైన ఎగురు వేశారు. ధ్వజస్తంభం అంటే ఆలయానికి ప్రధానమైనటువంటి స్థానము అని చెప్తూ ఉంటారు. అందుకే ధ్వజదండే బ్రహ్మాండ ఆవాహయామి అంటారు. ఆ ధ్వజదండం పైన బ్రహ్మను ఆవాహన చేసినారు. ధ్వజదండాగ్రే గరుడుమ ఆవాహయామి, ఆ దండం యొక్క చివరిలో గరుడిని ఆవాహన చేసినారు. ఫలకత్రయే అంటే ఆ ధ్వజ ఆ యొక్క ధ్వజస్తంభానికి పైన 3 రేఖలు కనిపిస్తూ ఉంటాయి. అందులో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అదేవిధంగా అగ్నిదేవుణ్ణి ఆవాహనం చేస్తూ ఉంటారు. ఎస్టియాం సుదర్శనం ఆవాహయామి, ఏదైతే దారుగా ఒక కర్రతో పొడవుగా ఉందో ఆ ధ్వజం పైన సుదర్శన వారిని ఆవాహనం చేస్తారు. ఆయుష వలయే ధ్వజస్తంభానికి చుట్టూ ఒక లోహంతో రింగులుగా ఉంటాయి. వాటి యందు వాసుకి మొదలుకు సర్పాలందరినీ కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. తంతురుజ్జవ్ బ్రహ్మ విష్ణు రుద్రాహ అన్నారు. ఏదైతే దర్భతో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అడవుల్లో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దర్భను తీసుకుని వచ్చి కొద్ది రోజులు ముందుగానే వారు చక్కగా దానిని నిర్మిస్తారు. ఆ యొక్క రజ్జు అంటారు, అంటే దర్భతో చేసినటువంటి ఆ తాడు యందు బ్రహ్మ విష్ణు రుద్రులను కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ధ్వజస్తంభానికి పైన గంటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో అజుమావాహయామి, అజున్ని ఆవాహనం చేస్తూ ఉంటారు. కుషిమాలికాయాం, చక్కగా దర్భనంతా కూడా చాపలాగా తయారు చేసి ధ్వజస్తంభానికి చుడతారు. అందులో సరస్వతిని ఆవాహయామి, సరస్వతిని ఆవాహనం చేస్తూ ఉంటారంట. ఆ విధంగా సకల దేవతలందరినీ కూడా ఆవాహన చేసి గరుడాల వారిని చక్కగా వారు ఎగురువేసి దోషాన్ అపనయ అస్మాకం గుణాన్ ఆవహ సర్వశ అన్నారు. స్వామి, మేము ఏదైనా దోషాలు చేసినట్లయితే వాటి నుండి మమ్మల్ని రక్షించు అని చెప్పి చక్కగా గరుత్మంతుణ్ణి వారు ప్రార్థించి ఆయనకు ఉపచారాలు చేసి ధ్వజ

0: స్తంభం పైన ఎగురు వేశారు. అప్పటి నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో చక్కగా పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ వేదవేద్యుడి యొక్క ఆశీస్సులు చక్కగా పొంది తర్వాత వాహన సేవలో కూడా వారు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తి మండల సభ్యులంతా కూడా, చైర్మన్ ఈఓ గారు, జేఈఓ గారు మొదలుగు అధికార గణమంతా కూడా స్వామివారి సేవలో తన్మయత్వంతో తదేకంగా చక్కగా స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. ఇటువైపున భక్తులంతా కూడా స్వామిని చక్కగా వారు సేవిస్తూ అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఒకవైపున అనేకమైనటువంటి సంగీతము, నాట్యము, గానము ఒకటా రెండా చెప్పడానికి కూడా వీలు లేనంత చక్కగా వారంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామివారు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించి 7 పడగలు ఉన్నాయి ఆ శేషుడికి. ఆ 7 పడగలు ఉన్నటువంటి ఆ పెద్దశేష వాహనాన్ని స్వామి అధిరోహించి ఇలా వస్తూ ఉన్నారు. సర్పరాజు నమస్తుభ్యం అని ఆ సర్పను ఆయన్ను ఆదిశేషుని కూడా చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు స్వామికి ఏ సేవ చేసినా కూడా ఆ కంఠంలో స్వామికి చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణం పైన సర్పమావాహయామి, ఆదిశేషమావాహయామి, వాసుకి ఆవాహయామి ఈ విధంగా వారు ప్రతిసారి ఆదిశేషుడు లేనటువంటి కర్తవ్యం ఉండదు. అందుకే మా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాల్లో కూడా ఓం అనంత శిరసే నమః, అనంతాక్షాయ నమః అని అనంతుడు స్వామిని సేవిస్తూ ఉంటారంట. ఈ పర్వతమే ఆదిశేషుడు రూపంగా ఉంటుంది. చక్కగా శేషావతారంగా ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణిని స్వామి ఆయన ఆదిశేషుణ్ణి కొండగా చేసుకుని అందు నివసిస్తారు. శ్రీ భూమిభ్యాం సుఖాసీనం రత్నసింహాసనే శుభే. స్వామివారికి ఎడవైపున శ్రీదేవి అమ్మవారు, కుడివైపున భూదేవి అమ్మవారు, స్వామి మధ్యలో చక్కటి రత్నమయమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించినారు. కిరీటములు వజ్రాభరణాలతో చేసినటువంటి ఎందరో భక్తులు, మహారాజులు, చక్రవర్తులు పరమాత్మ యొక్క ఆ అనుగ్రహానికి లోనై వారు భక్తి ప్రపత్తులతో చేసినటువంటి స్వర్ణాభరణాలన్నీ కూడా స్వామివారు చక్కగా ధరించి ఎంతో వయ్యారంగా మాడ వీధులలో వాటిని సింగారించుకుని స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. స్వామి యొక్క మహిమను గురించి, వైభవాన్ని గురించి బ్రహ్మశ్రీ చలపతి గారు ఈ పెద్దశేష వాహన విశిష్టతను గురించి 4 మాటలు ఆకాశవాణి శ్రోతలకు వినిపిస్తారు. విని తరిద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రితో సమమైనటువంటి స్థానం బ్రహ్మాండంలో ఎక్కడా కూడా లేదు. దివ్యమైనటువంటి పవిత్రమైన ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమై కలియుగంలో ఉన్నటువంటి కలి ప్రభావం చేత కలిగే అనేక దోషాలను నివారించి భక్తులందరినీ బ్రోవడానికి స్వామివారు చక్కగా ప్రపన్నజన కల్పద్రోమమై భక్త వత్సలుడై స్వయం వ్యక్త అర్చాస్వరూపంలో అవతరించి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతూ ఉన్నాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు పెద్దశేష వాహనం మీద చక్కగా ఆసీనుడై భక్తకోటిని తరింపజేస్తూ ఉంటే ఆచార్య పురుషులు ఆ స్వామి యొక్క దివ్యమైన వైభవాన్ని ప్రబంధ గానాన్ని చక్కగా కీర్తన చేస్తూ ఉన్నారు. ద్రవిడ వేదంగా కీర్తించేటటువంటి ఆ దివ్య స్తుతులన్నింటినీ కూడా స్వామివారి వైభవాన్ని ప్రకాశింపజేసే స్తుతులతో స్వామిని సంకీర్తన చేస్తూ ఉన్నారు. అలాగే తిరువీధులన్నీ కూడా అనేకమైన భక్త బృందాల చేత విద్యుత్ కాంతుల యొక్క దివ్యమైనటువంటి శోభ చేత నానా రకములైనటువంటి విన్యాసముల ద్వారా ఆ పరమాత్మను సేవించి తరించడానికి వచ్చినటువంటి వివిధ రకములైన కళాబృందముల చేత ఆ తిరువీధులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. గజరాజులు, హయరాజులు, వృషభములు స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా టీవీగా గజరాజులు ముందర నడుస్తూ ఉంటే స్వామివారు వెనక పెదశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై భక్తి ప్రపత్తులతో వారు కోలాటలు అలాగే చక్కటి సంకీర్తనలు, నృత్యములు, గీతములు, వాద్యములు, ఇలా నానా రకములైనటువంటి విశేషముల చేత స్వామివారి వైభవాన్నంతటిని కూడా సంకీర్తన చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని తాము ఆ స్వామిని చూసి తరించి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమలన్నింటినీ కూడా తెలిపి వేషధారణలతో చక్కగా స్వామి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా ఆ స్వామివారిని దర్శిస్తే చాలు, స్వామివారిని నిరంతరము కూడా ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి అనంటే, వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అని ప్రార్థన చేస్తారు. ఏమిటయ్యా అంటే, ఎన్ని జన్మలు మారినా, ఎన్ని కష్టాలు ఎదురైనా భక్తుల హృదయాలలో ఉన్నటువంటి ఒకే ఒక విశ్వాసం ఏమిటయ్యా అనంటే, వినా వెంకటేశం ననాథో ననాథః, ఆ స్వామి తప్ప వేరొక దిక్కు లేదు, ఆ స్వామిని ఆశ్రయించడం తప్ప మరొక మార్గం లేదు, తనను ఆశ్రయించమని తన యొక్క దివ్య చరణారవిందములను దర్శింపజేస్తున్న అభయహస్తంతో నిరంతరము కూడా దర్శనాన్ని కటాక్షింపజేసేటటువంటి స్వామి, ఆలయంలో నిరంతరము కూడా దర్శించలేనటువంటి వారిని తాను దర్శిస్తానని చెప్పి మాడవీధుల్లో వచ్చి వారిని అనుగ్రహించడానికి తన దర్శనాన్ని వారికి కలిగింపజేయడం కోసమని బ్రహ్మోత్సవాలలో తాను వాహనారూఢుడై స్వామివారు చక్కగా దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవం అనగానే అద్భుతమైన ఒక దివ్య దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. కళ్ళ ముందర ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ప్రత్యక్షం అవుతుంది. వాహనాన్ని అధిరోహించినటువంటి సర్వాలంకార భూషితుడైనటువంటి ఆ పరమాత్మ చాలా చక్కగా దివ్యమైన దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మంగళవాద్యములు ఆనంద కర్పూర నీరాజనముల యొక్క సౌందర్యములలో ప్రకాశిస్తూ దేదీప్యమానంగా జాజ్వల్యమానంగా ఆ స్వామివారు కమనీయమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే, లక్షలాది భక్తుల గోవిందరామ స్మరణల మధ్య వివిధ వాహనములలో ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటారు స్వామి. అలా వాహనాలన్నింటిలో కూడా పూటకొక్క వాహనం మీద విహరిస్తూ భక్తకోటికి ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని అనుగ్రహింపజేసేటటువంటి వాడు. అర్చక స్వాముల వారు చక్కగా ఆనంద నీరాజనాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయ సుందర దృశ్యాన్ని చూసి, ఆ మనోహరమైనటువంటి దృశ్యము, చక్కగా అలంకరింపజేసినటువంటి వజ్రాల కిరీటము, ఆభరణముల యొక్క సౌందర్యము, పట్టు పీతాంబరములు, అలాగే గజపుష్పమాలలను ధరింపజేసినటువంటి ఆ స్వామి యొక్క వైభవము, వేదవేద్యుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని వేద పండితులందరూ కూడా చక్కగా పారాయణ చేస్తూ స్వామి వెంట వస్తూ ఉండగా, బాజాభజంత్రీల నడుమ, వాద్య విశేషముల నడుమ, ఒకవైపు విద్యుత్ దీపాల వెలుగులు, మరోవైపు మంగళవాద్యముల నాదము, చుట్టూ కూడా లక్షలాది భక్తుల గోవిందనామ స్మరణ, మధ్యలో దివ్యాభరణములతో అలంకరింపబడినటువంటి ఆ స్వామి, ఆహా ఎంత వైభవము! మనోహరమైన, కమనీయమైన, రమణీయమైన దృశ్యాన్ని స్వామి దర్శింపజేస్తూ తనను ఆశ్రయించి తరించమని తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఈ వెంకటాచల క్షేత్రంలో ఆర్తితో తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా కటాక్షించి అనుగ్రహింపజేస్తానని చెప్పి తెలియజేయడం కోసమని స్వామివారు చక్కగా పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై తిరువీధుల్లో విహరిస్తూ తన దివ్యత్వాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి అంటే, ఇక్కడ మహావిష్ణువుతో ఆదిశేషునికి ఉన్నటువంటి విడదీయరానటువంటి అనుబంధాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయమైనటువంటి సేవా భాగ్యాన్ని పొందిన ఆదిశేషుని యొక్క దివ్య వైభవము, అలాగే భగవంతుని శేషసాయిత్వాన్ని, జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని, శేషశేషిభావాన్ని, వీటన్నింటినీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ శేషుడంటే ఏమిటయ్యా అనంటే, సమస్తము లయమైపోగా మిగిలినటువంటిదేదో అదే శేషత్వము. మనలో ఉన్నటువంటి అహంకారాదులన్నీ కూడా నశించిపోతే ఏదైతే మిగిలి పరమాత్మను దర్శించాలి అనేటటువంటి కాంక్ష ఉంటుందో అదే శేషత్వంగా చెప్పారు. అలా శేషుడు అనంతత్వానికి ప్రతీక. స్వామి శేషతల్ప సాయి, ఆయన కొలువై ఉన్నటువంటి శిఖరము శేషాద్రి శిఖరము, శేషాద్రి శిఖర రత్నమై వెలుగొందుతున్నటువంటి పరబ్రహ్మ ఆ శేషవాహనం మీద చక్కగా దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఉత్సవమూర్తి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి స్వర్ణాలంకృత వాహనంపై ఆసీనుడై

0: తిరువీధుల్లో విహరిస్తూ భక్త కోటిని అనుగ్రహింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని కీర్తన చేస్తూ అంటారు, శ్రీ సతీశ దేవ శ్రీతజన రక్షక భక్తిందలతు నిన్ను శక్తి కొలంది కరుణ చూపి మమ్ము కాపాడు నిత్యంబు శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస పరమాత్మ పరంధామ ఉభయదేవేరులతో శేషవాహనంపై చక్కగా దర్శనాన్ని కటాక్షిస్తున్నటువంటి ఓ స్వామి శ్రీ సతీష శ్రీతజన రక్షక ఆశ్రితులను అందరినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడు కదయ్యా, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి వెంకటాచల క్షేత్రంలో కొలువైనటువంటి వాడవే. భక్తిందలతో నిన్ను శక్తిం కొలది, నాకు ఏ శక్తి ఉన్నదో నా శక్తికి తగిన విధంగా నా సామర్థ్యానికి తగిన విధంగా భక్తి శ్రద్ధలతో నిన్ను కొలుస్తానయ్యా, నా భక్తి ఎంత అల్పమైనా దాన్ని స్వీకరించు, అల్పమైనటువంటి ఆ భక్తితో పత్రమో పుష్పమో ఫలమో సమర్పిస్తే అలాంటి ఆ భక్తితో సమర్పించినటువంటి దాన్ని స్వీకరించు అని చెప్పి వేడుకుంటే భక్తుడి దగ్గర ఆ భగవంతుడు ఏం కోరుకుంటాడు, ఇంతకంటే కావలసినటువంటి భక్తి, ఏ సంపదను కాని ఏ వైభవాన్ని కాని ఆశించడు ఆయన, నిష్కల్మషమైనటువంటి భక్తిని కోరుతాడు. కనుక భక్తుడు తనకు ఉన్నటువంటి దాన్నే పరమాత్మకు సమర్పిస్తాడు, అలాంటి భక్తి భావంతో నన్ను ఆశ్రయించండి అని చెప్పి శేషశేషి భావాన్ని ప్రకటింపజేస్తూ శేషవాహనారూఢుడైనటువంటి పరమాత్మ పెద్ద శేషవాహనం మీద చాలా చక్కగా అలంకరింపజేసినటువంటి ఆ ఆభరణముల చేత సర్వాలంకార భూషితుడైనటువంటి పరమాత్మ ఏడు పడగల నీడలు ఉభయ దేవేరులతో చక్కటి పూలమాలలన్నీ కూడా అలంకరింపజేస్తూ ఉంటే తన పాదములను దర్శింపజేస్తూ ఆ పాదములను ఆశ్రయించి తరించమని అపారమైన కరుణా కటాక్షాన్ని ప్రసరింపజేస్తూ స్వామివారు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఈ దృశ్యమంతా కూడా ఆ గోవిందనామ స్మరణ మధ్య స్వామివారి యొక్క కమనీయమైనటువంటి దృశ్యము మాటల్లో మనం వర్ణించలేము. అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య షాంగిణ అని ఆ ఉత్సవంలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనం సకల విధములైనటువంటి పాపరాశిని కూడా నశింపజేస్తుంది. అంతేకాదు శ్రీనివాసుని యొక్క దర్శనము పుణ్యప్రదము అని కూడా కీర్తించబడింది. ముక్కోటి దేవతలు కూడా ఒక్కటై ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు తిరుమల గిరులకు వెంచేస్తారు అని ప్రతీతి. అలా లోక కళ్యాణానికై వైకుంఠాన్ని విడిచి వచ్చినటువంటి స్వామి వెంకటాద్రిపై వెలిసినటువంటి పరంధాముడు భక్తులను తరింపజేయడం కోసం తాను ఈ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్నంతటిని కూడా కటాక్షింపజేస్తూ ఉంటాడు. సాధారణంగా ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని దర్శించుకోవడానికి భక్తకోటి వెడుతూ ఉంటారు, కానీ బ్రహ్మోత్సవ శోభ ఏమిటయ్యానంటే బ్రహ్మోత్సవ సమయాలలో స్వామివారు తమ వద్దకే విచ్చేసి తనను దర్శించమనేటటువంటి అపూర్వమైనటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటారు. అలా స్వామి చక్కగా ఆ తిరువీధుల్లో పెద్ద శేష వాహనం మీద చక్కగా ముందుకు మెల్లమెల్లగా వాహన మండపం నుంచి కదులుతూ అక్కడ నుంచి స్వామివారు మెల్లమెల్లగా వస్తూ భక్తకోటినంతటినీ కూడా తరింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెదశేష వాహనం యొక్క విశేషాలను వైభవాలను మరిన్ని మనం మధుసూదన్ గారి ద్వారా తెలుసుకుందాం.
1: ఎశేష సతతం సహస్రపణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహూని పంకజదళ ప్రాయేణ విభ్రాజితే తం శేషం దధతం స్వవామచరణే సన్నూపరాభం ముద తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీవెంకటేశం భజే అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. స్వామివారు ఈనాడు ఆ ఆదిశేషుణ్ణి అధిరోహించి వస్తూ ఉన్నారంటే ఆదిశేషుడు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నాడు అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ఎశేష సతతం సహస్ర పణవాన్, మనకిక్కడ ఆదిశేషుడికి ఏడు పడగలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ పదకవిత పితామహులు హనుమాచార్యుల వారు 10,000 శేషుల పడగల మయము అని చెప్పి చక్కగా స్తుతించినారు. అంటే ఆ స్వామిని ఎలా దర్శిస్తే మనకు అలా కనిపిస్తూ ఉంటారంట. ఒకరికేమో వెంకటేశ్వర స్వామిగా, ఇంకొకరికేమో మరో దైవంగా కృష్ణ పరమాత్మగా, మరొకరికి రామచంద్ర ప్రభువుగా, అందరూ కూడా ఈ పరమాత్మలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మాండాన్ని బహువుని పంకజల ప్రాయ విభ్రాజితే అన్నారు. స్వామిని తన శిరస్సును ధరించుకోవడం వల్ల ఆదిశేషుడు

0: ఈ భూములాంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక తామర పువ్వులో ఉన్నటువంటి రేకులాగా భావిస్తూ ఉన్నారు, అవలీలగా మోస్తూ ఉన్నారంట. అలాంటి స్వామి ఆదిశేషుని అధిరోహించి ఇప్పుడు దక్షిణమాడి వీధిలో అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అంతరాలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని కూడా ఆ నాగాభరణం అనేటువంటి ఆభరణంగా సదా ఆదిశేషుడు స్వామిని సేవించుకుంటూ తరిస్తూ ఉన్నారు. ఎస్సేష సదస్సు సహస్ర పణవాన్ అన్నారు. అనేక ఆ పడగలు ఉన్నప్పటికీ స్వామి దగ్గర ఆయన మాత్రం వినమ్రంగా 7 పడగలు మాత్రమే ధరించి ఈ శేషాద్రిపైన మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్య స్వామినం సేవితే భవాన్ అని సాంప్రదాయకులంతా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఓ స్వామి, తమరికంటే గొప్ప భక్తుడు ఉన్నాడా? ఎప్పుడూ కూడా ఆ పరమాత్మకు మీరు దగ్గరగా ఉంటారు కదా అని చెప్తూ ఉన్నారు. అందులో వెంకటాచలం, ఈ వెంకటాచలం అంటే వేమంటే పాపములు, కటహ అంటే పోగొట్టేటువంటిది. ఈ యొక్క కొండకు, తిరుమల క్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి వారు బాల్య యవ్వన కౌమార దశలలో చేసిన అజ్ఞానం చేత, జ్ఞానం చేత చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయంట. కలవు స్మరణాన్ముక్తి, కలవు దర్శనాన్ముక్తి అన్నారు. కలియుగంలో ఈ స్వామిని దర్శిస్తేనే చాలు, మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షాన్ని స్వామి ప్రసాదిస్తారు. రాలేనటువంటి వారు ఈ విధంగా అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని వింటే కూడా వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్మరణాన్ముక్తి అన్నారు. లేక స్మరించినా సరే వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చక్కగా లభిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలు సాక్షాత్తు బ్రహ్మదేవుడే నిర్వహిస్తూ ఉంటారంట. దానికి ప్రతీకగా స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది. దానికి బ్రహ్మరథము అని పేరు. అందులో ఏ మూర్తి మనం కనిపించరు కదా అంటే లేదు. అందులో బ్రహ్మగారు ఆవాహనమై ఈ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఇక్కడ స్వామివారి యొక్క సేవకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి వారు పరిశీలిస్తూ ఉంటారంట. అందుకే ఈ తిరుమల క్షేత్రంలో దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భవనే మతిమాశ్రయంతేని మానవుల రూపంగా విచ్చేసి ఎల్లప్పుడూ కూడా పరమాత్మను సేవించుకుంటూ ఉంటారు. అపార కారుణ్య ఔదార్య సౌశీల్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత గుణములతో స్వామి ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయి తే నమః అనంత చరణాయాథ శ్రీశీల నిలయాయిచ అని ఎప్పుడూ పరమాత్మను పొగుడుతూ ఉంటుంది శాస్త్రము. ఆ విధంగా స్వామిని ఈ పరవాసుదేవుడిగా మనం భావిస్తూ ఉంటాం. స్వామి అనంతమైనటువంటి కళ్యాణ గుణ సంపన్నుడు. అందుకే దాసభూత స్వత సర్వే ఆత్మనః పరమాత్మనః అతోహమపి తే దాసః ఇతిమత్వా నమామ్యహమని మంత్రరాజ స్తోత్రంలో స్వామిని చక్కగా పొగుడుతూ ఉంటారు. ఇంతమంది భక్తులను చూసిన తర్వాత ఎవరికి భక్తిభావం కలగదు? ఈ యొక్క భక్తికి, ఈ యొక్క ఈ భక్త సమూహంలో పరమాత్మను ఏ విధంగా సరే మనం స్తుతించినా, స్తోత్రం చేసినా, లేక స్వామిని పొగిడినా, స్వామిని దర్శించినా, ఏ చిన్న పని చేసినా సరే అది కైంకర్యంగా భావిస్తూ ఉంటాం. వారి యొక్క వారిని పరమాత్మ ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. వైకుంఠంలో భగవంతుడు పరవాసుదేవుడు అనేటువంటి పేరుతో ధర్మాధిపీఠాన్ని అధిరోహించి ఉంటారంట. ఆ ధర్మాధిపీఠానికి 8 కాళ్ళు ఉంటాయి. ఆ పీఠమే ఆదిశేషుడిగా మనకు శాస్త్రమంతా కూడా చెప్తూ ఉన్నది. అలాంటి స్వామి చక్కగా ఆదిశేషుని అధిరోహించి మెల్లగా హాయిగా ఈ విద్యుత్ కాంతుల మధ్య భక్తుల యొక్క గోవింద నామస్మరణ మధ్య స్వామి ఇప్పుడే పరమఠం వాటి వీధిలోకి స్వామి ప్రవేశిస్తూ ఉన్నారు. అర్చకులంతా కూడా పరమాత్మను చక్కగా సేవించుకుంటూ ఉన్నారు. మరోవైపున ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామ అథర్వణ వేదాలన్నీ కూడా చక్కగా పారాయణం జరుగుతూ ఉన్నది. ఈ తిరుమల క్షేత్రమంతా కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని ఆ గోవింద నామాలతో మారుమరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క వాహన సేవను గురించి మనం కాస్త కొన్ని విషయాలు తెలుసుకుంటాం.
1: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 4 వేదములకు ప్రతీకలైనటువంటి 4 మాడవీధులలో చక్కగా స్వామివారు వైభవమైన దర్శనాన్నిస్తూ ఉన్నారు. పరమాత్మ తాను మలయప్ప స్వామిగా శ్రీశక్తి భూశక్తి సమేతమై దర్శనాన్ని కటించే కటాక్షించేటటువంటి దివ్య దర్శన భాగ్యం అనుగ్రహింపజేస్తూ ఉన్నారు ఇక్కడ.

ఇక్కడ స్వామివారి దివ్యమంగళ విగ్రహం అలంకరింపజేసినటువంటి ఆభరణములు, వజ్ర కిరీటము, గజపుష్పమాలలు, పట్టువస్త్రములు, తిరునామము ఇవన్నీ కూడా దేదీప్యం.

0: మరోవైపు భూదేవి అమ్మవారితో స్వామి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉంటున్నారు అంటే ఇక్కడ సంపదలు, శుభాలు, మంగళాలు, అలాగే ఈ భూదేవి క్షమ, మాతృత్వము, సహనం అనేటటువంటి గుణాలను తెలియజేస్తూ ఉన్నది. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ సకల సంపదను అనుగ్రహింపజేస్తూ ఆధారభూతమైనటువంటి ఆ భూమిని కూడా చక్కగా, భూదేవిని కూడా తాను ధరించినటువంటి వాడై మలయప్ప స్వామి ఉభయదేవేరులతో తాను వైభవంగా ఈ తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు పరమాత్మతత్వాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే శ్రీదేవి కరుణ సంపద మంగళములకు ప్రతీక కాగా, భూదేవి సహనశక్తి క్షమాగుణానికి ప్రతీక అయి శేషుడు తాను భక్తికి, సేవారక్తికి, శరణాగతికి తాను ఆత్మత్రాణ పరాయణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తున్నటువంటి విధంగా ఆ తిరువేదులలో విహరింపజేస్తూ ఉన్నాడు స్వామివారిని. చక్కగా ఉభయదేవేరులతో తనను ఆశ్రయించినటువంటి భక్త కోటినంతటిని కూడా కటాక్షిస్తూ తరింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనము మనకు అనేక విధములైనటువంటి సౌభాగ్యాలను, అలాగే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కటాక్షింపజేస్తూ ఉంటుంది. అలాంటి ఆ శేషవాహనము మనకు నిరంతరము కూడా, అంటే శ్రీహరిని కటాక్షించమని వేడుకున్నటువంటి వారందరినీ కూడా నిరంతరము కూడా తాను ఉండి రక్షిస్తాననేటటువంటి భావన, అలాగే శేషశేషి భావాన్ని దాస్యభక్తికి నిదర్శనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవం అంతా కూడా ప్రకటింపజేస్తూ ఉన్నటువంటి వెంకటాచల క్షేత్రంలో మొదటి రోజు పెద్ద శేష వాహనాన్ని అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని తలుచుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: యకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ విధంగా భక్తులంతా కూడా పరమాత్మను చక్కగా స్తుతిస్తూ సకల లోకాలకు మంగళాలను చేకూర్చేటువంటి మంగళకరమైనటువంటి ఆ ఉభయ దేవేరులతో స్వామి ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.
2: మీరు ఇంతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. సూదన శర్మ, శ్రీ పివి చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వెలువడింది.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ద్రౌపది స్వయంవరం హరికథ వింటారు కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి.

ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద హర పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఆకాశవాణి శ్రోతలకి అభినందన మందారములు అర్పించుకుంటూ నేటి సత్కథ మహాభారతంలోని ద్రౌపదీదేవి స్వయంవరం. మహాభారతంలో నలుగురు కృష్ణులు, కృష్ణాని వీరవ్యాసుల వారు, కృష్ణాని శ్రీకృష్ణ పరంధాముల వారు, కృష్ణాని అర్జునుడు, కృష్ణాని వీరవ్యాసుల వారు. ఈ నలుగురు కృష్ణులు కూడా నాలుగు స్తంభాల వలె ఉండి మహాభారత చరిత్ర నడిపించేటువంటి మహారసైకమూర్తులు. నారాయణ నమస్కృత్య.

నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీరయేత్. మహాభారతానికి జయము అని పేరు. మహాభారతాన్ని వింటే అపజయము అనేది తన జీవితంలో ఉండదు, నా భూతో నా భవిష్యత్తి. అటువంటి మహాభారతంలోని ముఖ్య కథానాయకి ద్రౌపది అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క స్వయంవరం ఆస్వాదించి ఆలకించి స్వామి కృపాకటాక్షమును పొందాలని కోరుకుంటూ కథాగానమును ప్రవేశిస్తున్నాము.

కాంపెల్యా నగరాన్ని పరిపాలిస్తున్నాడు మహానుభావునైనటువంటి ద్రుపద మహీపతుల వారు. అతని భార్య కోకిలాదేవి ప్రతినిత్యము కూడా భర్త సేవనంలో నిమగ్నత పొందుతూ పతిర్విహి దైవతం నార్యాహ పతిర్బంధ పతిర్గతి ప్రాణైరపి ప్రియం తస్మాత్ భర్తుకు కార్యం విశేషతః వసామి నారీషు పతివ్రతాసు కళ్యాణి శీలాసు విభూషితాసు సౌభాగ్యయుక్త సుగుణానితాసు. సుగుణములో అనుకూలవతి అయి సత్శీలవతి అయి గుణవతి అయి అపురూపవతి అయి సౌందర్యవతి అయి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ సేవిస్తూ తరిస్తూ జీవనాధారాన్ని సాగించగా సంతాన భాగ్యము చాలా కాలంగా సంప్రాప్తించలేరు. శర్వరీ దీపికో చంద్ర ప్రభాతో దీపికో రవి త్రైలోక్య దీపికో ధర్మ సుపుత్ర కులదీపక అన్నారు. పగలు ప్రకాశింపచేసేవాడు సూర్యుడు అయితే, రాత్రుల్లో ప్రకాశింపచేసేవాడు చంద్రుడు అయితే, ముల్లోకాలు ఉద్ధరింపచేసేది ధర్మము అయితే, కులాన్ని ఉద్ధరింపజేసేవాడు సుపుత్రుడు. అపుత్రస్య గతిర్నాస్తి. ఎందుకంటే కామజన్మ, కారణజన్మ, కర్మజన్మ సంతానాలు మూడు విధానాలు కదా. కామజన్మ వివాహం అవగానే కలుగుతూ ఉంటుంది, కారణజన్మ కలగడం చాలా కష్టం, కర్మజన్మ చెవిటివాడో గుడ్డివాడో మూగివాడో రోగిష్టివాడో జన్మించి వాడు ఏడుస్తూ వాణ్ణి కన్నటువంటి తల్లి తండ్రులు కూడా ఏడుస్తూ చిరకాలంగా

బాధపడుతూ ఉంటారే, అటువంటిది కర్మ జన్మ. కరణ జన్మ కలగాలంటే ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు, ఎన్నో జపతపాలు, ఎన్నో దానాధర్మాలు చేస్తే గాని కరణ జన్మ కలగదు. ఒక వివేకానందుడు, ఒక హరిశ్చంద్రుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక మార్కండేయుడు, ఒక ధ్రువుడు, ఒక త్యాగరాజ స్వాముల వారు, అలాగే ఒక అన్నమాచారుల వారు, ఇటువంటి వారందరూ కూడా కారణ జన్మ. అలాంటి జన్మ కలగాలంటే తల్లి తండ్రుల వారు పురాకృత పుణ్య విశేషము అనంతంగా ఉండాలి కదా సుమా. కనుక ద్రుపద మహీపతికి పుత్రకామేష్టి యాగము చేసి సంతానాన్ని కనాలని కోకిలాదేవి యొక్క సహాయము చేత పుత్రకామేష్టి యాగాన్ని ఆరంభం చేశాడు ద్రుపద మహీపతుల వారు.

ద్రుపద మహారాజు గారు పుత్రకామేష్టి యాగము చేయగా కులగురువైన యాచమునీంద్రుల వారి యొక్క ఆధ్వర్యంలో అత్యద్భుతంగా అమోఘంగా నిర్విఘ్నంగా జరిపించగా ఆ హోమగుండములో నుండి చక్కగా 18 సంవత్సరాల వయస్సుతో కరవాలముతో కోదండముతో కిరీటముతో మంచి అగ్ని తేజోవంతుడై ఒక మగపిల్లవాడు ముందుగా ఉద్భవించాడు, లోకోద్ధారకుడయ్యాడు. అనంతరము 16 సంవత్సరాల వయసులో నిత్య నూతన యవ్వనముతో నల్ల కలువల సుగంధాల పరిమళాలతో చక్కగా బంగారు ఆభరణాలతో పట్టు వస్త్రములతోటి ఆ అగ్నిగుండము నుండి ఒక మహాతల్లి ఉద్భవించింది. ఎలా ఉంది మహాతల్లి? మేఘ మధ్యంబున వెలువడి వెలుసించు క్రొక్కారు మెరుంగు తెరుంగులాగున మృగధర మండలము నిర్గమించి చెరించు మృగమ్ము చందంబున కమలభవన అర్తకుండెత్తిన అవనిక మరుగు దెరలి పొడుసూపున మోహినీ దేవత కైవడి దేవదానవ సంఘాత కరతల సవ్యాప సవ్య సమాకృష్యమాన పన్నగేంద్ర పాశ పరీవలయిత పరిభ్రాంత మంధరాచల మంధాన ఘుమ ఘుమాయిత మహార్ణవ మధ్యమును సన్నిధించు ఇందిరా సుందరీ వైభవంబున

బహువిధ ప్రభాభాసమానయై ఇందుధర గేహిని మందిరము విలువడిన మానస కాసాన హేమ కమల కానన విహార మంద మరాళము భంగి మందగమనము వచ్చు సరస్వతి పార్వతి ముగ్గురు అమ్మల ఏకమై నల్ల కలువల సౌగంధ పరిమళమై శ్రీకృష్ణ మోహిని అవతార రూపమై సమస్త దేవతాశక్తి స్వరూపమై ద్వాపరయుగ శక్తి అయి కురువంశ అధర్మ వినాశకర్తయై ధర్మస్థాపన కర్తయై యజ్ఞగుండము నుండి అగ్ని తేజస్వి అయి ఉద్భవించింది మన కథానాయకి అమ్మవారు. జయ లక్ష్మీ రమణ గోవింద గోవింద. అనంతరము వారిరువురికి మగపిల్లవాడికి దృష్టద్యుమ్నుడు అని నామకరణము సల్పి ఆడపిల్లకి నీలమేఘ ఛాయ శరీర వర్ణముతో ఉన్నది కాబట్టి కృష్ణ అని నామకరణము సలిపి ద్రుపద మహారాజు గారి కుమార్తె కనుక ద్రౌపది అని పేరు పెట్టి అల్లారు ముద్దగా చిన్నారుల్ని తల్లిని పెంచి పెద్దదాన్ని సాగించగా పుట్టిన మూడవ రోజే స్వయంవరాన్ని ఆరంభం చేసి తన కులగురువైనటువంటి ఆ యాచ మునీంద్రుల వారితోటి ఇలా అంటున్నాడు, గురువర్యా

గురువర్యా, ద్రౌపదీ దేవిని పాండ్యుడికి ఇవ్వాలని ఆ చిరకాల వాంచ. కాని పాండవులు దగ్ధులైనారు రాక్షాగ్రహంలో లోకం వదంతి. మరి ఇప్పుడు ఎట్లు పెరవానికోసం కదూ, ఎవరికి ఎలా ఇవ్వగలను నేను అనగానే కులగురువులన్నారు, ద్రుపదరాజా, పాండవులు మరణించేవాళ్లు కాదయ్యా, అజరామరణ కరుణులు పాండవులు. వీరులు ధీరులు గంభీరులు, శౌర్య ధైర్య బలవంతులు. పైగా శ్రీకృష్ణాను యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందినటువంటి పరమ భక్తులయ్యా పాండవులు. వాళ్లకు మరణము లేదు. అయితే ఎక్కడ ఉన్నారో మాత్రం నాకు తెలియదు. పాండవులు జీవించే ఉన్నారు. ఓ పని చెయ్యి, కుల మత వర్గ భేదములు లేకుండా ద్రౌపదీదేవి స్వయంవరమని నానాదేశములకు ఆహ్వానం పంపించు. ఎక్కడ ఉన్న పాండవులు తప్పకుండా వస్తారు. అసలు పార్థుడికి ఎందుకు ఇవ్వాలనుకున్నాడండి ద్రుపదరాజు గారు? పుత్రకామేష్టి యాగమ చేసి ఎందుకన్నాడు అంటే, ద్రుపద మహారాజు తండ్రి పురుష మహారాజు, ద్రోణాచార్య మహర్షి యొక్క తండ్రి భారద్వాజ మహర్షి, ఇరువురు కూడా ఒకే కొలను గట్టు మీద కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా అదే సమయంలో వారి యొక్క తపోభంగము చేయడానికి దేవలోకం నుంచి ఘృతాచిని అనేటువంటి ఒక అప్సరస భూలోకమునకు విచ్చేసి నాట్యమాడగా ఆ తల్లిని సందర్శించేటువంటి ఇరువురికి కూడా వీర్యస్ఖలనము జరిగింది. అప్పుడు తన యొక్క తేజస్సును ద్రుపద మహారాజు రెండు పాదాల మధ్య కప్పిపుచ్చాడు కాబట్టి రెండు

పదముల నుంచి ఒక అబ్బాయి ఉద్భవించాడు కాబట్టి ద్రుపద, ద్విపద, ద్రుపద అని పేరు పెట్టారు. ఇక భారద్వాజ మహర్షుల వారు తన యొక్క తేజస్సును ఒక ద్రోణాకారముగా ఉన్నటువంటి దొప్పలో దాచిపెట్టాడు కాబట్టి ఆ దొప్ప నుంచి ఒక అబ్బాయి పుట్టాడు కనుక ద్రోణాచార్యుడు అని నామగ్రణము సల్పి ఇరువురి పిల్లల్ని కూడా భారద్వాజ మహర్షి పెంచి పెద్దవాళ్ళని సాగించగా వివాహ సమయంలో ద్రుపద మహారాజు గారు పాంచాల దేశానికి అధినాయకుడై కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు ద్రుపద రాజు అన్నాడు, ద్రోణ, నా తండ్రి గారు కన్ని వదిలిపెట్టినా నీ తండ్రి గారు నాకుల సకల విద్యలు నేర్పించి వీర వీరాంగ స్మృతి శృతి కావ్య నాటక ఇతిహాస అలంకార విద్యల యందు నేను పరిపూర్ణత్వాన్ని పొందే విధంగా నాకు విద్యను అభ్యసింపచేశాడు, నాకు విద్యను బోధించాడు. నీ తండ్రి రుణాన్ని జన్మ జన్మలకు నేను తీర్చుకోలేను సుమా. ద్రోణ, నీకు ఎన్నడైనా కష్టం కలిగితే అప్పుడు నన్ను అర్థిస్తే నీకు సేవ చేసి నీ తండ్రి రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పగా సంతోషిత స్వాంతులయ్యారండి. చక్కగా ద్రుపదరాజు పాంచాల దేశమునకు అధినాయకుడు రాజ్య పరిపాలన సాగిస్తూ ఉండగా కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. మరి ద్రోణాచార్యుల వారండి, శరద్వంత మహాముని కుమార్తె అయినటువంటి కృపాచార్య మహర్షి సోదరీమణి అయినటువంటి కృపి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆవిడ మహాశివభక్తురాలు. శివుడంటే మహా ప్రేమ, మహాభక్తి, మహావిశ్వాసం.

భర్తకు అనుకూలవతి అయి శీలవతి అయి గుణవతి అయి ఉన్నంతలో దానాధర్మాలు చేస్తూ జీవితాన్ని సాగిస్తూ శివనామ భక్తి కర్తయే జీవిస్తూ ఉంది. గిరిచారమణం

జై లక్ష్మీరమణ గోవింద హన పార్వతీపదయే హర హర మహాదేవ. చక్కగా దైవనామాన్ని గానం చేస్తూ ఉండగా మాస శివరాత్రి సమయంలో పరమశివుడు మాయా బ్రాహ్మణ వేషమున వచ్చి ఆ తల్లి ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ఒక ముద్దర భోజనాన్ని అక్కడ పెట్టి ఆ తల్లి శరీరములో ఆ పాదం మీద ఉండే మచ్చను చూసి వీర్యస్ఖలనం కాగా శివ తేజస్సును సేవించమని దీవించి వెళ్ళగా పరపురుషుడు కదా అని భావించేటువంటి కృపే దాన్ని తీసుకుని వెళ్లి వాళ్ళు పెంచుకున్నటువంటి గుర్రానికి పెట్టగా దేనికి భాగ్యమో దేనికి ప్రాప్తమో అది కదా అని పుణ్యం చేసుకుంది. చక్కగా సేవించగా గర్భం ధరించి నవమాసముల పూర్ణముగా గడిచి చక్కటి మగపిల్లవాడిని ప్రసవించి అది మరణించింది. బిడ్డ గుక్కెడి పాలు లేవు. అప్పుడు బాల్య స్నేహం గుర్తొచ్చింది. తిన్నగా వెళ్ళాడు. బాల్య స్నేహాన్ని గుర్తు చేసి పాలిచ్చే పాడి గోవును అర్థించాడు. ధనమధాంధకారములో మునిగిన ద్రుపద మహారాజు గారికి బాల్య స్నేహాన్ని మరచిపోయాడు. అవమానం చేశాడు. మెడబట్టి బయట గిండించేశాడు. అప్పుడు ద్రోణాచార్యుడు బాధపడ్డాడు. ఓరీ ద్రుపద, ధనముండేవాడుకు ధనముండేటువంటి వాడు రాజ్యం వరకే గౌరవించబడతాడు, విద్య ఉండేటువంటి వాడు విద్యా సర్వత్రా పూజ్యేత్. చక్కగా ఏదో దేశానికి వెళ్లి ఏ రాకుమారులకు విద్యాభ్యాసమును దానము చేసి ఆ రాకుమారును ప్రయోజకుని గావించి నిన్ను బంధించి నీ రాజ్యాన్ని కొల్లగొట్టించి నిన్ను ఓడించి నా చరణాల చెంతకు చేర్చుకోకపోతే నేను ద్రోణాచార్యుణ్ణి కాదు అనే శపథాన్ని చేశాడు. కాబట్టి ఈనాడు రాకుమారులైనటువంటి పాండవులకు విద్యాభ్యాసము నేర్పించి గురుదక్షిణగా ద్రుపదుని కోరుకున్నాడు. నాయనా అర్జునా,

గురువునొత్త అభ్యసించినాము. ఒక్క గురువునొత్త కరము రాజ గర్వాంధకారమున కన్నుగాన కథడు ప్రవర్తించే. గర్వాంధకారమున కన్నుగాన కథడు ప్రవర్తించే అతడు నేను.

కొన్నాళ్లకి ద్రుపద మహారాజు పాంచాల దేశానికి నాయకుడయ్యాడు కనుక ద్రుపదుని ఓడించి తీసుకోరమని శిష్యుణ్ణి ఆజ్ఞాపించగా పార్థుడు వెళ్లి ద్రుపదుని బంధించి ఓడించి తీసుకుని వచ్చి గురుగారి పాదాల చెంత పడవేశాడు. అప్పుడంటాడు, ఓరి ద్రుపద,

ఎవరీ ద్రుపద పేద బ్రాహ్మణుడెవడు పెద్ద రాజెవడు ఇప్పుడు ఒక్కసారి కళ్ళు తెరచి చూడరా. ఉత్తమ క్షణం కోపం మధ్యే ఘటికాద్వయం అధం అహోరాత్రస్య పాపిష్టి మరణాంతకం. సింగపు గద్దెపై నిలచి చెల్లని కూతలు కూసినట్టి నీ పొగరడగా పృధాతనయ పోటరి చేతులు తీటవోయే

ఆ సమయంలో ద్రుపదుణ్ణి అవమానం చేసి పంపించాడు బాల్య స్నేహితుడు కాబట్టి వదిలేస్తున్నా భో అన్నాడు. అప్పుడు పగబట్టాడు. ఏమని, పార్థుడికి భార్యగా ఉండే కూతుర్ని కనాలి, ద్రోణుణ్ణి చంపే కొడుకుని కనాలి అని పగబట్టి పుత్రకామేష్టి యాగము చేసి దృష్టద్యుమ్నుణ్ణి ద్రౌపదీదేవిని కని స్వయంవరమని ప్రకటింపచేశారు. అగ్రహారములో బకాసురుని వధించి భక్తితో ఉన్నటువంటి పాండవులకు కూడా ఆహ్వానం అందగా, వెళ్ళదామా వద్దన్న సందేహంతో ఉండగా వీరవ్యాసుల వారు ప్రత్యక్షమయ్యి, నాయన పాండవులారా, మీరు వెళ్ళాలి స్వయంవరానికి. కలకాలము కష్టములు కాపురం ఒకచోనుండవు, వెలయగ చీక

ఎందుకంటే ఓ ఇన్న వెన్నెల వచ్చుట సహజం. కష్టాలు కలకాలం ఉండవు, అలాగని సుఖాలు కూడా కలకాలం ఉండవు. కష్టం వెనుక సుఖము, సుఖం వెనుక కష్టము. పగల తర్వాత చీకటి, చీకటి తర్వాత పగలు ఎలా వస్తున్నాయో నాయనా. చీకటి ఉంటేనే వెలుతుర విలువ తెలిసేది, కష్టం ఉంటేనే సుఖం విలువ తెలిసేది. కాబట్టి మీ కష్టాలు తీరాయి, స్వయంవరానికి మీరు వెళ్ళండి అని చెప్పగా, తాతగారి యొక్క అనుజ్ఞ శిరస వహించినటువంటి పాండవులు స్వయంవరానికి బయలుదేరారు. దైవనామాన్ని గానం చేస్తూ పాండవులు చక్కగా గంగాతీరమునకు చేరుకున్నారు. గంగాదేవిని చూసి పృథు గంగాభితరంగ

చెప్పలే. ఒక్కసారి గంగాదేవిని ప్రార్థన చేశాను. శైవాల కేశ పాశముల నొప్పిడగాని ప్రస్ఫుటాంభోజ వక్త్రంబుదాని తెలిమగ్గ ముచ్చుపు దంతపు దాని అమల డిందీర హాసమ్ముల దాని హిమ శీత వాత పోతముల దాని సర్వ పాపములు పొగుటటువంటి గంగా భవానిని సందర్శించి పూర్వీకులకు అర్ఘ్యమిచ్చి చక్కగా పాండవులు బయలుదేరి మూడే రోజులు ఉంది స్వయంవర సమయం. దివిటి వెలిగించుకుని ఉత్కచముల తీర్థానికి చేరి చక్కగా ధౌమ్యుని సహాయంగా తీసుకుని బయలుదేరి ఒక అరణ్యంలో ప్రవేశించారు. ఆ అరణ్యంలో అంగారపన్నుడు, అతని భార్య కుంభీనస, భార్యాభర్తలు ఇద్దరు కూడా స్నానకృత్యాలు ఆచరిస్తూ ఉండగా గంధర్వులు కాబట్టి కీలి విలాస క్రీడా విలాసంలో ఉన్నారు. పార్థుడి యొక్క దివిటి వెలుతురు వెళ్లి భార్య మీద పడగానే అంగారపన్నుడు అగ్గిలి మీద గుగ్గిలి వలె భగ్గునమండి అగ్రహోరగ్రుడై, ఓరి మానవాధములారా, ఎవరా మీరెవరా ఎవరా వచ్చు

ఒక్కసారి ఓరీ మానవాధములారా, ప్రాణముల మీద ఆశ ఉంటే మర్యాద అవతలకు పొండు, ప్రాణముల మీద ఆశ లేకుంటే రెండు. అర్ధరాత్రి నడయాడు ఎంత వారలనైనా నిగ్రహింతు మేము అని ఎప్పుడైతే అంటూ ఉండగా అర్ధుడు చూస్తున్నాడు, ధర్మరాజు గారు చూస్తున్నాడు. ఓరీ మూర్ఖుడా, దివా పశ్యతి నవలోక కాకోనక్తిన్న పశ్యతి విద్యావిహీన మూఢానాం దివానక్తిన్న పశ్యతి. ధర్మరాజు అంటాడు అంగార పన్నుడితోటి, అడవులు గాని గుడులు గాని నదులు గాని నదులు గాని సార్వజనీనములు కాని అలాగే పుణ్యస్థలాలు కాని పుణ్యక్షేత్రములు కాని సముద్రములు కాని సర్వ మానవులకి సర్వ జీవులకి సమాన హక్కు. ఏ ని బాబు సమ్మనుకున్నావు అడవంటే, అసలు నీకు కళ్ళున్నాయా? కళ్ళుంటా జ్ఞానముంటా విధంగా నువ్వు మాట్లాడవు. పగలేమో గుడ్ల గోబు కళ్ళు కనిపించవు, రాత్రుల్లో కాకులకి కళ్ళు కనిపించవు. జ్ఞానము లేకుండా ఉంటాడు నీలాంటి మూర్ఖులకి పగలు రాత్రి రెండూ కనిపించదు. అంటే జ్ఞానము లేకుండా ఉండేటువంటి వాడు గుడ్ల గోబ కన్నా కాకి కన్నా హీనమైన వాడు అని అర్థం. మూర్ఖుడా, అడవి నీది సొమ్ము కాదు అని ధర్మరాజు జ్ఞానోపదేశము చెయ్యగా అప్పటికి అంగార పర్ణుడు విర్రవిగుతూ ఉండగా ధర్మరాజు యొక్క ఆజ్ఞ శిరస వహించి పార్థుడు ఆగ్నేశ్వరమున వింట సంధించి ఆకర్ణాంతము లాగి వెయ్యగా అంగార పర్ణుడు మూర్ఛబడ్డాడు. అతని భార్య కుంభీనసి గట్టు మీదికొచ్చి పుట్టము ధరించి అమందానంద కందళిత హృదయముతో చక్కగా ఒక్కసారి రెండు కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఇలా అంటూ ఉన్నది, కంటికి మింటికి ఏకధాటిగా ఏడుస్తూ, మహానుభావా,

జై లక్ష్మీ రమణ గోవింద్. చక్కగా ఒక్కసారి పతివిక్ష పెట్టమని వేడగా ధర్మరాజు మనసు వెన్నలా కరిగిపోయింది. అగ్నిగుండ సమున్నారి ఘృతకండ సమున్నర జాను జంఘ పరిశ్రాంతి కచ్చనిచ్చల మనహ అన్నారు. అగ్నితో సమానమండి స్త్రీ, నీకుండతో సమానమండి పురుషుడు. స్త్రీ కన్నీరు కంటలొలికితే ఎవరి మనసు కరగదండి. పైగా ధర్మరాజు వెన్నలాంటి మనసు ఉన్నటువంటి మహనీయమూర్తుల వారు ఆ కుంభీనస కంటి వెంట ధారకి వెన్నలా మనసు కరిగి పతివిక్ష పెట్టాడు పార్థుడి సలహా మేర. వెంటనే ఆగ్నేయశ్రమణకు ప్రత్యుపకాస్త్రాన్ని వేసి భర్తను బతికించగా అంగారపర్ణుడు అన్నాడు, స్వామి మీ బల పరాక్రమాన్ని, మీ శౌర్యాన్ని, మీ వీర్యాన్ని, మీ గంభీర్యాన్ని, మీ ధైర్యాన్ని నేను గుర్తించగా చిన్న పెద్ద లేకుండా ఏమేమో ఏమేమో వదిరాను వదరబోతువలే. మన్నించండి మహాప్రభో, ఇదిగో కామాస్వాలు తీసుకోండి అన్నాడు. అవసరము లేదు అని ఆగ్నేయాస్త్రాన్ని ధర్మరాజు గారి ద్వారా అంగార పన్నుడికి బోధించి అతని వద్ద సెలవు తీసుకుని చక్కగా పాండవుల బయలుదేరి కాంపిలియా నగరానికి చేరుకున్నారు. మాసుపైన శరీరం, చిరుగుపైన వస్త్రములు ఎవరిస్తారండి ఇల్లు? ఎవరు ఇవ్వలేరు. ఊరు చివర ఉన్నారండి కృష్ణ భక్తులు, ఆ కృష్ణ భక్తులే ఇచ్చారు. కుమ్మరి వాళ్ళు ఇంట్లో చేరి ఆ రోజు రాత్రి దాచుకొని ఉదయాన్నే లేచి స్నానకృత్యాలు ఆచరించి చక్కగా స్వయంవర సభారంగానికి చేరుకున్నారు. అప్పటికే కుల మత వర్గ భేదములు లేకుండా స్వయంవర సభారంగం కిక్కిరిసిపోయినటువంటి జనాలు అంగవంగ కలింగ భంగాల కాశ్మీర కర్ణాట లాట మత్స్య సాల్వ విదేహ బాలిక రసాయన సురసేన కలింగ మగత కొంకణ టెంకన గుజ్జర్ బర్భర ఆరాట మర్నాట కర్ణాటక సౌరాష్ట్ర మహారాష్ట్ర 66 దేశాల రాజ్యులంతా కొలుగు తీరి ఉన్నారు సభలో. అటువంటి సభలో ప్రవేశించారు పాండవులు. బ్రాహ్మణ వేషాలు వెళ్ళి వేసుకున్నారు కనుక బ్రాహ్మణ కులస్తులు అధిరోహించారు పాండవులు. సభలో ప్రవేశించాడు ద్రౌపది సహితుడై ద్రుపద మహారాజు గారు. సభలో పాండవుల జాడ కానరాల. కులగురు వలయ కాద్య ప్రకారంగా మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేసి ఉర్వీలోకాన్ని చూసి ఇలా అంటున్నాడు, ఓ ఉర్వీపతులారా, మహానుభావులారా,

చక్కగా ఒకసారి మత్స్యంత్రాన్ని పంచ బాణములతో ఎవడైతే భేదిస్తాడో వానికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. అప్పటికే దుర్యోధనుడు, శిశుపాలుడు, జరాసంధుడు ఇత్యాది వీళ్ళందరూ కూడా కొలువు తీరి ఉండగా ద్రుపద మహారాజు గారి పలుకు విన్నట వంటి ముందుగా శిశు

0: బాలుడు లేచి నాలుగు బాణములు గురితప్పి పంచమ బాణం నువ్వు గింజ అంత ఆకారముల గురితప్పింది. జరాసంధుడు వెళ్లి నాలుగు బాణములు గురితప్పి పంచమ బాణం గోధుమ గింజ అంత తేడాల గురితప్పింది. దుర్యోధన మహారాజు గారు కూడా వెళ్లి నాలుగు బాణములు సంధించి వేయగా ఐదవ బాణాన్ని వేయగానే కేవలం ఆవగింజ అంత తేడాల గురితప్పింది. ఆఖరికి కర్ణుడు పైకి లేచాడు యంత్రాన్ని భేదించడానికి. ద్రౌపది అమ్మవారు అన్నారు సభలో, నాహం వరామి సూతం, సూతకుల సంచాతుడు మత్స్యయంత్రాన్ని కొట్టిన వివాహం చేసుకోను అనగానే ఒక్కవేళ మత్స్యయంత్రాన్ని భేరించినా రారాజు గారికి ఇస్తానే గాని నిన్ను నేను స్వీకరించను అన్నాడు కర్ణుడు. ఆ తర్వాత కర్ణుడు నాలుగు బాణాలు వేసేశాడు, గురితప్పింది. కర్ణుడు ఐదవ బాణాన్ని సరిగ్గా గురిపెట్టేశాడు. పంచమ బాణాన్ని గురిపెట్టగానే సభలో ఉన్నాడుగా బలరామకృష్ణుడు, పాండవులు చూడ్డానికి విచ్చేసి వాళ్ళు కూడా యాదవ కులస్థల్లో కొలువు తీరి ఉన్నారు. సభలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారు కర్ణుడి యొక్క పంచమ బాణానికి అభయహస్తాన్ని చూపించగా కేవలం ఒక నూలు పోగంత తేడాలు గురితప్పింది. అదే దైవశక్తి. మానవ శక్తి ఎంత ఉన్నా దైవశక్తి కొంత కావాలి. దైవశక్తి లేకపోతే మానవ శక్తి ఎంత ఉన్నా నిష్ప్రయోజనమే. ఆ తర్వాత చక్కగా ఉన్నటువంటి మహానుభావుల వారు ఇక ఎవరు మత్స్యయంత్రాన్ని భేదించేవారు లేరా అంటూ ఉండగా పార్థుడు పైకి లేచాడు. పార్థుడు లేవగానే కృష్ణుడు అంటాడు, అన్నా బలరామన్నా ఆ వెళ్ళేవాడు ఎవరో చూసావా?
1: ఎద్దడెవేరా?

వచ్చి చూడు అతడెవరు అతడెవరు అతడెవరు అది అది అది అది ఇవ. ఒక్కసారి ఆ సమయంలో పైకి లేచాడండి. అతడెవరో చూశావా? బ్రాహ్మడు కదరా. కాదన్నా, కేవలం పాండవోత్సవుడు పార్థుడు అనంటూ ఉండగా పరమాత్మ వైపు చూశాడండి అర్జునుడు. మహదానందముతో పొంగిపోయాడు. పరమాత్మ కృష్ణ పరంధాముడు, గుణవంతుడు, వీర్యవంతుడు, శౌర్యవంతుడు, దృఢవ్రతుడు, ధర్మజ్ఞుడు, సకల ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, ద్యుతిమంతుడు, శ్రీమంతుడు, అనంతుడు, మహాబాహుడు, మహాహనుడు, మహోరస్కుడు, మహేశ్వాసుడు, అరిందముడు, ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు, ఆర్తత్రాణ పరాయణ శ్రీకృష్ణ పరంధామును సందర్శించి పొంగిపోయాడు. శ్రీమన్ మహాదేవ దేవాది దేవ కృపపూర్ణ భవద్దాసు వర్గములం బాపగా నోపు దివ్యాత్మగా అన్యలోకేశలోకోద్ధవ లోకము జంబు కల్పింప పాళింప ధూళింపగా హే కృష్ణ నమస్తే అంటూ ప్రార్థన చేయగా పరమాత్మ దీవించాడు. చిన్నగా బయలుదేరి వెళుతున్నాడండి అర్జునుడు. అవనీశ్వరుడు మీన యంత్రమేయ సాహసించినందుల కేవగించినారు. రంగ మధ్యము నిలువంబడి ధను

కర్రతో కొట్టగా ఎగిరి కింద పడగా ద్రౌపది అమ్మవారు వచ్చి పూలమాల తీసుకుని వచ్చి పార్థుని మెడలో అలంకరణ చేసింది. అందరూ సంతోషించి ఆనంద పరవశయాద్ద చిత్తులై ఇంతటి సత్కార్యము జరిపించేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారికి విధంగా మంగళహారతులు ఇచ్చారు. జాయ లక్ష్మీరమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవర్సల గోవింద.

0: సుఖినభవంతు సర్వే జనా శాంతిర్భవతు. ఓం శాంతి శాంతి శాంతి.
1: మీరు ఇంతవరకు ద్రౌపది స్వయంవరం హరికథ విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్ల వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కేయూ స్థలసాయి. 6:35 రైతు సమాచారంలో పసుపులో ఆశించే తెగుళ్ల నివారణ గురించి తెలుసుకుంటారు. 6:40 ప్రసార వివరాలు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఆరోగ్య కార్యక్రమాలు. సొంత వైద్యం దీర్ఘకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు ప్రసంగం ఉంటుంది. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం. 10వ భాగం వడతి నాగమణి స్వీయ వచన కవితలు వింటారు. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 చిత్రగీతాలు. 9:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్న శేషవాహన ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 9:30 ఏకచిత్రగానం. 10:00 విఘ్న వినాయక ప్రత్యేక కార్యక్రమం. 10:30 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పూదోట. 11:30 చిత్రగీతాలు. ఇక రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ డీకే దత్తర్ గారి వయలిన్ వాదన వినవచ్చు. 12:30 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు. 12:40 కార్మికుల కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ ఓజోన్ సంరక్షణ ప్రసంగం. ఇంకా వినాయకుడి పాటలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 చిత్రగీతాలు. 1:50 ఉర్దూల వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:10 దోపహార సమాచారం. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 మహిళలు మొహరాన్లు ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం. 3:30 ఏకచిత్రగానం. 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతం వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రసార వివరాలు. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో జనుము సాగులో రైతు అనుభవాలు పరిచయ కార్యక్రమం. కాలేయానికి సంబంధించిన వ్యాధులు నివారణ ఇంకా జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

8:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కెన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలను ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్రగీతాలు, అనంతరం 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి, 10:45 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలను కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రార్థించే పేదవుల కంటే సేవ చేసే చేతులే మిన్న అన్నారు మాతృమూర్తి మదర్ థెరీసా. ఇప్పుడు నిలయంల సమయం 11:03. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తమవుతాయి. తిరిగి రేపు ఉదయం 100.1 MHz 5:50 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. తిరిగి అందరూ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.